ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 అశ్విన మాసం 13వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీ సోమవారం 323.6 మీటర్లు అనగా 927 కిలో హెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ఉదయం ప్రసారం ప్రారంభమవుతోంది. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ బుద్ధి నాగేశ్వరరావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. వినండి ఎగరాలి మన జెండా దేశభక్తి గీతం.

0: ఎగరాలి మన జెండా దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ బుద్ధి నాగేశ్వరరావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, నిలయంల సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి. ది న్యూస్ రీడ్ బై విసి ప్రమోద్.

భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాల స్తోత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత

ఇంతవరకు మీరు శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాల స్తోత్ర గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన కార్యక్రమంలో సూక్తులు వింటారు వ్యాఖ్యాత శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు.
1: నిన్నెరుంగక మాకు కొన్ని గుర్తులు చెప్పి మోగదై శృతి మౌనమును వహించే వేణ.

0: వేగ కృపతోడ ప్రభుమో వేద వేద్య పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ. భగవంతుని వాస్తవ స్వరూపం ఎలా ఉంటుంది? భగవంతుడు ఇలాగే ఉంటాడని ఈ లోకంలో నేటి వరకు ఇదమిత్తంగా ఎవ్వరూ చెప్పలేదు. భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు. పోతనగారు భాగవతంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినతుది పిలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడ ఏకాగ్రతతో వెలుంగున్ వాని నేనే సేవింతున్ అంటాడు. ఈ జగత్తు ప్రాకృతికమైనటువంటిది, హద్దుకు లోబడినటువంటిది, సూక్ష్మబుద్ధి ద్వారా అవగాహన యోగ్యమైనది. కాబట్టే ఈ జగత్తు వర్ణించబడుతోంది. కానీ అప్రాకృతికము, అసీమము, అనంతము, అపారము, అలౌకికము, నిరాకారము అయినటువంటి పరమాత్మను గూర్చి వర్ణించుట అసంభవమైనది. అందువలననే వేదములలో నేతి నేతి అని మౌనం వహించింది. నిర్గుణ అక్షరబ్రహ్మ వికారశీలము జడము అయినటువంటి అపరాప్రకృతి యందు స్థితమైనటువంటి నిర్వికార పరాప్రకృతి రూప జీవాత్మ అపరాకృతి యందు స్థితమైనటువంటి నిర్వికార పరాప్రకృతి దాని వికారముతో ఉత్పన్నమైనటువంటి ఉత్పత్తి వినాశశీలమైనటువంటి సకల పదార్థములు భూతములు అన్నింటి ఉద్భవ వికాసములు అనగూర్చేటటువంటి కర్మ వ్యక్త జగత్తునకు అభిమాని సూత్రాత్మ అయినటువంటి ఆదిదైవము ఈ శరీరమునందు అంతర్యామి రూపంలో స్థితుడైనటువంటి అధియజ్ఞము ఇవన్నీ నిత్య నిర్వికార సచ్చిదానంద ఘనమగు భగవాను విశేష భావములు మరియు అంశిక ప్రకాశములు సమస్తము భగవత్ రూపమునందే పూర్ణములై ఉన్నాయి. ఈ రకంగా సమస్తమందు స్థితమైనటువంటి సర్వ నియంత సర్వాధారుడు అందరికీ స్ఫూర్తినిచ్చేవాడు సమస్తమునకు అద్వితీయ కారణుడు సర్వోత్కృష్టుడు సర్వమయుడు అయినటువంటి భగవంతుని గురించి ఎవరు వర్ణించగలరు? మయా తతమిదం సర్వం జగద వ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్యవస్తు నచమస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరీం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. అవ్యక్త రూపమైనటువంటి నా ద్వారా ఈ జగత్తంతా కూడా వ్యాపించబడుతూ ఉన్నది. సర్వభూతములు నాయందే కలవు, కాని నేను వానిలో లేను. ఈ సకల భూతములు కూడా నాయందు లేవు. సర్వభూతముల ఉత్పత్తి ధారణ పోషణములు చేయువన్నగుచు నేను స్వరూపత భూతములలో లేను. భగవంతుడిలో పరస్పర వైరుధ్యం గల గుణధర్మాలు ఏకకాలమున వెలుగుతూ ఉంటాయి. భగవంతుడు నిర్గుణుడు సగుణుడు, నిరాకారుడు మరియు సాకారుడు, నిర్లిప్తుడు నిరాధారుడు అయినా సృష్టి స్థితి సంహారములు చేసేవాడు. సర్వమును ఉపద్రష్ట భగవంతుడే, అతడే భరణ పోషణ చేసేటటువంటి భర్త. అంతటా వ్యాపించి ఉండేటటువంటి పరమాత్మ అతడే. సమస్త ఐశ్వర్య మాధుర్యములతో పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు. అటువంటి భగవంతుని యథార్థమైనటువంటి స్వరూప జ్ఞానము కానీ దర్శనము కానీ అతని కృప లేకుండా లభించుట దుర్లభమైనటువంటిది. భగవంతుడు అనుగ్రహించి ఎవరి ఎందు తన జ్ఞానము కలిగించునో అతడే భగవంతుని తెలుసుకోగలడు. భగవానుని కృప భక్తుల ఎందే వ్యక్తమవుతూ ఉంటుంది. భక్తిరహితమైనటువంటి కర్మతో ప్రేమరహితమైనటువంటి జ్ఞానముతో భగవానుని యథార్థ స్వరూపము బోధపడదు. నిష్కామ కర్మతో భగవానుని ఐశ్వర్యరూపం తెలియబడుతూ ఉంటుంది.
1: చింతన విన్నారు. వ్యాఖ్యాత శ్రీ అక్కినేపల్లి రాధాప్రసాదరావు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో పశుపక్ష్యాదులలో నట్టల నివారణ ఆవశ్యకత గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు.
1: సాధారణంగా మనుషులుగా మనం ఆహారం తీసుకునేటటువంటి విధానానికి, పశువులు గొర్రెలు మేకలు ఆహారం తీసుకునేటువంటి విధానానికి ముఖ్యమైన తేడా ఎక్కడ? మనం శుభ్రంగా ఒక పళ్ళెంలో పెట్టుకొని చేతులు కడుక్కొని తింటాం. కానీ పశుపక్షాదులన్నీ కూడా నేల మీద ముక్కానించో నూరానించో ఆ గడ్డి కానీ ఆహారం కానీ తీసుకొని తినాలి. మరి నేల మీద శుభ్రంగా ఉంటుందా ఉండదా అనేవి మనందరికీ తెలిసిన విషయమే. మనం ఇంకా మన ఆహారాన్ని ముందు వండే ముందు కడుక్కుంటాం, ఇవన్నీ చేస్తాం. అవన్నీ వాటికి సాధ్యం కాదు, మరి తప్పదు కూడా. వచ్చేటువంటి నష్టాల్లో ముఖ్యమైన నష్టం ఏంటంటే, మూతిని నేల కానించి తినేటప్పుడు అలాగే గడ్డి పరకల మీద అప్పటికే ఉన్నటువంటి మరి చెత్తా చెదారం లేకపోతే మన కళ్ళకు కనిపడని ఈ కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా వాటి శరీరాలకు పోతాయి. అవి వాటి శరీరాలకు పోయిన తర్వాత ఏమిటి నష్టం అంటే, వాటి లోపల మరి అవి కూడా పెరిగి లోపల శరీర భాగాలకు అతుక్కుపోయి కొన్ని చోట్ల అక్కడ నుంచి మళ్ళీ ఆ పశువు కానీ గొర్రె కానీ మేక కానీ కోళ్ళు కానీ తినేటువంటి ఆహారాన్ని అవి గుంజుకుంటూ ఉంటాయి. ఇట్లా ఇవి నేల మీద మూతి పెట్టి తినటం వల్ల కానీ, లేకపోతే చెరువుల దగ్గర గడ్డి తినటం వల్ల కానీ, చెరువుల్లో నీళ్లు తాగటం వల్ల కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల వాటి శరీరంలోకి అంటే వాటి పొట్టలోకి కొన్ని రకాలైనటువంటి ఈ జీవులు వెళ్ళటం. ఏమిటి ఆ జీవులు? కొన్ని రకాల జలగలు, కార్జబ జలగలు అంటారు, పొట్ట జలగలు అంటారు. ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన గుడ్లు కానీ పిల్లలు కానీ లోపల పోతాయి. అలాగే బద్దె పురుగులు, వీటి గుడ్లు కానీ అటు పిల్లలు కానీ లోపలికి పోతాయి. ఏలిక పాములు, వాటికి సంబంధించి కూడా లోపలికి పోతాయి. ఇలా రకరకాలు ఉంటాయి, మనం చెప్పుకునే కొన్ని. ఇవన్నీ కూడా లోపలికి పోయి ఏం చేస్తాయి? ఇందాక మనం అనుకున్నట్టుగా ఇవి తీసుకున్నటువంటి ఆహారాన్ని అవి మరి శరీరానికి వంట పట్టించుకోవడానికి ముందే ఈ లోపలికి పోయినటువంటి కార్జబ జలగలు, పొట్ట జలగలు, ఏలిక పాములు, బద్దె పురుగులు ఇవన్నీ గుంజుకొని లోపల ఇవి పెరుగుతూ ఉంటాయి. ఒకసారి మనం చూస్తే మన గొర్రెల దగ్గర కూడా మందల్లో ఎక్కడన్నా అవి పెంటికలు వేసినప్పుడు వాటిలో బద్దె పురుగులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల అయితే ఈ కుక్కలు అవి తిరుగుతుంటాయి కదా, మామూలుగా బయట తిరిగేటువంటి కుక్కలకి ఎలాంటి మందులు వేయం కదా, నట్టల మందులు వేయమేం కదా, అందుకని వాటి వెంటికల్లో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇక మనం పిల్లలను చూస్తే పిల్లల నోట్లో ఏలు పెట్టుకోవటం, మట్టి పట్టుకోవటం చేస్తూ ఉంటారు. ఏలికి పాములు మనం మన పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు. ఇట్లా లోపలికి పోయినటువంటి ఈ జీవరాశులన్నీ కూడా అవి తీసుకునేటువంటి ఆహారాన్ని గుంజేసుకోవటం వలన వీటిలో ఎదుగుదల ఉండదు. ముఖ్యంగా దూడలు, దూడలు సరిగ్గా అవి నట్టల నివారణ, వీటన్నిటినీ పశువైద్యులు అంతరపరాన్న జీవులు అంటారు. ఈ అంతరపరాన్న జీవులన్నీ కూడా మరి ఈ ఆహారాన్ని గుంజుకుంటాయి కాబట్టి వీటిలో ఎదుగుదల ఉండదు. ఈ దూడల్లో కూడా ఎదుగుదల లేక తొందరగా చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. ఇక పెద్ద అయిన తర్వాత పాల ఉత్పత్తి తగ్గుతుంది, వాటిల్లో మరి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది, వేసినటువంటి టీకా మందులు కూడా ఒకసారి పనిచేయవు కూడా. కోళ్ళల్లో కూడా ఇదే సమస్య. ఇలా వివిధ రకాలైనటువంటి అంతరపరాన్న జీవుల్ని మనం నియంత్రించడానికి, ఏ ప్రాంతంలో ఏ అంతరపరాన్న జీవులని తెలుసుకోవడానికి వాటి పెంటికల్ని కానీ వాటి పేడను కానీ వీటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించాలి. మనకి ప్రతి జిల్లాలో కూడా కనీసం ఒక పరీక్షా కేంద్రం ఉంటుంది. అసలు మన పశు వైద్యుల దగ్గర ఉన్నటువంటి సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ అంటారు ఇంగ్లీష్లో, దాంట్లో చూసినా వాళ్ళు కనిపెట్టేస్తారు. ఆ పెండ తీసుకొచ్చి ఆ సూక్ష్మదర్శిని కింద పెట్టేస్తే లోపల ఏలిక పాములు ఉన్నాయా, బద్దె పురుగులు ఉన్నాయా, కార్జబ జలగలు ఉన్నాయా చెప్పేస్తారు వాళ్ళు. దాన్ని బట్టి మందు ఇస్తారు వాళ్ళు. మామూలుగా అన్నిటికీ ఉపయోగపడే మందులు కొన్ని ఉంటాయి, కానీ ఎక్కువ సమస్య ఉన్నప్పుడు మటుకు

0: ఏ సమస్య ఉందో ఆ సమస్యకు తగ్గట్టుగా మనం గనక మందేస్తే బాగా ఫలితం వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ నట్టలు సంబంధించి మనం అనేటువంటి నట్టల్ని ఎప్పటికప్పుడు నియంత్రించుకోకపోతే మటుకు చాలా నష్టం. అందుకే గొర్రెలు మేకల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి మన నట్టల నివారణ మందులు తాపిస్తాం. అలాగే పెద్ద పశువుల్లో 6 నెలలకు ఒకసారన్నా నట్టల నివారణ మందులు తాపిస్తాం. ఇక దూడల్లో మటుకు ఖచ్చితంగా మనము నెల తర్వాత నుంచి మొదలుపెట్టుకొని నట్టల నివారణ మందులు తాపిస్తూనే ఉండాలి. అలాగే కోళ్లల్లో కూడా. ఇంకా చెప్పాలంటే మనము టీకా మందులు వేయించే ముందు 1 వారం 10 రోజుల ముందు ప్రతి వాటికి కూడా నట్టల నివారణ మందులు తాపించాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ పశుపక్షాదుల్లో ఉన్నటువంటి ఈ నట్టల సమస్య వల్ల అవి ఇబ్బంది పడకుండా సరిగ్గా ఎదిగి మనకు లాభదాయకంగా ఉంటాయి. ఇది కనుక నిర్లక్ష్యం చేస్తే మనం పెట్టేటువంటి పెట్టుబడి అంతా వృధా అవుతుంది, సరైనటువంటి ఫలితాలు రావు, లాభాలు రావు, చేసిన శ్రమంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి ఈ పశుపక్షాదుల్లో ఉన్నటువంటి నట్టల సమస్య మటుకు మనం నిర్లక్ష్యం చేయకూడదు.
1: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇంతవరకు మీరు పశుపక్ష్యాదులలో నట్టల నివారణ ఆవశ్యకత గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. విశాఖపట్నం వాతావరణ శాఖ వారు ఈ ఉదయం అందించిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం, పార్వతీబ్రహ్మణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో రాగల 24 గంటల్లో కొన్ని చోట్ల చెదురుమదురు వర్షం గాని ఉరుములతో కూడిన జల్లులు గాని పడవచ్చు. ఆ తర్వాత రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగిన మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఇక కోస్తాంధ్ర తీర ప్రాంతాలలోనూ, ఆంధ్రేతర తీర ప్రాంతాలలోనూ చేపలు పట్టే వారికి ఈరోజు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదని విశాఖపట్నం వాతావరణ విభాగం అధికారులు తెలియజేస్తున్నారు.

రైతు సోదరులకు గమనిక. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో మెట్ట పంటల సాగులో మెళకువల గురించి అనంతపురం వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి రాధాకుమారి గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

ఈ ప్రసారంలో ఈ ఉదయం 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కూర్మాపు సంపతిరావు బృందం వారి నాదస్వరం వింటారు. ఈ మధ్యాహ్నం 2:30 జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి వి సుబ్బలక్ష్మి బృందం పాడిన జానపద గేయాలు, మహాభారతంలో చెంచుకథ మొగడ చంద్రరావు బృందం వారి చెంచుకథ ప్రసారమవుతుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల్న శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 50,315 నీటి సరఫరా పనులు చేపట్టనున్నామని తెలిపారు.
1: మరి కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు మరి సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో మరి జల్ జీవన్ మిషన్ ప్రారంభిస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 30,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ మరి ప్రారంభిస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేసి, సుమారుగా 100,000 మంది దాకా రావచ్చు అనే అంచనా ఉంది. మరి 100,000 మంది వచ్చినప్పుడు ఏ విధంగా సదుపాయాలు ఉండాలి, వారికి భోజన వసతి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు, ట్రాఫిక్, మెడికల్, మరి వాష్రూమ్స్ కావచ్చు, అన్ని విధాలుగా మరి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నారు.
0: రైతుల సంక్షేమం, పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు, అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు 2,000 లేఖలు రాశారు. ఖరీఫ్ 2026లో పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ ద్వారా 100% కొనుగోలు చేసేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిడ్డంగులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకులు కోవల ఆనంద్ కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల్న శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో అమూల్ సంస్థకు చెందిన సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని, రాష్ట్రంలో కొత్తగా 1,525 సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: మన తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతుల యొక్క ఆర్థిక భవిష్యత్తుకు మరింత బలోపేతం వేస్తూ, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక దిక్సూచిలాగా ఈ యొక్క కొత్త అడుగు ఈ భూమి పూజ కార్యక్రమం అని ఈ సందర్భంగా మనవిచేస్తున్నాను. దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో అమూల్ బ్రాండ్కు సంబంధించినటువంటి ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిచేస్తున్నాను.
0: సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో తిరుపతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు, బూట్లు వంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందించాలని సూచించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అన్న అంశంపై ప్రాంతీయ వార్త

0: విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే వామపక్ష తీవ్రవాద రహిత భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిస్తూ
2: మెడికల్ టూరిజం ను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. అందువల్ల వేరే ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కనుక మెడికల్ టూరిజం ని, వెల్నెస్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడంలో డాక్టర్లందరూ కూడా కీలకమైన పాత్ర పోషించాలని కోరాను. ఈ డెలిబరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పేద ప్రజలకి, సామాన్య మానవులకు కూడా గుండె జబ్బుల విషయంలో పూర్తి అవగాహన వచ్చి తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే విధంగా కృషి చేసే విధంగా ఈ కాన్ఫరెన్స్ ఉండాలనేటువంటి మాట వారికి తెలియజెప్పాం.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇచ్చాపురం జాతీయ రహదారి మరమ్మత్తు పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టెక్కలి నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిపై పలుచోట్ల పెద్ద గోతులు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి సమీక్షించారు. ఈ మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి రహదారి పరిస్థితిని తెలుసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యానరంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతులకు పంట నష్ట సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లెను అభివృద్దిలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్మాణంలో ఉన్న నూతన ఆర్డీఓ కార్యాలయ భవనం, డ్రైనేజీ, బైపాస్ రహదారి పనులను మంత్రి నిన్న పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఎర్రుపాలెం రింగ్ కూడల నుంచి స్టేషన్ రోడ్డు వరకు 5,35,00,000 రూపాయలతో చేపట్టనున్న రహదారు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రామాపురం నుంచి కొత్తపాలెం వరకు 6,50,00,000 రూపాయలతో నిర్మించనున్న మరో రహదారి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ది ఎంతో కీలకమని అన్నారు. మెరుగైన రహదారుల వల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల అభివృద్దికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. వాతావరణం. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతంలో దిగువట రూపావరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో జలజీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంత్.

8:35 ప్రసారమయ్యే కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈరోజు శ్రీ కూర్మాపు సంపతిరావు బృందం వారి నాదస్వరం ప్రసారమవుతుంది. 9:00 నుంచి 10:00 వరకు తిరిగి 10:30 నుంచి పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 10:00 ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ది పథకాల గురించి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ ఉదయం 11:00 మధురిమ కార్యక్రమంలో ఈ నెల 3న కన్నుమూసిన ప్రయోగాత్మక ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారికి సంస్మృతిగా సింగీతానికి సంగీతాంజలి వ్యాఖ్యానంతో కూడిన చలనచిత్ర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు 12:10 వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 1:10 తెలుగు సినిమా పాటలు. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 జనావాసంలో పరిసరాలు ఎలా ఉండాలి అంశంపై ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మహిళా శ్రోతలు మాత్రమే పాల్గొనవలసి ఉంటుంది. వాతావరణ వివరాల అనంతరం ఈ మధ్యాహ్నం 2:30 జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి వి సుబ్బలక్ష్మి బృందం పాడిన జానపద గేయాలు, మహాభారతంలో చెంచు కథ మొగడ చంద్రరావు బృందం వారి తప్పెటగుళ్లు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. సంధ్యారాగాలు శీర్షికన 5:30 కొన్ని తెలుగు మధుర గీతాలు వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం శీర్షికన ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ప్రపంచ నివాస దినోత్సవం గురించి కొన్ని వివరాలు, ప్రేరణ వ్యక్తిత్వం తదితర అంశాలు ప్రసారమవుతాయి. ఈ రోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో మెట్ట పంటల సాగులో మెళకువలు గురించి అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి రాధాకుమారి గారి ప్రసంగం, జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్, 9:30 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో భాగంగా రైట్ జస్టిస్ యాక్షన్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ డాక్టర్ సుచరిత సేన్ గుప్తా గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ కార్యక్రమాలన్నింటితో పాటు వార్తా ప్రసారాలు నిర్దేశిత సమయాలలో ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య

శక్తి పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో స్విస్ అధ్యక్షుడు గాయ్ ఫార్మోలిన్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, రవాణా, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి సమీక్షిస్తారు. అలాగే ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా గాయ్ ఫార్మోలిన్ కలుస్తారు. విదేశ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ ఆయన మర్యాదపూర్వకంగా కలుస్తారు. స్విస్ అధ్యక్షుడిగా ఫార్మోలిన్ భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ఈ ఏడాది ఆయనకు ఇది రెండో పర్యటన కావడం విశేషం. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించారు. భారత్ ఇప్టా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 7న జరిగే 2వ భారత్ ఇప్టా ప్రాస్పెరిటీ సమ్మిట్లో పాల్గొంటారు. ఇప్టా దేశాల్లో స్విట్జర్లాండ్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య పెట్టుబడి భాగస్వామిగా ఉంది. ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అంకితభావం, నిబద్దతతో దేశానికి ప్రాతిధ్యం వహించిన ప్రతి భారతీయ క్రీడాకారుణ్ణి చూసి దేశం గర్విస్తోందని రాష్ట్రపతి ఎక్స్వేదిగా పేర్కొన్నారు. పట్టుదల, అభిరుచి, అసాధారణ క్రీడాస్ఫూర్తితో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో భారతదేశం గర్వించదగ్గ రీతిలో కిరీటాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారని పేర్కొంటూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిత్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జైశంకర్ ఈ సంక్షోభం తొందరగా ముగిలేని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహశాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. భారత్ కెనడా దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు వెళుతున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్ నమోదు కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్స్ కు చేరాయి. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్ కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదుల పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్ల్లో మొత్తం 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తొలి విడత నిధులు కేంద్ర మంత్రి అందించారు. మొత్తం 3,600 కోట్ల రూపాయలు విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అందించారు.
ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ

0: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయే లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగిబీల్ టెర్మినల్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ నుంచి మిథనాల్ను తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లడం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నది ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. మై భారత్ వేదిక ద్వారా నిన్న దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రాంతాల్లో నష్యా ముక్త్ యువ వాక్తాన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. వికసిత్ భారత్ కోసం నష్యాముక్త్ యువ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో 100,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడక, వీధి నాటకాలు, రచనలు తదితర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడలు అధికారికంగా ముగిశాయి. 2 వారాలకు పైగా సాగిన ఈ క్రీడలు ముగిసినట్టుగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. ఆసియా క్రీడల సాంప్రదాయ జ్వాల పథకాన్ని 2030వ సంవత్సరంలో తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ ప్రతినిధులకు అందించారు. ముగింపు వేడుకల్లో 2 స్వర్ణాలు, 1 రజతం సాధించిన భారత షూటర్ నీరు ఢండా భారత పతాకదారిగా వ్యవహరించారు. ఈ ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఈజిప్టులో కైరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు ఈరోజు తమ మ్యాచ్లు ప్రారంభిస్తుంది. ఇటీవల బ్యాడ్మింటన్ ఏషియా జూనియర్ ఛాంపియన్షిప్లో అండర్17 బాలికల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తన్వి పత్రి ఈ ఏడాది భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూప్ D1లో పెరు, అల్జీరియాతో కలిసి ఉంది. అల్జీరియాతో రేపు, పెరుతో మంగళవారం భారత్ తలపడుతుంది. ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మొత్తం 47 జట్లు పోటీ పడుతున్నాయి. కైరోలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్ ఈ నెల 10న ముగుస్తాయి. గత ఏడాది గౌహత్రి జన టోర్నమెంట్లో భారత్ కాంస్య పథకం సాధించి తొలి పథకాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యకుడు గై ఫార్మలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం విజహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాల్లో నేటిమాట శీర్షికన మధురాంతకం రాజారాం గారి జయంతి, అలాగే కల్లూరి తులసమ్మగారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలతో పాటు మోకా రత్నరాజు గారి స్వీయ కవితలు, పుష్పాంజలి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శ్రోతలు, ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో ముందుగా ఈరోజు నేటి మాట శీర్షికన రెండు అంశాలు ఉన్నాయి. మొదటి అంశం మధురాంతకం రాజారాం గారి జయంతి. ఈ సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ రచయిత మధురాంతకం రాజారాం గారు చిత్తూరు జిల్లా మొగరాల గ్రామంలో 1930 అక్టోబర్ 5వ తేదీన జన్మించారు. చిత్తూరులోని జిల్లా బోర్డు హైస్కూల్ నుండి ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసుకున్న వీరికి చదువుకునే రోజుల నుంచే సాహిత్యం అంటే అభిమానం ఉండేది. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన రాజారాం గారు గేయ రచయితగా తన రచనా ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అప్పటి పత్రికల్లో వచ్చే రచనలు, వ్యాసాలు, అలాగే ఆనాటి గొప్ప గొప్ప రచయితల రచనలు చదివి మీరు సాహితీ రంగం పట్ల మరింత ఆకర్షితులయ్యారు. 1951 ఈయన రాసిన పరమానందయ్య శిష్యులు అనే కథాగేయం గొప్ప ప్రజాదరణ పొందడంతో పాటు ఈయన రచించిన మొట్టమొదటి కథ కుంపట్లో కుసుమంకు 1968 ఉత్తమ కథకుడిగా వీరికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వర్షించిన మేఘం, ప్రాణదాత, కళ్యాణ కింకిణి, రేవతి ప్రపంచం, మధురాంతకం రాజారాం కథలు, చర్మాంకం, ధర్మదీక్ష వంటి 400 పైగా ఈయన రచించిన కథలు, నవలలు, నాటకాలు, గేయాలు, సాహితీ వ్యాసాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. వీరు రాసిన అనేక కథలు తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువదించబడ్డాయి. వీరు రాసిన చిన్ని ప్రపంచం, సిరివాడ నవల రష్యన్ భాషలోకి తర్జుమా చేయబడి ప్రచురితమైంది. తన రచనల ద్వారా ఎందరో సాహితీ ప్రియులను అలరించిన రాజారాం గారి రచనా నైపుణ్యానికి ఎన్నో పురస్కారాలు లభించాయి. 1993 మధురాంతకం రాజారాం కథలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారీన. తన రచనల ద్వారా సాహితీ ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మధురాంతకం రాజారాం గారు 1999 ఏప్రిల్ 1 తన 69 వయసులో తుదిశ్వాస విడిచారు. ఇది మధురాంతకం రాజారాం గారి గురించి కొంత సమాచారం. ఇక ఈనాటి 2వ అంశం నేటి మాటలో కల్లూరి తులసమ్మ గారి వర్ధంతి సందర్భంగా కొన్ని వివరాలు. ప్రముఖ సంఘ సేవకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు, గాంధేయవాది, ఖాదీ సర్వోదయ ఉద్యమ నాయకురాలు అయిన తులసమ్మగారు 1910 డిసెంబర్ 25 గుంటూరు జిల్లా పెదరావూరు గ్రామంలో జన్మించారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన ఈమె ఉన్నత పాఠశాల విద్యను కూడా పూర్తి చేయలేకపోయారు. గాంధీజీ ఆత్మకథ చదివి తన జీవిత సాధనకు మార్గదర్శకంగా నిరాడంబరత, స్వావలంబన, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనే ఈ 4 అంశాలను స్వీకరించి బ్రహ్మచర్యానికై గృహస్థ జీవనాన్ని త్యాగం చేసి స్వావలంబన కోసం చరఖా చేతపట్టారు. మోపరు గ్రామంలోనే ఉంటూ ప్రతిరోజు రాట్నం వడకగా వచ్చిన 3 అణాలతో నూకల అన్నం, చింతకాయ పచ్చడి, దమ్మిడి మజ్జిగతో భోజనం చేస్తూ చరఖా సంఘంలో జీవితం గడిపేవారు. గాంధీగారి పిలుపుతో 1941 ఈమె వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1942 క్విట్ఇండియా ఉద్యమంలో తెనాలి కోర్టు ప్రాంగణంలో పికెటింగ్ నిర్వహిస్తున్నందుకు ఈమె అరెస్టై 1 వారం పాటు జైల్లో ఉన్నారు. 1944 బందరు చరఖా సంఘం వారి కవాజా కార్యకర్తల శిక్షణ పొందడానికి వెళ్లినప్పుడు తులసమ్మ గారు అక్కడి హాస్టల్ వార్డెన్ దగ్గర ప్రకృతి చికిత్సా పద్దతులను నేర్చుకున్నారు. వీరు తుమ్మల దుర్గాంబ, కొత్తపల్లి అన్నపూర్ణమ్మ, గుత్తికొండ బుల్లెమ్మ వంటి ప్రముఖులతో కలిసి గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు. 1946 ప్రాంతంలో గాంధీజీని స్వయంగా సేవాగ్రామంలో కలిసిన తులసమ్మగారు అక్కడ 4 రోజుల పాటు శిక్షణ పొంది స్వగ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత అనేక జాతీయోద్యమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అనేకసార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఖాదీ ఉద్యమంలో భాగంగా వీరు గ్రామాల్లో ఖద్దరు బట్టలు ధరించాలని ప్రచారం చేసి ప్రజల్లో ఖద్దరు మీద ఆసక్తిని పెంచారు. ఆచార్య వినోబా భావే ప్రారంభించిన సర్వోదయ ఉద్యమంలో కార్యకర్తగా పనిచేసిన తులసమ్మగారు ఆ రోజుల్లో

ఊరూరా కాలినడకన తిరిగి ఖద్దరు అమ్మకంపై వచ్చిన 3000 రూపాయలతో పెదరావూరు గ్రామంలో కొనుగోలు చేసిన తన సొంత ఇంటిని 1977లో గుంటూరు జిల్లా ఖాదీ సంస్థకు విరాళంగా అప్పగించారు. ప్రస్తుతం ఈ ఖద్దరు ఉత్పత్తి కేంద్రంలో నూలు, నూలు వస్త్రాలు, ముతక ఖాదీ వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ కేంద్రం ద్వారా అనేక మంది మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారంటే అదంతా తులసమ్మగారి త్యాగఫలమే కదా. మరి చివరి వరకు సర్వోదయమే తన జీవిత ధ్యేయంగా భావించి నిరాడంబర జీవితం కొనసాగించిన కల్లూరి తులసమ్మగారు 2001వ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన పెదరావూరు గ్రామంలో కన్నుమూశారు. ఇది ఈనాటి నేటి మాట. ఉదయ సమీరల్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వినేద్దాం. జీన్స్ చిత్రం నుంచి ఉన్నికృష్ణన్, సుజాత మోహన్ స్వరాలలో.

0: సినిమా పాట వినేశాం కదా. ఇప్పుడు ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా శ్రీ మోకా రత్నరాజు గారి స్వీయ కవితలు విందాం.
1: శీర్షిక వసుంధర. చానాల క్రితం కాలినడక దారి పక్కన బీటలు తేరిన ఒంటి గాయాలతో ఎగుడిదిగుడు వాలకంతో ముళ్ళకంపల జుట్టు విరబోసుకుని వికృత రూపమంతా నా సొంతమన్నట్టు ఈశ్వరమంటూ పడి ఉండేదాన్ని. ఏ పుణ్యమూర్తి కట్టడాల కొరిన జలస్పర్శ ఫలితమో నా దాహగాయాలు తీరి నా రూపురేఖలు మారి సాగుబడిలో చేరి ఏడాదికోసారి పుట్టెడి గింజలను ప్రసవించే పంట చేననయ్యానని పులకించేదాన్ని. ర్యాంకుల కోసమే పిల్లలను కంటున్న తల్లిదండ్రులల్లే మా యజమాని పుణ్యమాని ఏడాదికి రెండు పంట పురుళ్లు పోసుకునేదాన్ని నిత్యం పచ్చిబాలింతనై. కట్నం కోసమే పెళ్ళి లంచం కోసమే ఉద్యోగమన్నట్టు రాబడి రుచుల్ని మరిగిన ఆశల ఆలోచనలు నన్ను నన్నుగా మననివ్వక నిండి సోలాలింటికి సూడిది కావెళ్ళు తెచ్చినంత ప్రియంగా ఎక్కడెక్కడి నుంచో ఏ నేల తల్లి ఒళ్ళు పొర పొరలుగా వలిచో ట్రాక్టర్ల ట్రాక్టర్ల కొద్దీ కొత్త మట్టిని తెచ్చినాపై కప్పడంతో చిలకగా ఉన్న నేను మెరకగా మారి నెల నెల కోసలు రాసిని కురిపించే కొబ్బరితోటనే వెలిశాను. కాలినడక దారి హైవేగా మారి రోజులతో పోటీపడి నా రేటికి రెక్కలొచ్చి నేను చేతులు మారటం, చేతులు మారినప్పుడల్లా తాళ్ళు కర్రలు టేపులు ముళ్ళగీతల అన్నవాళ్ళు ఇనపతీగల ముడేసుకున్న సరిహద్దు రాళ్ళు ఇలా కొలతల మీద కొలతలు కొలుస్తూ కలిసిమెలిసి బతకాల్సిన ఇరుగు పొరుగులు నా కోసం కుమ్ములాడుకు చస్తుంటే ఏడవాలో నవ్వాలో అర్థమయ్యేది కాదు నాకు. ఎన్నిసార్లు ఎటు నుంచి ఎటు కొలిసినా నా జాగా అంతేనన్న కనీస జ్ఞానం ఎప్పుడు కలుగుతుందోనని నాలో నేనెంతగా కుమిలిపోయేదన్నో నాకే తెలియాలి. మానవీయం కొరవైన మనిషి కోసం ఆలోచిస్తుంటే పుండి మీద

కారం జల్లినట్టు రూపాయిని రోజులతో పొదిగించి లక్షల కళ్ళ చూసే వ్యాపార బీజాలు వృక్షాలై పుట్టుకొచ్చి ఇన్నాళ్ళు చేదోడే నిలిచి నెల నెలా జేబు నింపిన నేను నిర్దాక్షిణంగా నేలమట్టమై ముక్కలు చెక్కలుగా ప్లాట్లు ప్లాట్లుగా విడగొట్టబడి అంగుళం తేడా వస్తే హచ్చలకు కూడా వెనకాడని జనాన్ని చూస్తూ చెడు కొడుకుల్ని కన్న తల్లెల్లి నాలో నేను భీతిల్లేదాన్ని క్షోభిల్లేదాన్ని. పిల్లాపాపలతో కలకలలాడే ఇల్లెల్లే పండిన గెలల్ని కలిగి నిండుగా ఉన్నప్పుడు వదిలేసి నగ్రపరిచి నన్ను ఫోటోలు తీసి అంగట్లో అమ్మకానికి పెడుతుంటే గుండె బరువెక్కి ఒళ్ళు నెరలు తీసి బాధిస్తుండేది. ఒకే తల్లి పుట్టిన బిడ్డలైనా ఎవరి స్థాయిల్లో వాళ్ళ స్థిరపడ్డట్టు అంతవరకు ఒకే పెతిగా కలిసుండి కలిసుండి విడిపోయి వేరైన నేను మూడంతస్తుల 30 గదులతో కళ్ళు జిగేల్మనే రంగురంగుల కాంతుల తోరణాలతో విద్యావైద్య ఉద్యోగ వ్యాపార పరిణయ పనులకై దూరతీర వేరువేరు ప్రాంతాల రకరకాల భాషల జనాలతో నిత్యం తీర్థాన్ని మించిన తీర్థంలా నా వాకిలి లోగిలి కలకలలాడినా లోపలేదో తెలియని దిగులు తీరని గుబులు. చల్లని నీడనిచ్చి పోషణ పంటనిచ్చిన నేను అక్రమ సంబంధాల వికృత శృంగారానికి అనైతిక ఆలోచనల కార్యకలాపాలకి జూదానికి హత్యావ్యూహ రచనలకి నిలవై నిలిచి గంటల కొలమానంలో గల్లా నింపే లాడ్జీనైనందుకు ఒళ్ళు గగురు పొడుస్తున్నా ఎందరెందరో ఇష్టం లేని కోపరాలు చేస్తూ పైకి నవ్వుల్ని నటిస్తూ బతికేస్తున్న ఆడబిడ్డల్లా నేను కూడా అంతే అలాగే నన్ను నేను కట్టిపడేసుకున్న బందీనై కిక్కురు మనకుండా బతుక్కని బతికిడుస్తున్నాను అతి భారంగా. శీర్షిక వైద్యులు. పరుగులెట్టే కొద్దీ ఆరోగ్యం కుదుటపడుతుందనే నిజాన్ని ఏ కదలికల్లేక కుచ్చడిపోయిన నిల్వ నీటిలో పుట్టిన నాసురోగం కంటపరుస్తుంటే రక్షణ ధాతువుల్ని వేరుపరిచిన నేరానికి రోగ సైనికులు చుట్టుముట్టి దండయాత్ర చేస్తాయనే సత్యాన్ని నునుపుదేరిన తిండి గింజల్లో తిష్టవేసిన మధుమేహ బీపీ రోగాలు సాక్ష్యమిస్తుంటే పూడిక తీసి ఎల్లవేసిన ఫలితానికి కుంగుబాటు రోగం నయమవుతుందనే వాస్తవాన్ని రెట్టింపు ఉత్సాహ జలసిరులతో వరలు నిండిన బావులు నీళ్లు పోసుకుంటుంటే కరడుగట్టి రాటుదేరిన బండ గుండెల్ని సహితం స్పర్శించి స్పందింపజేసే సుస్వర ప్రేమ గీతమల్లే యోగాసన నడకపరుగుల వ్యాయామాలతో మదిని దేహాన్ని కవం పట్టి చినికే పట్టాలక్కర్లేని వైద్యులు కదా వాకర్స్ అంటే. శీర్షిక గంటలకారు. చిరునవ్వుల చిగురుల్ని తొడిగి పలకరింపుల పూత పిందెల్ని కలిగి కొమ్మారెమ్మలతో కలివిడిగా పెరిగి పసిరిస్తూ మసలాల్సిన పెట్టులాంటి మనిషి నీటి ఎద్దడి నెరల నేల మీద అస్థి పంజరాల్ని మరిపించే పుల్లిరిగిన ఎండు కంపల్లా మలమలా మాడిన మొడుముఖాలేసుకుని వైద్యం లేని అహం రోగానికి చిక్కి కొట్టిమిట్టాడుతుంది మా పేటిప్పుడు. మాట పట్టింపుల కొండెక్కి కూర్చుని పంతాల ప్రహారిని కొట్టుదిట్టంగా కొట్టుకుని ఎవరినోళ్లకు వాళ్లే మౌనతాళాలు బడాయించుకుని ఇప్పటికే 4 క్యాలెండర్లు పాత సామాన్లు కొట్టుకెళ్ళిపోయాయి. జీవించడమే మర్చిపోయేంతగా నటనకు జీవం పోస్తూ ఇరుగు పొరుగులు దారుల్లో దశువులవుతున్నా చూసే చూడనట్టుగా ఒక్కోసారి మోరపైకెత్తుకుని నడుస్తూ గొప్పుల్ని తన్నుకోవటం, ఒక్కోసారి చూపుల్ని నేలలోకి పాతేసుకుని నడుస్తూ చెట్టునో గుట్టునో గుద్దుకోవటం అవార్డులు చిన్నబోయేంతగా ఎంతటి నటనా చాతుర్యం. కరువు బరువుల్ని మోసినన్నాళ్ళు కలిసిమెలిసి బతికిన వాళ్లకు 2 పూటల 4 వేళ్లు నోట్లోకి వెళ్ళేసరికల్లా ఆకలి రోగం చచ్చి అహం రోగం పుట్టుకొచ్చి ఎవరికి వాళ్లుగా ఎడమకం పెడమొహంగా తగలడే మా పేటకు అపార్థాల పెనుమంటలను ఆర్పి మానవత్వ మూలాన్ని నిలబెట్టడానికి ప్రేమ జలనిధుల్ని గుండెల నిండా నింపుకున్న గంటల కారులా నా తండ్రి కాలం లాంటి మర్మమెరగని మనసున్న మనుషులు మళ్లీ మళ్లీ పుట్టుకురేవాలేమో. శీర్షిక అనాథ చూపులు. నిత్యం రాకపోకల జలసందడితో చుట్టాలతో కిక్కిరిసిన పండగనాటి ఇల్లెల్లే భలే కలకల్లాడేది మా ఊరు చెరువు. పూతాపిందులతో చిగిరిస్తూ గుత్తులు గుత్తులుగా తులతూగుతూ వనభోజనాలంత సంబరంగా వసంత వేడుకలు చేసుకునేవి గట్టునానుకున్న నాటి చెట్లు. తనివి తీరా మనసు విప్పి నిష్కలంసగా నవ్వుకునే చిన్నారులెల్లే నిలువెల్లా విరబూసుకుని పీకల లోతుల్లో దీక్షగా కొలువై నిలిచిన ఎర్ర కొలువల వరసల్ని చూస్తుంటే కవాతులు చేస్తూ శిక్షణ పొందే వీర సైనికుల్ని మోస్తున్న తర్ఫీదు క్షేత్రంలో కనిపించేది మా ఊరు చెరువు. వలసి వలసొచ్చి వాలిన కొంగల గుంపు తామరాకుల మీద ఒంటికాళ్లతో నడయాడుతుంటే వెన్నెల కాంతిని పండించే చుక్కల ఆకాశం అమాంతంగా నేల్లోకి దూకినట్టు నురగల పరవళ్లతో మరో పాలపుంతను తలపించేది మా ఊరి చెరువు. చెరువోరన చిగిరించే గరిక పరకల్ని మోకాళ్ల మీద కొంగారగించే లేగదూడ నీటి అద్దంలో తన నీడను చూసుకుని చెంగును గొంతేసి కేరంతల కొడుతూ అంబాని అరిచి పిలిచిన పిలుపు నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది.

0: నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది. ఇంత సొగసు సంపన్నులగని మా ఊరి చెరువు దురాక్రమణకు గురై దుర్గంధ పాలయ్యింది. నవరంధ్రాలు మూసుకుపోయిన మనిషి అంతుచిక్కని వింత రోగంతో దీర్ఘకాలంగా మంచాన పడ్డట్టు ఆదుకుని పాదులు తీసే నాదుడి కొరవై అంతకంతకు అడుగంటుకుపోతూ లోపలే గుద్దులుతుంది. కన్నీరు కూడా కొరవైన మా ఊరు చెరువు అనాది చూపులు చూస్తుంది. శీర్షిక అతను అతనే. అతనొక చిత్రకారుడు. అతనొక చరిత్ర గల గొప్ప చిత్రకారుడు. చిత్రకారుడంటే కుంచెను రంగుల్లో ముంచి క్యాన్వాస్ మీద బొమ్మల్ని గీయడమే కాదు, మనిషి మనిషిని మైత్రీ మమకారాలతో కలుపుతూ స్నేహబంధ గీతాలను రాసే ఆత్మీయ కవితా కుమారుడతను. అతనొక చిత్రకారుడు. చిరునవ్వుల బెత్తాన్ని ఉపయోగించి కోపాన్ని గోడగుచ్చి వేయించగల ప్రేమోపాధ్యాయుడతను. ఓర్పు నేర్పులెరిగిన సద్గుణ తాత్వికుడతను. అలజడల్ని ఒడిదుడికిల్ని చిందరబందర చిరాకు తొందరల్ని తన చేతి రుమాల్లో మడతపెట్టి పేంటజేబులో దాచిపెట్టడమే తప్ప వాటి దర్శకత్వానికి అభినయించని నిబ్బరుడతను, నిర్భయుడతను. పొట్ట పగిలే చెలెత్తులనైనా నిశ్శబ్దంగా సంధించి నవ్వుల బందికానలో నిర్బంధించి ఏమీ ఎరగని అమాయక చక్రవర్తిలా నటించే నట కిరీటతను. అతనిలా నిత్య నవ్వుల తుల్యంతల నేను జీవించాలని అనుకుని అనుకుని సాధ్యపడక చివరకు నన్ను నేను తవ్వుకున్నాక తెలిసింది అతను స్థితికి మించిన తృప్తిపరుడని. శీర్షిక పాలపుంత. గోరింట ముద్ద, మైనపు బొట్టు కింద మీద పడి అరచేతిలో చుక్కల ఆకాశాన్ని విరగ పండించినట్టుండిది ఆమె పగలబడి నవ్విందంటే. ఒడ్డు మేనును మాటమాటికి చిలిపిగా గిల్లుకుంటూ పరుగులెట్టే ఏరులా ఉంటుంది ఆమె నూరారా పలకరిస్తే. పందిరిని వాటేసుకు సాకుతూ ఊపిరి సలపనివ్వని పాదల్లే ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ప్రేమతో ఆమె ఏమిచ్చిన. గుమ్మం మెట్టు, కుర్చీ మేను ఎదురెదురుగా చేరి అడుగులో అడుగుల కలిసి సాగే నడకల, గుటకతో గుటక జత కలిపే ఉదయమేళ కాపి ఎక్కడెక్కడికో ఆ రోజంతా. ఆ రోజు ఈ రోజే కాదు, ఆమె నా చెంతనుంటే బ్రతుకంతా పాలపొంతే.
1: ఉదయ సమీరాల కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు మీరు శ్రీ మోకా రత్నరాజు గారి స్వీయ కవితలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈ ఉదయం 11 గంటలకు మధ్యమ కార్యక్రమంలో ఈ నెల 3న కన్నుమూసిన ప్రయోగాత్మక ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారికి సంస్మృతిగా సింగీతానికి సంగీతాంజలి వ్యాఖ్యానంతో కూడిన చలనచిత్ర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. గమనిక విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి హరిహరన్ కౌసల్య పాడగా.

శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు సినీ భక్తి గీతాల కార్యక్రమం పుష్పాంజలిలో ముందుగా భీష్మ చిత్రం నుంచి పి. సుశీల గానం.

0: పుష్పాంజలి సినీ భక్తిగీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ ఉదయం 11 గంటలకు మధ్యమ కార్యక్రమంలో సింగీతానికి సంగీతాంజలి వ్యాఖ్యానంతో కూడిన చలనచిత్ర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. గమనిక విన్నారు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ప్రియాంక అరోడా. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी और स्विट्जरलैंड के राष्ट्रपति गी पहमला आज नई दिल्ली में द्विपक्षीय वार्ता करेंगे. केंद्रीय मंत्री सर्बानंद सोनोवाल आज असम के डिब्रूगढ़ से पहले अंतर्राष्ट्रीय मालवाहक पोत को रवाना करेंगे. मौसम विभाग ने आज कर्नाटका, केरलम, तमिलनाडु और पुदुचेरी में तेज वर्षा की चेतावनी जारी की. भारत और कनाडा प्रस्तावित व्यापक आर्थिक साझेदारी समझौते पर बातचीत का 5वां दौर आज से ओटावा में शुरू करेंगे. फ्लाई दुबई फ्लाइट के ओमानी सह पायलट ने विमान अपहरण की साजिश नाकाम होने के बाद उसे सऊदी अरब के रेगिस्तान में गिराने की कोशिश की थी. और भारत ने जापान एशियाई खेलों में क्रिकेट, हॉकी और कबड्डी में स्वर्ण के साथ 85 पदकों पर अपना अभियान समाप्त किया. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी और स्विट्जरलैंड के राष्ट्रपति गी पहमला आज नई दिल्ली में द्विपक्षीय वार्ता करेंगे. राष्ट्रपति पहमला वरिष्ठ अधिकारियों और उद्योग जगत के दिग्गजों सहित उच्च स्तरीय शिष्टमंडल के साथ आज सुबह 3 दिवसीय राजकीय दौरे पर भारत आ रहे हैं. दोनों नेता व्यापार, निवेश, विज्ञान, प्रौद्योगिकी, नवाचार, आवागमन, संस्कृति और जनसंपर्क सहित कई क्षेत्रों में आपसी

0: ground. Al Hamami tried to damage the controls of the aircraft as well before the passengers overpowered him. Yaniv Hayoun, a plumber by profession, pulled the control stick towards him and prevented the plane from losing altitude further. And in sports, India concluded its campaign at the 2026 Asian Games in Aichi, Nagoya with 85 medals, including 21 gold, 27 silver and 37 bronze, finishing fourth in the overall standings. India's 2026 Asian Games campaign produced a series of landmark achievements across disciplines. The defining feature of India's campaign was its clean sweep of gold medals in men's and women's cricket, kabaddi and hockey. The Aichi Nagoya Asian Games concluded yesterday, bringing more than 2 weeks of exciting sporting action to an end. In cricket, India retained both the titles. The women's team defeated Sri Lanka by 147 runs in the final, while the men's team overcame Pakistan by 19 runs to complete the golden double. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have congratulated Indian athletes for their outstanding performances at the Asian Games 2026, especially the women athletes who have delivered impressive results. And now for a look at today's newspapers, it's over to V.C. Pramod.
1: Thank you, Anuja. Taking India's reform journey forward, GST 2.0 reforms set for rollout this week, writes Hindustan Times. Financial Express adds faster refunds, wider ITC, no arrests. External Affairs Minister in his address to Munich leaders meeting reiterates Russia's long-standing support for India along with stronger ties among emerging powers, adding, the US has chosen to become a lonelier power, states the Times of India. The Pioneer headline writes on the Omani co-pilot accused of attempting to seize the Fly Dubai airline mid-air. It says Hamami probe widens in Australia with social media posts reportedly linked to the pilot draw scrutiny as investigators reconstruct the history. Final airline audit this week ahead of US checks on safety covering all Indian airlines is another headline in the Hindustan Times. And finally, dazzling light musical show mark end of Asian Games as India finishes fourth. Qatar to host next edition, says the Tribune. And with that, it's back to you, Anuja.
0: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with Swiss President Guy Parmelin in New Delhi today. Union Minister Sarbanand Sonowal to flag off first international cargo voyage from Dibrugarh in Assam this morning. IMD forecasts heavy rainfall in Karnataka, Kerala, Tamil Nadu and Puducherry today. India and Canada to start fifth round of negotiations for their proposed Comprehensive Economic Partnership Agreement in Ottawa today. Fly Dubai flight's Omani co-pilot tried to crash aircraft in Saudi desert after hijack attempt foiled. And India signs off with 85 medals after gold rush in cricket, hockey and kabaddi at Asian Games 2026 in Japan. And with that, we end the morning news. Have a nice day.
2: आकाशवाणी से पेश है खबरनामा।
3: అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. జిల్లాలో డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు, నూతన జిల్లా పరిషత్ కార్యాలయ భవనం ప్రారంభం, వైభవంగా క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం వంటి మరిన్ని విశేషాలతో కూడిన సెప్టెంబర్ నెల అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. జిల్లాలో రైతులకు వేగంగా పారదర్శకంగా రుణాలు అందించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డు రుణాల పంపిణీ ప్రక్రియను కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ అగ్రిస్టాక్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ విధానం ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణం జమ అవుతుందని తెలిపారు. జిల్లాలో 3 లక్షల మంది రైతుల డేటాను పరిశీలించి 80,000 మందిని అర్హులుగా ఎంపిక చేయడం జరిగిందని, ప్రతి బ్యాంకు శాఖకు కనీసం 100 మందికి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టామని తెలిపారు. జాతీయ ఆయుష్ మిషన్ నిధులతో జిల్లాలో ఆయుష్ డిస్పెన్సరీలకు ఆధునీకరణ పనులు చేపట్టామని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఖండివరం, కే కోటపాడు, ఆలపురం, గౌరవరం తదితర ప్రాంతాల్లో ఒక్కో డిస్పెన్సరీకి 30 లక్షలతో ఏపీఎంఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలు ప్రారంభానికి సిద్దమయ్యాయని తెలిపారు. అలాగే దేవరపల్లి పీహెచ్సీ ప్రాంగణంలో నూతన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల భవనాన్ని కూడా ప్రారంభించారు. జిల్లాలో మాతృ శిశు మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అచ్యుతాకుమారి సమీక్ష నిర్వహించారు. మరణాలకు గల కారణాలపై విచారణ జరిపి లోపాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణీలు

0: బాలింతల ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో 22.09 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను పీఎం ఏబీహెచ్ఐఎం కింద నిర్మించి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కేంద్రానికి అదనంగా 7.50 కోట్ల విలువైన పరికరాలు వస్తాయని, 220 నుండి 400 పడకలకు విస్తరణకు 6.70 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్లో ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన జరిగింది. పక్కా ప్రణాళిక, సరైన వ్యూహంతోనే జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు. 6 ROB, 6 RUB పనులు, అనకాపల్లి రాజమండ్రి 6 లేన్ల రహదారి DPR పూర్తయిందని, త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. చోడవరం నియోజకవర్గంలో అభివృద్దికి పెద్దపీట వేస్తూ ఒక్కరోజే 38 కోట్ల విలువైన 20 అభివృద్ది పనులకు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే రాజు శ్రీకారం చుట్టారు. 2000 కోట్లతో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తామని, జిల్లాలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వికసిత భారత్ 2047 స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు 4 రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రాష్టవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. అనకాపల్లి ప్రగతి యాత్రలో మరో మైలురాయిగా నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ప్రత్యేక జిల్లా పరిషత్ ఏర్పడటంతో నిధులన్నీ అనకాపల్లి అభివృద్దికి ఖర్చు చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. సబ్బవరంలో 1.60 కోట్లతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్రాన్ని హోంమంత్రి వంగల్పూడి ఆయనత ప్రారంభించారు. పల్లె పండుగ 3.0లో భాగంగా జిల్లాలో 195.17 కోట్లతో 2405 CC రోడ్లు, BT రోడ్లకు మంజూరు చేయగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కలెక్టర్ శంకుస్థాపనలు చేశారు. మీరు ఇప్పటివరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరింత సమాచారంతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక. ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే మధ్యమ కార్యక్రమంలో ఈ నెల 3న కన్నుమూసిన ప్రయోగాత్మక ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారికి సంస్మృతిగా సింగీతానికి సంగీతాంజలి వ్యాఖ్యానంతో కూడిన చలనచిత్ర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. గమనిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కూర్మాపు సంపతిరావు బృందం వారి నాదస్వరం వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవాదిదేవ సునాద వినోదిని రాగం ఆదితాళంలో మైసూర్ వాసుదేవాచార్యులు గారి రచన

తర్వాత శ్రీ పాపనాశన్ శివన్ గారి రచన పార్వతీ నాయకనే షణ్ముఖ ప్రియరాగం ఆదితాళంలో.

ఇంతవరకు మీరు శ్రీ కూర్మాపు సంపతిరావు బృందం వారి నాదస్వరం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు పాటల పల్లకి. శ్రోతలు తమకు నచ్చిన పాటల్ని ఫోన్ ద్వారా కోరి వినే కార్యక్రమం. ఇందులో శ్రోతలు పాటలు కోరడానికి డైల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244, మరో నెంబర్ 2727288. ముందుగా 0891 అనే కోడ్ను జత చేసి ఈ నెంబర్లకి కాల్ చేయాలి. ఈనాటి పాటల పలక కార్యక్రమాన్ని జల్సా చిత్రం నుంచి కేకే గానంతో ప్రారంభిద్దాం. దేవిశ్రీప్రసాద్ స్వరకల్పనలో.

0: హలో, పాటల పల్లకి అండి.
1: హలో,
0: హలో, పాటల పల్లకి
1: నమస్తే
0: కార్యక్రమం
1: మేడం.
0: అండి.
1: ఇది
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం. ఇది
0: నమస్తే అండి.
1: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి.
0: బాగున్నాం సూర్యకుమారి గారు. ఏ పాట కావాలి
1: అంటే
0: ఇప్పుడు మీకు?
1: ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం కనుక గురువులందరికీ కూడా, అందులో మా నాన్నగారు కూడా గురువే, పాదాభివందనం అండి. మీకు కూడా, మీ ఆర్యులందరికీ కూడా గురువులే కదా. మాకు మంచి చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరూ గురువులే కనుక అందరికీ పాదాభివందనం అండి.
0: ఏ పాట కావాలి చెప్పండి.
1: విశ్వరూపం మూవీలో నూటికో కోటికో ఒక్కరు పుడతారు ఆ సమయంలో.
0: తప్పకుండానండి.
1: అందరి గురించి వేసేయండి మేడం ఇది.
0: అలాగేనండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానమ్మా. పలక సత్యనారాయణ నా పేరు.
0: చెప్పండి సత్యనారాయణ గారు, ఏ పాట కావాలి ఇప్పుడు?
1: నాకు కృష్ణ గారు నటించిన సినిమా అండి, ఖైదీ రుద్రయ్య సినిమాలో పులెట్టి కొట్టమాకు పురుషోత్తమ అనే పాట కావాలమ్మా.
0: అలాగేనండి, మీరు నచ్చిన మీకు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, బాయ్ అమ్మా.
0: నమస్తే అండి.

0: పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: గుడ్
0: హలో,
1: మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు చెప్పండి.
1: రాజేంద్ర కుమార్ కాకినాడ అమ్మ.
0: ఏ పాట కావాలండి?
1: దోసుకుంది మేడం.
0: అలాగేనండి, పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
0: నమస్తే అండి. పాట వినడానికి ముందు శ్రోతలకు ఒక గమనిక. ఈ ఉదయం 11 గంటలకు మధ్యమ కార్యక్రమంలో ఈ నెల 3న కన్నుమూసిన ప్రయోగాత్మక ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారికి సంస్మృతిగా సింగీతానికి సంగీతాంజలి వ్యాఖ్యానంతో కూడిన చలనచిత్ర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. ఇప్పుడు శ్రోత కోరిన పాట వినేద్దాం.

0: పాటల పలకే కార్యక్రమం వింటున్నారు. తర్వాతి శ్రోత, హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: ఏ పాట కావాలండి?
1: నాకు ఆకాశం నీ హద్దురా అవకాశం వదలద్దురా, సింగీత శ్రీనివాసరావు గారి సినిమా సొమ్మపడి సౌకర్యం నుంచి ఇవ్వడం మేడం.
0: సరేనండి, మీరు కొన్ని పాటిస్తుంది వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే.

0: జిత్తులు వేయరా, ఎత్తులు జిత్తులు వేయరా.
1: ఆకాశం నీ హక్కురా.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచో చెప్పండి.
1: నా పేరు పుల్లన్న మేడం గారు. సనప గ్రామము, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారు? మేడం గారు
0: బాగున్నా అండి. ఏ పాట కావాలి ఇప్పుడు మీకు?
1: పరమానంద శిష్యుల కథ చిత్రంలో నాలోని రాగము అనే పాట మేడం గారు.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: నమస్తే అండి.

0: హలో అండి, పాటలు పలికే కార్యక్రమం అండి.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నాకు ముద్దులు కొడుకులోని దగాలు చేసే దిగాలు పడ్డ దసరా బుల్లుడి పాట కావాలి. నా పేరు కంటుబోతు రామనాయుడు, మా మధ్య గ్రామం పద్మనాభ మండలం విశాఖ జిల్లా.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి. నమస్తే.
1: ఓకే మేడం.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు ఆదిత్యని, పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఆదిత్య గారు, ఏ పాట కావాలి?
1: మాకు మొగమనసుల నుంచి పాట కావాలండి.
0: ఏ పాట
1: నా
0: అండి?
1: పాట నోటి పాట కావాలని సెలక్ట్.
0: సరేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.
0: ఓకే అండి, పాట వినడానికి ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: హలో, పాటల పల్లకి
1: హలో,
0: కార్యక్రమం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు నుగ్గల కొండబాబు అండి, గొల్లపాలెం అండి, క్యాంటీన్ లో చేస్తుంటారు మేడం.
0: సరేనండి, ఏ పాట కావాలి ఇప్పుడు మీకు?
1: తాతమ్మ మూవీలు అండి, అనుబంధం ఆత్మీయత అంతా ఒక నాటకం, ఆ పాట కావాలి మేడం.
0: అలాగేనండి, పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
1: మేడం, అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం పాపినేపాలెం విలేజ్ మేడం.
0: ఓకే అండి, పేరండి?
1: మధుసూదన్ రెడ్డి మేడం.
0: పాట చెప్పండి, ఏ పాట కావాలి
1: మేడం? పాడి పంటల మూవీ నుంచి మన జన్మభూమి బంగారు భూమి అనే సాంగ్ ఉంటుంది మేడం.
0: అవునండి, ఆ పాట కావాలా?
1: అవును మేడం.
0: సరేనండి, తప్పకుండా పాట వినిపిస్తాం, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి. పాట వినడానికి ముందు చిన్న విరామం తీసుకుందాం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ, నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: Work from home. High salary. Just ఒక్క క్లిక్ లో. అరే వా,
6: చిక్కుకుంది.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో,
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: నమస్కారం అండి. నా పేరు తాతయ్యండి, భోగాపురి మాడుతున్నానండి.
0: ఏ పాట కావాలండి ఇప్పుడు?
1: అనుబంధ సినిమా నుంచి మల్లెపూలు గల్లుమన్న పాట కావాలండి.
0: అలాగేనండి, వినండి, పాట వస్తుంది.
1: అలానే,
0: నమస్తే.
1: థ్యాంక్ యూ.

0: హలో, పాటలు పల్లకి అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరపాల్ నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: ఏపాటి కావాలి వెంకటరావు గారు?
1: మాకు ఎమ్మెల్యే గారు సినిమా నుంచి అమ్మో నమో బాపు మంచి మార్గం చూపు పాట వినిపించానమ్మా.
0: అలాగేనండి, పాట వస్తుంది, వినండి.
1: నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి.

0: పాటల పల్లకి కార్యక్రమానికి చిన్న విరామం ఇచ్చి తిరిగి కొనసాగిద్దాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ది పథకాల గురించి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అక్కడి నేల, వాతావరణం, సంప్రదాయాలు, స్థానిక నైపుణ్యాలు కలిసి ఒక ప్రత్యేక ఉత్పత్తికి గుర్తింపునిస్తాయి. అలాంటి స్థానిక ప్రత్యేకతలను ప్రోత్సహించి వాటికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం. స్థానికంగా లభించే వనరులకు విలువ జోడించడం, చిన్న తరహా ఉత్పత్తిదారులు, చేతి వృత్తిదారులు, రైతులు, వ్యాపారులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. ప్రతి జిల్లాకు తనదైన ప్రత్యేకత, సంప్రదాయం, నైపుణ్యం, సహజ వనరులు, వ్యవసాయ ఉత్పత్తులు లేదా హస్తకళలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలను గుర్తించి వాటికి సరైన మార్కెట్, సాంకేతిక సహాయం, శిక్షణ, బ్రాండింగ్ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్టిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి జిల్లాలో ప్రసిద్ది చెందిన ఒక ప్రత్యేక ఉత్పత్తిని ఎంపిక చేసి దాని ఉత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్, ఎగుమతులను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి ఉంటుంది. అది వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు, చేనేత వస్త్రం కావచ్చు, హస్తకళ కావచ్చు, ఆహార పదార్థం కావచ్చు లేదా సంప్రదాయ కళ కావచ్చు. ఉదాహరణకు, కొన్ని జిల్లాలు మామిడి, పసుపు, మిరప, తేనె వంటి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ది చెందగా మరికొన్ని జిల్లాలు చేనేత, చెక్క బొమ్మలు, లోహకళలు, తోలుబొమ్మలు, మట్టిపాత్రలు వంటి హస్తకళలకు ప్రసిద్ది చెందాయి. ఈ ఉత్పత్తులను గుర్తించి వాటి అభివృద్దికి అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, రుణ సౌకర్యాలు, ఆధునిక పరికరాలు, ప్యాకేజింగ్, నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ సహాయం అందించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం వల్ల స్థానిక కళాకారులు, రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ చిన్న పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తమ ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు లభించడంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తికి మార్కెట్ పెరిగితే తయారీదారుల ఆదాయం పెరుగుతుంది, కుటుంబ ఆధారిత వృత్తులు అభివృద్ది చెందుతాయి, మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి, ప్యాకేజింగ్, విక్రయాల్లో భాగస్వాములు కావచ్చు, యువత కూడా స్థానిక వనరులను ఉపయోగించుకుని కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు. స్థానిక ఉత్పత్తులు అభివృద్ది చెందాలంటే కేవలం ఉత్పత్తి చేయడంతో సరిపోదు. నాణ్యత, ఆధునిక రూపకల్పన, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, సరైన ధర, సమర్థవంతమైన మార్కెటింగ్ కూడా అవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచవచ్చు. నాణ్యతా ప్రమాణాలను పాటించడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని పొందవచ్చు. ఈ కామర్స్, సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ మార్కెట్ వేదికల ద్వారా జిల్లా ఉత్పత్తులను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విక్రయించవచ్చు. సరైన బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు, నాణ్యతా ధృవీకరణ లభిస్తే స్థానిక

0: చెరకు ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి స్థానం సంపాదించగలవు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం వోకల్ ఫర్ లోకల్ భావనకు బలమైన ఆధారం. స్థానికంగా తయారయ్యే వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మనం స్థానిక ఉత్పత్తిదారులకు, కళాకారులకు, రైతులకు, చిన్న వ్యాపారులకు మద్దతు ఇస్తాము. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం అంటే కేవలం ఒక వస్తువును కొనడం కాదు, ఆ ఉత్పత్తి వెనుక ఉన్న కుటుంబానికి ఆదాయం కల్పించడం, ఒక సంప్రదాయ కళను కాపాడడం, ఒక గ్రామీణ పరిశ్రమను నిలబెట్టడం, దేశీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడడం కూడా. అందువల్ల స్థానిక ఉత్పత్తులను ఉపయోగించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రత్యేక ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే వన్ డిస్టిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుందని, ఎక్కడో ప్రత్యేకమైన పండ్లు, మరెక్కడో సాంప్రదాయ కళలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయని చెప్పారు. ఈ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లకే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, ప్రపంచ మార్కెట్లకు చేర్చాలని సూచించారు. ఇది వోకల్ ఫర్ లోకల్కు ఊతమివ్వడంతో పాటు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: హమారే దేశ్ కే హర్ క్షేత్ర మే ఐసీ కోయి న కోయి విశేషత జరూర్ హై, కహీ కోయి ఖాస్ ఫల్ హై, కహీ కోయి పారంపరిక కళా హై, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఇన్హీ విశేషతాఓ కో ఆగే బఢానే కా అభియాన్ హై. హమారా ప్రయాస్ యహీ హోనా చాహియే కి హమారే గాంవ్ ఔర్ ఛోటే షహరో కి యే పెహచాన్ సిర్ఫ్ స్థానీయ బాజార్ తక్ సీమిత్ నా రహే, వే దేశ్ ఔర్ దూసరే హిస్సో తక్ పహుంచే, ఇస్సే వోకల్ ఫర్ లోకల్ అభియాన్ కో భీ బల్ మిల్తా హై.
0: చిన్న ఉత్పత్తిదారులకు మూలధనం కొరత, ఆధునిక పరికరాల లేమి, మార్కెట్ పరిజ్ఞానం లేకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడడం, రవాణా సమస్యలు, నాణ్యతా ప్రమాణాలపై అవగాహన లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలతో కలిసి శిక్షణా కార్యక్రమాలు, సులభ రుణాలు, ఉత్పత్తి కేంద్రాలు, నిల్వ సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, మార్కెటింగ్ సహాయం, డిజిటల్ వేదికలు అందించేలా చర్యలు చేపడుతోంది. ఉత్పత్తిదారులు కూడా నాణ్యత, వినియోగదారుల అవసరాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో యువత కీలకపాత్ర పోషించేలా స్థానిక ఉత్పత్తుల కోసం కొత్త డిజైన్లు రూపొందించడం, డిజిటల్ మార్కెటింగ్ చేయడం, ఆన్లైన్ వ్యాపార వేదికలను అభివృద్ది చేయడం, ఉత్పత్తులకు ఆకర్షణీయమైన బ్రాండింగ్ కల్పించడం వంటి రంగాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వినియోగదారులు కూడా వస్తువులను కొనుగోలు చేసే సమయంలో వాటి నాణ్యత, ధరతో పాటు అవి ఎక్కడ తయారయ్యాయో పరిశీలించాలి. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మనం దేశీయ ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOPను అత్యున్నత నాణ్యత, అత్యున్నత విలువలకు ప్రతీకగా నిలపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో గుర్తింపు కల్పించడంతో పాటు వాటి నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలోని ప్రత్యేక ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెంచడమే ODOP కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
2: I would urge all of you, support these MSMEs who make these ODOP products in upgrading their quality, in designing their packaging properly and nicely, in branding their products so that going forward ODOP becomes respected all over the world as high quality, high value products.
0: భారత ప్రభుత్వ స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించే మరియు స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOP వన్ డిస్టిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకమైన సంప్రదాయమైన భౌగోళిక గుర్తింపు, GI ట్యాగ్ కలిగిన లేదా స్థానికంగా లభించే వనరులపై ఆధారపడిన ఉత్పత్తులను గుర్తించి వాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద గుర్తించిన ప్రత్యేక ఉత్పత్తులు ఆయా ప్రాంతాల ప్రత్యేకతను చాటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విశాలమైన భౌగోళిక స్వరూపంలో ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రముఖ ఉత్పత్తులు ఒక జిల్లా ఒక ఉత్పత్తి జాబితాలో చేరాయి. దీనిపై చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ,
3: వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద చేనేత హస్తకళలకు కూడా 7 అవార్డులు రావడం, మరి విజయనగరం జిల్లా నుంచి బొబ్బలి వీణ, అనకాపల్లి జిల్లా నుంచి ఏటుకొప్పాక బొమ్మలు, కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్, బాపట్ల నుంచి చీరాల సిల్క్ శారీ, తిరుపతి నుంచి వెంకటగిరి శారీ, నరసాపురం నుంచి అల్లికల కుట్టు, సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టు చీరలు రావడం, ఇలా మనకు 7

0: అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది.
1: విశాఖపట్నంలోని ఏటికొప్పాక చెక్క బొమ్మలు, ఎన్టీఆర్ జిల్లాలోని ప్రఖ్యాత కొండపల్లి బొమ్మలు, శ్రీ సత్యసాయి జిల్లాలోని నిమ్మలకుంట తోలుబొమ్మలు, సంగీత ప్రపంచంలో పేరుగాంచిన పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన బొబ్బిలి వీణ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విభిన్నమైన ఉదయగిరి చెక్క కత్తు హస్తకళలు విభాగంలో రాష్ట హస్తకళ్ల గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఇక చేనేత మరియు వస్త్ర పరిశ్రమ విభాగంలో చిత్తూరు జిల్లాలో వెంకటగిరి చీరలు, కాకినాడలో ఉప్పాడ జామ్దనీ చీరలు, శ్రీకాకుళంలో అల్లి నందమైన పొందూరు కాటన్ చీరలు, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కలంకారీ, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి కలంకారీ హస్తకళలు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్, క్రోచెట్ లేస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందాయి. అలాగే అనంతపురం, అన్నమయ్య జిల్లాలలో కాటన్ మరియు జీన్ ప్యాంట్ల తయారీ జోరుగా సాగుతోంది. వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తుల విభాగంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీ, గుంటూరు జిల్లాలో ఘాటైన మిరపకాయలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి మరియు కొబ్బరి పీచు ఉత్పత్తులు, తూర్పుగోదావరి జిల్లాలో పండ్ల ఆధారిత ఆహార ఉత్పత్తులు, విజయనగరం జిల్లాలో మామిడి జెల్లి, విశాఖపట్నంలో సముద్ర ఆహార ఉత్పత్తుల క్లస్టర్స్ స్థానిక రైతులు, మత్స్యకారుల అభివృద్దికి దోహదపడుతున్నాయి. అలాగే బాపట్ల, ప్రకాశం జిల్లాలలో గ్రానైట్ కట్టింగ్ మరియు పాలిషింగ్ పరిశ్రమలు, కర్నూలులో గ్రానైట్ మరియు మార్బుల్ రాతి చెక్కిన ఉత్పత్తులు, పల్నాడులో డుర్గి రాతి శిల్పాలు, వైఎస్సార్ కడప జిల్లాలో బరైట్స్ మరియు బేరియం సమ్మేళనాలు, ఖనిజాలు పరిశ్రమల విభాగంలో పారిశ్రామికంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOP కార్యక్రమం కేవలం ఒక వ్యాపార మార్గం మాత్రమే కాదు, ఇది మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, స్థానిక చేతివృత్తుల వారి కళా నైపుణ్యాన్ని రక్షించే ఒక బృహత్ యత్నం. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతూ స్థానిక ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవడంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం స్థానిక ప్రతిభను గుర్తించి దానికి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించే గొప్ప కార్యక్రమం. ఇది ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, సంప్రదాయ కళలు, వృత్తులు, స్థానిక నైపుణ్యాలను పరిరక్షిస్తుంది. స్వయం సమృద్ది భారతదేశ నిర్మాణానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడంతో పాటు స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించవచ్చు, స్థానిక కళలను ఆదరించడం ద్వారా స్థానిక హస్తకళల సంస్కృతిని కాపాడవచ్చు. తద్వారా ఒక జిల్లా ఒక ఉత్పత్తి మరియు వోకల్ ఫర్ లోకల్ భావనలు ప్రతి పౌరుడి జీవితంలో ఆచరణగా మార్చవచ్చు. స్థానిక అభివృద్దే దేశాభివృద్దికి బలమైన పునాది అని ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం తెలియజేస్తుందని చెప్పవచ్చు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట భైరవ ద్వీపం. ఈ చిత్రానికి చిత్రా బృందం గానం చేశారు. గీత రచన సంగీతం శ్రీనివాసరావు. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన శ్రోతలు డైల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244, మరో నెంబర్ 2727288-0891 కోడ్ను జత చేసి డైల్ చేయాలి. ఇప్పుడు మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం బాహుబలి చిత్రం నుంచి ఒక పాటతో.

0: ఎంఎం కీరవాణి స్వర కల్పనలో కార్తీక్ దామిని పాడిన పాటను విన్నారు. ఇప్పుడు పాటల పాలిక కార్యక్రమంలో తర్వాత. హలో,
1: మేడం గారు నమస్తే అండి.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచో చెప్పండి.
1: నేను బొబ్బుల నుంచి మాట్లాడతానండి, భూములు అప్పారావు.
0: అప్పారావు గారు, ఏ పాట కావాలి ఇప్పుడు మీకు?
1: నాకు అల్లుడి గారిలోని కొండమి ఇదా చుక్కపోతు గుండెలోన ఎండపోటు కావాలి.
0: అలాగేనండి, పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, చెప్పండి, ఏ పాట కావాలి ఇప్పుడు?
1: మంచిగా ఈ చిత్రంలోనండి, నా రెండు కళ్ళకి ఆ పాట కావాలండి.
0: అలాగేనండి, మీకు నచ్చిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.
0: నమస్తే అండి.

0: హలో అండి, పాటల పల్లకి కార్యక్రమం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలుపుపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి, చెప్పండి, ఏ పాట కావాలి?
1: మేడం చాణిక్య చంద్రగుప్త సినిమా నుంచి చిరి చిరి చిన్నాడా అని పాట కావాలి మేడం.
0: అలాగేనండి, పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.
0: నమస్తే అండి.

0: హలో అండి, పాటల పల్లకి అండి.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు,
1: నా పేరు కాళిదాస్ సత్యనారాయణ.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: కోనసీమ జిల్లా నుంచి మాట్లాడుతున్నా అండి.
0: సరేనండి, ఏ పాట కావాలి ఇప్పుడు మీకు?
1: కోనసీమ జిల్లా సీఎస్ నగర్ నుంచి అండి.
0: ఆహా, సరేనండి,
1: అభిలాష చిత్రంలో నవ్వింది మళ్ళీ.
0: అలాగేనండి, పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: అవును మేడం,
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి.
1: పద్మనాభం మండలం మధ్య గ్రామము.
0: మీ పేరేంటండి?
1: కొండబోతు రమణమ్మ.
0: రమణమ్మ గారు, ఏ పాట వింటారు ఇప్పుడైతే?
1: తోటికోడళ్ళు.
0: తోటికోడళ్ళలో
1: ఏ పాట అయినా పర్వాలేదు మేడం.
0: అలాగేనండి, మంచి పాట వేస్తాను, వినండి అయితే.
1: అలాగేనండి మేడం.
0: ఓకే అండి. పాట వినడానికి ముందు శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు ఉదయం 11 గంటలకు మధురిమ కార్యక్రమంలో ఈ నెల 3వ తేదీన కన్నుమూసిన ప్రయోగాత్మక ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారికి సంస్మృతిగా సింగీతానికి సంగీతాంజలి వ్యాఖ్యానంతో కూడిన చలనచిత్ర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. గమనిక విన్నారు.
2: మొట్టమొదటి కత్తి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: మేడం,
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచో చెప్పండి.
1: నా పేరు రాము టైలర్ అమ్మ. ఇది విజయనగరం జిల్లా కొండపల్లి మండలం కొండ కిందామమ్మ.
0: ఏ పాట కావాలండి ఇప్పుడు?
1: మాకు మాతృదేవోభవ పవన్ రంగడమ్మ.
0: సరేనండి, మీకు నచ్చిన పాట వస్తుంది వినండి.
1: ఉంటుందమ్మా.
0: అలాగే, నమస్తే అండి.
1: ఓకేనమ్మా, ఓకే అమ్మా, ఉంటామమ్మా.
0: అలాగేనండి, నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం, నమస్తే.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి?
1: మేము కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. ఎలా ఉన్నారు మేడం?
0: బాగున్నా అండి మీరు?
1: మేము చాలా బాగున్నాం. మాకు యాప్లో వింటున్నాం, చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కార్యక్రమాలని చాలా బాగా చేస్తున్నాం.
0: ఓకే అండి, వింటూ ఉండండి. మీ అభిప్రాయాలను కూడా మనకి మెయిల్ ఉంది, అలాగే ఉత్తరం రాయొచ్చు, వాట్సాప్ నంబర్ కూడా ఉంది, దానికి కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు అండి. మీ ఫ్రెండ్స్ కూడా వినిపిస్తూ ఉండండి మన కార్యక్రమాలు.
1: ఓకే మేడం, తప్పకుండా. నిన్న హిందీ పాటలు వేశారు కదా, మేము పాల్గొందాం అనుకున్నాం. మాకు నిన్ననే తెలిసింది, తప్పకుండా పాల్గొన్నాం. మంచి పాటలు వేశారు నిన్న, 8:30 నుంచి 11.
0: సరేనండి, ఇప్పుడు ఏ పాట కావాలి చెప్పండి.
1: కిరాయి కోటియాడు సినిమాలో మాకు నమస్తే స్వాగతం పాట ప్రసారం చేయండి.
0: అలాగేనండి,
1: థ్యాంక్ యూ
0: పాడతానండి.
1: మేడం.
0: నమస్తే అండి.
1: ఓకే.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి, మీ
1: నా
0: పేరు?
1: పేరు కాశీ అప్పారావు, సెంగళరావుపేట సమ్మలపల్లవది.
0: ఏ
1: మాకు
0: పాట
1: గోపాల
0: కావాలి?
1: భూపాల చెట్టు నుంచి మరదలా తిట్టి మరదలా పాట
0: అలాగే
1: అమ్మా. ఇవాళ పాటల రూపం ఉన్నది, ఇవాళ రికార్డ్ రూపం పాటల రూపం.
0: అలాగేనండి, వినండి పాట.
1: అలాగే

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో మధ్యమ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఈ నెల మూడున కన్నుమూసిన ప్రయోగాత్మక ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారికి సంస్మృతిగా సింగీతానికి సంగీతాంజలి వ్యాఖ్యానంతో కూడిన చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చలనచిత్ర గీతాల కార్యక్రమానికి స్వరస్వాగతం. ఈ నెల మూడున ప్రయోగాత్మక ప్రసిద్ధ చలనచిత్ర దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు కన్నుమూశారు. వారి సంస్మృతిగా సింగీతానికి సంగీతాంజలి. వారు కథ, చిత్రానువాదం, దర్శకత్వం, గీత రచన, నటన, చలనచిత్ర రంగానికి సంబంధించిన అన్ని ఫ్రేముల్లోనూ ఫేమ్ కట్టుకున్న వారి గురించి కనీసం కొంతైన ఒక మహా పట్టపు గజాన్ని అంతెత్తు కాదు కదా, అందులో వెయ్యోవంతు కూడా లేని మనం మన మాటల కొలతలతో ఎంతవరకు కొలుచుకుంటామో దాన్ని ప్రయత్నించడానికి ఆ మహా బహుముఖ ప్రజ్ఞాశాలికి నివాళి ఇవ్వడానికి ఈ గీతాంజలి, చిత్రాంజలి, వెరసి సింగీతానికి సంగీతాంజలి. ఆయన కన్ను మూసేనాటికి 95 వయస్సు. ఆయన్నే అడిగామనుకోండి, అయితే 9 లేకపోతే 5 వెరసి రెండూ కలిపి 14 అంటే టీన్స్లోనే ఉన్నానని. ఎప్పుడూ కూడా వయసుని ఆయన పరిగణలోకి తీసుకోలేదు. ఉత్సాహంగా మానసిక యవ్వనంతో మరింతగా పనిచేయాలని తనను తానెప్పుడూ కూడా యువకుడుగానే భావించుకుంటూ టీషర్ట్లే వేసుకుంటూ దాని నుంచి స్ఫూర్తి పొందుతానని ఆయనే ఒక పరిచయ కార్యక్రమంలో చెప్పారు. కనుకనే ఆయన ఇంచు ఇంచుగా వయసు దాటుతూ అంచెలంచెలుగా కీర్తి నిత్యల్ని అధిరోహిస్తూ సెంచరీలు కొట్టే వయస్సు ఉన్నా ఎప్పుడూ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఒక నడిచే ప్రయోగశాల, దీనికి మానవాకృతినిస్తే ఆ ఇంటి పేరు సంగీతం, ఆ ఆకృతికి మానుషత్వము, అతిమానుషత్వ ప్రజ్ఞాపాఠవాలు రంగరిస్తే రంగుల వలయంలాంటి చలనచిత్ర రంగంలో వెండితెర మీద ఆయన చేసిన వీరంగం ఎంత ఆనందం, ఎంత విజ్ఞానదాయకం.

ఈ కాలంలో నిలబడి మన వెనుకటి కాలంలోని పరిస్థితుల్ని దర్శించాలి అన్న అసలు ఆలోచనే చాలా గొప్పది. అందుకే నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పుట్టిన సంగీతం శ్రీనివాసరావు గారి హృదయ గిరి నుండి జాలువారిన సృజనాత్మక మధుర జలపాతంలోని ఒక చిందు అందెకట్టి వెండితెర మీద ఆదిత్య ప్రకాశంతో సంఖ్యలకే ఉందిలింది. వాటిలోంచి అలా అలా అలా మనల్ని వెనక్కి తీసుకెళ్ళింది. దాన్నే కాలయంత్రం అనుకోవడం కన్నా అందరికీ అర్థం కావడం చలనచిత్ర పరిభాష. ప్రతి ఒక్కరూ చూసి విని ఆనందించాలని టైం మిషన్. ఇవాళ సంగీతం శ్రీనివాసరావు గారు ఆ టైం మిషన్లో ఎక్కడికి ప్రయాణమైనా ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఆయన మనకి చెప్పడానికి శ్రీకృష్ణదేవరాయల్ని ఇంకా అనంతర అనంతర కాలంలో భవిష్యత్ దర్శనం చేసి యాంత్రికమైనటువంటి పరిణామాలని మానవుడు గాలి పీల్చుకోవడానికి మాట్లాడడానికి కూడా ఎలాగ తయారవబోతున్నాడు అన్నది దశాబ్దాల వెనకనే ఊహించి శతాబ్దాల తర్వాత విజ్ఞానాన్ని వెండి తెర మీద రంగరించి వదిలితే ఇలాగే ఉంటుంది.

టైం అన్నదాన్ని గణనలోకి తీసుకుంటే ఎయిమ్ అన్నది సులువుగా చేరడానికి చాలా కష్టపడాలి. ఇదేమిటి వైరుధ్యం? అటు సులువు ఇటు కష్టం, ఇటు టైము అటు ఎయిము. అవును, ప్రతి క్షణాన్ని విలువైందిగా, వేళ్ల మధ్య ఇసుకలా జారిపోయే కాలంలో సింగీతం శ్రీనివాసరావు గారు పోటీపడి రాశిలో చలనచిత్రాలని పెంచుకోవాలనుకోలేదు, వాసిలో చిత్రాల సంఖ్య. ఆయన నిరంతరం చదువుది, చదవడం, చదివిన దాన్ని మేథ. ఎవరో మహానుభావుడు అన్నాడు, పిచ్చికి మేథ తోడైతే అప్పుడు కళ కొత్తగా రాణిస్తుంది అని. ఈ పిచ్చి ఎవరికి అపకారం కలిగించేది కాదు కదా, ఎందరో కళాకారులకు ఉపకారం కలిగించేది. ప్రతి నటుడిలో, ప్రతి వ్యక్తిలో ఉన్న ప్రత్యేకతని బయటికి తీసుకురాగలిగే అవకాశాలు నాకు ఇచ్చిన చిత్రరంగానికి, చిత్రరంగం ఇచ్చిన అవకాశాలకి నేను ఎప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను అన్నారు సింగీతం. ఆయన ఆలోచన ఆ మేథ అనే గదికున్న కిటికీ తలుపులు అన్నిటినీ తెరిచి అన్ని రకాల పవనాలని ఆహ్వానించారు. వైకల్యం ఉండొచ్చు, అంత మాత్రం చేత వాళ్ళకి మనసుండదా? అది ఆలోచించదా? అది ప్రేమ, అభిమానం, అనురాగం ఇలాంటి వాటిని చూపించదా? ఎందుకు చూపించదు? చూపిస్తుంది. అలాంటప్పుడే చుట్టూ చీకటి ఉన్న నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు దాన్ని తిడుతూ కూర్చోకు, ఒక చిరుదివ్వె వెలిగించు అన్నారు. అలాగా ఆవరించిన చీకట్లో ఆ వంగించంత వెలుగు ప్రసరింపజేయాలి. అంధత్వం శాపం కాదు, లోపం కాదు. మనం కూడా కొంతవరకు చూడగలం, ఆ తర్వాత అంతా చీకటి అనుకుంటాం. కానీ మన చూపు అక్కడ ప్రసరించక దాని తర్వాత కూడా వెలుతురు ఉంటుంది. ఆ వెలుతురుని మనోనేత్రంతో ఎవరైనా చూడగలరు సాధన చేస్తే. అలా అమావాస్య చీకట్లలోంచి ఆలోచనల చంద్రోదయం కలిగితే అది ఎంత సుందరం, అదెంత సుమధురం! అది సింగీతం వారి చింతన.

సప్తస్వరాలతో పరిచయం. 1957 మాయాబజార్ చిత్రం తీస్తున్న రోజుల్లో మొదట సాలు రాజేశ్వరరావు గారు దానికి సంగీత నిర్దేశకులు. వారంటే వీరికి ప్రాణం. ఆయన శిష్యుడిగా కళాశాల స్థాయి నుంచి కూడా వేరే చోట ఒక గొప్ప సంగీత పరిజ్ఞాత అయిన సాంబమూర్తి గారు అనేవారి దగ్గర ఈయన శిష్యరికం చేస్తూ అనంతరకాలంలో సాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర ఈ సప్తస్వర జ్ఞానం ఆయన సంపాదించుకొని కొండొకచో గాయకుడిగా కూడా సంగీతం శ్రీనివాసరావు గారి ప్రతిభేయం తక్కువ కాదు. కాకపోతే ఆయన మొగ్గు కథని అల్లడం, దాన్ని తెరకు అనువదించడం, దర్శకత్వ బాధ్యతలు స్వీకరించడం, తాననుకున్నది అనుకున్నట్టుగా నటీనటుల స్థాయిని బట్టి కాక పాత్రల ఔచిత్యాన్ని బట్టి ఎంపిక చేసుకుని చిత్ర నిర్మాణం చేయడం. అందుకే అమావాస్య చంద్రుడిలో ఈ నడిచే ప్రయోగశాల తన ప్రయోగ పరికరంగా ఒక్క ఆ చిత్రమే కాదు చాలా చిత్రాలకి నటులు కమల్ హాసన్ గారిని తీసుకొని ఆయన కూడా ఈ ప్రయోగాల వైపు మొగ్గు ఎక్కువ కనుక ఆ మొగ్గులో ఎక్కడ తగ్గు అన్నది లేకుండా హెచ్చుకి నిచ్చెనలు వేస్తూ వెళితే ఇదిగో ఈ అమావాస్య చంద్రుడు ఉద్భవించాడు.

హంస ఆనందించి చేసే హాయైన ఆలాపనే హంసానంది. ఈ హంసానంది అనే సంగీతం శ్రీనివాసరావు గారికి నాంది సెప్టెంబర్ 21వ తేదీ, అది ఆయన పుట్టినది. అలా పుట్టిన ఆ నది మెల్లమెల్లగా మెల్లమెల్లగా సాహిత్యం వైపు, సంగీతం వైపు, నాటకాల వైపు ప్రయాణించి భౌతిక శాస్త్రం ప్రధానంగా అధ్యయనం సాగి ఆ లెక్కలు ఎక్కడా తప్పిపోకుండా వాటిని తన ప్రతి చర్యలోనూ ప్రతి అడుగులోనూ గణన చేసుకుంటూ చలనచిత్ర మాధ్యమము అంటే కాలక్షేపం బఠాణి కాదు, అది కాలాన్ని దాటి మనం చేసే ఆనందమైన ఆలోచనీయమైన అనుభూతులకు ఒక బోణి కావాలి అని మొదటి చిత్రమే నీతి నిజాయితీగానే ప్రారంభించి ఆజీవన పర్యంతము అలాగే ఆయన చిత్రాలు తీశారు. ముందు నుంచి కూడా సంగీతం శ్రీనివాసరావు గారు అంటే 1972లో చలనచిత్ర దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్ని సినిమాలో ఆ మొట్టమొదటి పాట సాలు రాజేశ్వరరావు గారి సంగీతం నిర్దేశకులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంతో మాటలకందని భావాలు మంచి మనసులు చెబుతాయి ఇలాంటి పాటలు రాయించుకున్నారు ఆయన. మధురమైన సంగీతం, కన్నడ చిత్రాలకి సంగీత దర్శకత్వం కూడా వహించారు. స్వర పరిజ్ఞానంతో మొట్టమొదటి రోజుల్లో సంగీతం శ్రీనివాసరావు గారు ప్రతిదీ కూడా ప్రయోగాత్మకంగా చేసే ముందు తన మీద తానే చలనచిత్ర నిర్మాణ దర్శకత్వ ప్రయోగాలు చేసుకున్నారు. ఏ హడావిళ్ళు లేకుండా పాశ్చాత్య చలనచిత్ర పరిశ్రమ కూడా ఇంకా ఆలోచించని ఆ రోజుల్లో ఆయన ముందు బుద్ధిని మరుగుజ్జుగా ఉంచేయకుండా మరుగైపోతున్న దానిలో గుజ్జుని ఆయన మథనం చేసి చిలికి చిత్రిక పట్టి రాజా చేయేస్తే అది రాంగైపోదు అని సంగీతం రాజా శ్రీనివాసరావు గారు తన దర్శకత్వ నైపుణ్యం అంతా పెట్టి తీసినటువంటి చిత్రం ఒకటి ఉంది, ఇప్పటికే అంది ఉంటుంది. అప్పట్లో

జనమంతా కూడా చాలా వింతగా, ఎందుకంటే చాలా చాలా చాలా పొట్టివాడైన మనిషికి కూడా ఎంతో పొడవైన వెడల్పైన మనసు ఉంటుంది, అందులో ప్రేమ ఉంటుంది అన్నది అర్థం చేయించారు ఆయన వెండితెర మీద.

సన్నివేశానికి తగినట్టు గీతం ఉండాలి, ఉండాలా, ఉండాలంతే. గీతానికి తగిన నేపథ్య వాద్యాలు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి, ఉండాలి. మరి గానము, దానికి ప్రాణం పెట్టే స్వరం కోసం ఆయన ఎంపిక అంతా ఇంతా కాదు. ఇవన్నీ కూడా కూర్చుకుంటే ఆ దర్శకుడి పేరు వెండితెర మీద సంగీతం శ్రీనివాసరావు అని పడక తప్పదు. ఆ సువర్ణాక్షరాల మెరుపు అది జమీందారి స్థాయి. ఆ స్థాయిలో హాయి కలిగించే పాటలనే వినిపిస్తానని ఆయన మనశ్శపథం. అదే ఆయన పథం.

ఆ సాగుబడి ఎప్పటిదాకా వెళ్ళిందంటే, ఈ జమీందారు గారి అమ్మాయి తెలుగునటి చేత వేయించిన ఒక విదేశీ నటి చేత, భారతీయ స్త్రీ అందులోనూ తెలుగు పదారణాల తెనుగమ్మాయిగా వేయించి సుశీలమ్మ గారి చేత ఆ పెదవుల కథలకు తన కథని జత చేస్తూ పాట పాడించడం అన్నది ఆ రోజుల్లో చాలా గొప్ప ప్రయోగం. ఆమె అమెరికా అమ్మాయి.

పాడించింది తెనుగుపాటైనా ఆయనకి ఉన్నదిగులంటూ ఏం లేదు. కన్నడిగులింట పుట్టిన. ఎందుకంటే ఇలా తెలుగు చేస్తూనే సంయుక్త భాగ్యద లక్ష్మీబారమ్మ అనే రెండు కన్నడ చిత్రాలకు సింగీతం శ్రీనివాసరావు గారు సంగీతం అందించారు. అన్ని భాషల్లోనూ తీశారు.

ఉత్తమ తమిళ చలనచిత్రంగా దిక్కట్ర పార్వతికి 1973లో ఆయన జాతీయ చలనచిత్ర పురస్కారం వరించింది. 1988లో ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా కన్నడ చిత్రం అందుకుంది. చలనచిత్రం పేరు చెప్పకుండా కన్నడ చిత్రం అందుకుందంటే ఏమిటండి అనుకుంటున్నారేమో. చిత్రం పేరు అని చెప్పినా అది శబ్దం చేస్తుంది కదండి, అది ధ్వని అవుతుంది కదండి. ఈ రెండూ లేని చిత్రం కదా అది. అదేమిటన్నది మనం అలా వింటూ ఉంటే, అలా కళ్ళు అప్పజెప్పి మనస్సు అనే ఆకాశంలోకి చూస్తూ ఉంటే అది ఎప్పుడు బయలుదేరిందో ఎలా బయలుదేరిందో మనకు బాధపడుతుంది. ఇన్నిన్ని జాతీయ పురస్కారాలు అందుకున్న సంగీతం శ్రీనివాసరావు గారిలో అటు భారత జాతీయత అంటే స్వజాతీయత, తను ఏదో ఒక ప్రాంతానికి చెందినవాడిగా కాకుండా వసుదైక కుటుంబం అన్నట్టుగా భారతీయ కుటుంబ పౌరునిగా ఆయన తెరకెక్కించిన చిత్రాలు అశేషం.

ఫలానా చిత్రం చూశారా అనడం కన్నా ఫలానా చిత్రం విన్నారా అనడం సంగీతం గారి చలనచిత్ర ప్రయోగాలకు సరైనటువంటి పలకరింపు. ఎందుకంటే ఒక చిత్రంలో ఒకటి రెండు లేదా మహా అయితే ఒక మూడు పాటలు వ్యాపార పరిభాషలో హిట్ అని చెప్పుకుంటాం. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శక నైపుణ్యమో ప్రేక్షక శ్రోతల పుణ్యమో కానీ ఆయన తీసిన చిత్రాలలో తీసివేయదగినవంటూ ఏ ఉండవు. అంతలాగా స్క్రిప్టులోనే ఎంత నిడివి రావాలి, ఎంత ఉండాలి, పాట ఎక్కడుండాలి, పాట ఎంతసేపు ఉండాలి, ఇవన్నీ కూడా ఇదంతా కూడా కేవీ రెడ్డి గారి పాఠశాల. ఆయన కేవీ రెడ్డి గారి శిష్యరికం కోసం అరులు చాచి తిరిగి తిరిగి తిరిగి మొత్తానికి ఆయన పరిచయ భాగ్యం కలిగితే ఆయన ఒక ఆంగ్ల రచన ఇచ్చి దీన్ని సినిమాకి దత్తత అనగా అడాప్ట్ చేస్తూ రచన చేయమన్నట. ఆయన చక్కగా స్క్రీన్ ప్లే మాటలు అన్నీ రాసి పట్టుకొచ్చాక చూసి సంతృప్తిపడి అప్పుడు సహాయకునిగా పెట్టుకుంటే మాయాబజార్ చిత్రం తీస్తున్న రోజుల నుంచి సంగీతం శ్రీనివాసరావు గారు కేవీ రెడ్డి గారితో విజయ నిర్మాణ సంస్థలో. విజయ నిర్మాణ సంస్థ అంటే కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి, చక్రపాణి గారు, సరే సంగీత దర్శకులుగా ఘంటసాల వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రచయిత మాత్రం ఎప్పటికీ పింగళి నాగేంద్రరావు గారే. పింగళి నాగేంద్రరావు గారి దగ్గర కూడా ఈయన సాహచర్యం. అందుకే ఈయనకు కూడా పాటల రచనలో ఉన్న ఉత్సాహం ఇనుమడించి వెండి తెరకి మంచి కలకండ లాంటి, పూతరేకులు లాంటి పాటల్ని అందించారు. అక్కడ అక్కడ అరుదరుదుగానైనా బిరుదులుగా భాసిల్లేటట్టుగా సంగీతం శ్రీనివాసరావు గారు. ఆ రకంగా సంగీత సాహిత్యాలతోటి ఆయనకున్న పరిచయం, ఆయన తీసిన పంతులమ్మలో అబ్బా పొట్ట నిండా పాటలే, ఆ పాటలన్నీ కూడా తేనెల ఊటలే

అది నిజం. ఎదల పొదలలో కోరిక కోయిల దాగుండి కో అంటుంది గాని ఏది చేయందు కో అనేవాళ్ళు ఎవరైనా కనబడకపోతారా అని ఆశగా మాత్రం చూడదు. తనంతట తానే రెక్కలు సవరించుకొని గొంతు సర్దుకొని ఆమెని రాగానే మరి ఆగేది లేదనకుండా ఆ వసంతంలో గీతాన్ని ఆలపిస్తుంది. అయితే ఆలాపన చేయడానికి ఆ కొమ్మకు కొమ్మ ఆసరా ఉండాలి కదా. సింగీతం శ్రీనివాసరావు గారి తలలో మెరిసిన మెరిసిన అనడం కన్నా పడిన ఒక అభినయ పదం, వేసిన పదం, గజ్జెకట్టిన పాదం, కాలు సరిగా లేకపోయినా ఆలోచన అంగవైకల్యం లేకుండా సాగగలిగితే అద్భుతాలు సాధించవచ్చు. అదే మయూరి చిత్రం. చిత్రమే సుధాచంద్రన్ గారు గొప్ప నర్తకీమణి. జైపూర్ ఫుట్ అనే ఒక కృత్రిమమైన కాలుని ఏర్పాటు చేస్తే ప్రపంచ వేదిక మీద నర్తనం, ప్రపంచం ఆ కళకు చేసే కీర్తనం, ఆహ్, ఆలోచనంతా కూడా రజతమై అంటే వెండిగా మారి అది కొండంత ఆత్మవిశ్వాసాన్నిచ్చి వెండి తెర మీద నర్తింపజేస్తే స్వయంగా సుధాచంద్రన్ గారే కథానాయికగా

ప్రమోదాలు ఒక్కోసారి ప్రమాదాలని కూడా తెచ్చిపెడతాయి. అవి ఎలా అంటే, నిరంతరం సౌందర్య పిపాసి అయి ఎప్పుడూ కూడా ఆధునికంగా ఉండాలి తన తోడు అని కోరుకునే వారు, అలా కాకుండా చాలా సాదాసీదాగా ఉండేవారు, వీటి మధ్య వైరుధ్యం, ఇలాంటివన్నీ కూడా తోడైతే ఆ జీవితం ఎలా ఉంటుందేమిటి అని కొందరికి ఊహలు, కొందరికి అవి వాస్తవం. అలాంటి మధుమాసం వచ్చినప్పుడు, అలాంటి మరుమల్లె తోట ఉన్నప్పుడు, ఆసరా ఆధునికం లేని వేషధారణతో అంతటితో సరా అంటే, ఈ చిత్ర విచిత్ర వైరుధ్య భావాల సమన్వయం ఎలా?

మధుమాసం, మరుమల్లెలు అనగానే ఆ బాటలో వచ్చే పాటలో విరిసేది వసంతగానమే. సాంఘిక చిత్రాల ఊపు నడుస్తున్న రోజుల్లో విజయవారి చిత్రాల్లో మాయాబజార్, జగదేక వీరుని కథ ఇటువంటి చిత్రాల్లో సహాయకుడిగా ఉన్న సింగీతం శ్రీనివాసరావు గారికి, తనను అంత ఆదరించిన విజయ నిర్మాణ సంస్థకి జతపడేలా, కృతజ్ఞత పడేలా ఓ చిత్రం తీయాలనుకుని చందమామ విజయ కంబైన్స్ మీద ఆనాటి పరిస్థితుల్లో ఏటికి ఎదురీది భైరవ ద్వీపం చిత్రానికి దర్శకత్వం వహించినప్పుడు అనుకోకుండా అత్యవసరంగా ఆకస్మికంగా ఉన్న పళంగా పాట రాయాల్సి వచ్చింది. వెంటనే ఆమెని పిలిచారు. ఋతువు అండి, కోయిలలు వచ్చాయి, సంగీతం చేయడానికి స్వరకల్పనాధ్యక్షులు ఉన్నారు, అన్నీ అమరయ్యి అప్పుడు విరిసింది ఆ వసంతగానం ఆయన కళ నుండి.

అంత ధన్యవాదాత్మకమైన అభిమానం విజయ నిర్మాణ సంస్థ పట్ల సింగీతం శ్రీనివాసరావు గారికి. సాలూరు రాజేశ్వరరావు గారికి పరోక్ష శిష్యులు అనుకున్నాం కదా, ఆ మొట్టమొదటి మాయాబజార్లో పాట పింగళ నాగేంద్రరావు గారే, దానికి కూడా రచయిత ఆ పాటకు కూడా. కాకపోతే అది మనం సినిమాలో కాదు బయటెక్కడ కూడా వినం. ఆయన 90 ఏళ్ల వయసులో సడలని స్వరస్థానాలతోటి, సరళమైన కంఠంతోటి తన మనవరాలతో కలిసి కుశలమా అన్న పాట పాడడం వేణుల విందే.

0: చిత్రానికి మొదట సాలూరు రాజేశ్వరరావు గారిని సంగీత దర్శకుడిని అనుకున్నారు. ఆయన 4 పాటలు చేశారు. శ్రీకరులు దేవతలు, చూపులు కలిసిన శుభవేళ, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమే నేను జీవించున్నది. ఈయన చేసిన తర్వాత
1: ఆ 5వ పాటే ప్రియదర్శినిలో కనబడగానే నీవేనా నన్ను తలచినది.

దానికన్నా ముందు రాసింది కుశలమ పాట. ఘంటసాల వారు సంగీత దర్శకత్వం నిర్మాతల కోరిక మేరకు చేపట్టాక అక్కడ నుండి వారు చేసినవి. విన మరుగైన ఈ పాటని విని మెరుగనిపించుకునేలాగా ఇప్పుడు వారు చేసిన గానం మనవరాలతో కలిపి వారి కంఠాన్ని కూడా మనం విన్నాం. ఒకేలా ఉండే ఇద్దరు, ఒకరు డాక్టరై అమాయకుడు, ఇంకొకడు సామాన్యుడు కానీ తెలివైనవాడు. వాళ్ళకి ఆకాశమే హద్దు. ఆ హద్దుల్లో తనదైన పద్దుని ఎలాగ పొసగించుకున్నారో సంగీతం శ్రీనివాసరావు గారు. అద్భుతమైనటువంటి పాటలు. సొమ్మొకటిది, సోకొకటిది, నిజమే. చలనచిత్రాలు తీసే ప్రతిభ అనే సొమ్ము సంగీతం శ్రీనివాసరావు గారిది. దాన్ని ఆనందించే సోకంతా కూడా ఆదరిస్తున్న ప్రేక్షకులదే. ఆ పొన్న నీడల్లో ఏమైంది, ఏమిటి అన్నీ చెప్పేసుకుంటే ఎలాగ, వినేసుకోవాలి కానీ.

విచిత్రం ఏమిటంటే, ఇది రేడియోలో కథానాయకి నాయకులు వింటూ ఉన్న పాట. రేడియోలో వస్తూ ఉంటే తెర మీద కమల్ హాసన్, రోజా రమణిల అభినయం. ప్రేక్షకులు శ్రోతలై, శ్రోతలు ప్రేక్షకులై ఆనందించిన పాట. అసలు రేడియో అంటే ఆయనకున్న ప్రత్యేకమైన అభిమానం. ఓ చిత్రానికి సెన్సార్ ఎలా, ఏ రాష్ట్రం నుంచి తీసుకోవాలి అని ఆలోచన వచ్చింది. సరే, మరి దాన్ని ఏ భాషలో విడుదల చేయాలంటే అందులో ఉండాలి కదా, అందులో కథానాయకుడు కమల్. వెంటనే సంగీతం శ్రీనివాసరావు గారు ఆ చావిడిలో ఒక రేడియో ఆ భాష ప్రకటన వినబడేలాగా చేశారు. దాంతో సమస్య లేకుండా పోయింది. రేడియో పట్ల ఆయనకున్న గౌరవం, అభిమానం కూడా వ్యక్తమైంది. ఆయన చేసిన మరొక ప్రయోగం మైఖేల్ మదన కామర.

అమావాస్యలో చంద్రుణ్ణి చూడగలిగినా? ఇంత కూడా లేనివాడి చేత హీరోచిత కార్యక్రమాలు చేయించిన కాలే కదపలేని వ్యక్తి చేత ఆనంద తాండవాలు ఆడించిన అవన్నీ కూడా ప్రయోగం ప్రయోగం, అందులోనూ వియోగం లేని ప్రయోగం, ప్రయోగాలతో విరహం, తనతో తనకే కలహం. ఈ కలహాల మధ్య మళ్ళీ తన మనసుకు బుద్ధిచ్చే సలహాలు, ఆ బుద్ధికి మనసు చెప్పే ఆలోచనలు, ఆ చింతనకి దీనికి పొంతన కుదిరిన క్షణంలో ఒక మధుపుంతలాగా, ఒక పాలపుంతలాగా తనకు తానే తన కోసం తానే వంతులేసుకుంటూ వంతపాడుకుంటూ వన్ మ్యాన్ ఆర్మీ అంటామే అలాగ కథ భాషణలు, గీతం, తెరకు అనువాదం, దర్శకత్వం, అవసరమైతే ఓ పాట, ఇంకా కొన్ని కొన్ని చిత్రాల్లో ఆ కదలిక చాలు నీ కదలిక మేలు అంటే నటుడిగా అవతారం ఎత్తడం, ఇంత బహుముఖీన ప్రజ్ఞ కాబట్టే ఆయనకి చెన్నై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జీవితకాల సాఫల్య పురస్కారం 2021లో. మయూరికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా, ఉత్తమ దర్శకునిగా ఇంకా ఎన్నెన్ని పురస్కారాలు, పరాయి రాష్ట్రాల నుండి కూడా కర్ణాటక పురస్కారం భాగ్యదా లక్ష్మీబారమ్మకి, కర్ణాటక వారే ఆనంద్ చిత్రానికి, ఫిల్మ్ఫేర్ పురస్కారం దక్షిణాదికి సంబంధించి 1974లోనే దిక్కట్ర పార్వతి చిత్రానికి, ఉత్తమ దర్శకునిగా ఆయనకి ఎన్నిసార్లు, అటు సంగీతం కూడా తెలిసేమో, నిరంతరం ఆ బాణీలు ఆ పాటలు పాశ్చాత్య సంగీతాన్ని కూడా వింటూ, ఇదంతా కూడా తన తల్లి ఆశీర్వచనం, బోధన, తన తోటివారు, తనకు ముందున్నవారు, తన వెనకటివారు పెట్టిన వరవడి, అందులోనే తన వడి అని వినమ్రంగా చెప్పే సింగీతం శ్రీనివాసరావు గారి భావనలో బలం కన్నతల్లి దీవెన. అమెరికా అమ్మాయి చేత తెలుగు పాట పాడించగలరు, అమెరికా వెళ్ళిన అబ్బాయి చేత ఏ దేశమేగినా ఎందు కాలిడినా అని అనిపించనుగలరు, కన్నతల్లి దీవెనను అందుకొని ఎదగనుగలరు, ఎదగలనుగలరు.

94 ఏళ్ల కిందట ఆయన పుట్టినప్పుడు ఎవరు అనుకొని ఉండరు. ఎవరికైనా అంతే, జీవిత సాఫల్య పురస్కారాన్ని అందిన రోజు ఒకలాగే ఉన్నారు. కళత్రం 2022లో కాలం చేసినప్పుడు అలానే ఉన్నారు. అదే ఏడాది అద్భుతమైన పురస్కారాలు అందుకున్నప్పుడు అలాగే ఉన్నారు. ఎలా ఉన్నప్పటికీ కూడా సింగీతం శ్రీనివాసరావు గారి తపన ఎప్పుడూ కూడా ఏదో కొత్తదనం కోసం, తానున్న కాలానికన్నా కనీసం ఒక 10, 15, 20 ఏళ్ల ముందునే ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే రోజు ఏదైనా రాజు ఆలోచించేవాడే అవుతాడు. సామాన్యులే అందరూ చింతన కుదరనంత వరకు, చింత పోయేటంత వరకు, అది కుదిరి దీనికి ఎదురు లేకుండా వెళితే ఆ రోజున రాజే. ఆ రాజకృష్ణునికి పరిసరాలన్నీ కూడా బృందావనంతో సమానం. పరికరాలన్నీ కూడా నందనవన కోయిల కలకూజితాలు, మయూరాల నాట్యాలే.

చిత్రాలు చేసింది లేదా తీసింది లవ్ అని. సినిమాల మీద ప్రేమ, సినిమా అంటే మమకారం, అభివ్యక్తి, అభిమానం, ఆరాధన, నిరంతర అర్చన, ఆలోచన, యోచన, లోచనాల గవాక్షాలను విశాలంగా తెరిచి తన భావాల విస్తృత్తో తన చదువరిదనపు వైశారథ్యంలో సారథ్యంలో

0: నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే.
1: అంతే, ఆయన ఏం చేసినా అది చిత్రమే, ఏం తీసినా అది చిత్రమే. కరోనా సమయంలో దానిమీద బెంగపడి దానిమీద ఆలోచన చేసి భయపడిపోకుండా బెంగపడ్డారు, ఆలోచన చేశారు. భయం లేదు, కరోనా గురించి కాదు, కళాత్మకంగా, మార్మికంగా, ధార్మికంగా ఇంకేం చిత్రం, ఇంకెలా తీయను, ఇంకేం చేయను అంటూ. అలాగే అనంతర కాలంలో ఇటీవల జూన్ నెలలో తనకు తానే పాడుకోవాలి, సింగీతం పూర్తిగా పాటలతోటే చిత్రాన్ని తీసి వదిలితే ఆ కదలిక అంతా ఇంతా కాదు, మనస్సులు ఎంత ఆనందించి సంచలించి సంభ్రమాశ్చర్యాలతో సినిమాని వినడం. మనకి రేడియోలో శ్రవ్య నాటికలుంటాయి, సంక్షిప్త శబ్ద చిత్రాలుంటాయి, దాన్ని ఆయన సందర్శక శబ్ద చిత్రంగా తీర్చిదిద్దారు సింగీతం శ్రీనివాసరావు గారు. 94 సంవత్సరాలు నిరంతరం శ్వాసలో కూడా చిత్రం తీయాలనే ఆశే ఆయన్ని సింగీతంగా మలచి, ఎవరైనా రాస్తే స్క్రీన్ ప్లే ఏమో, సింగీతం వారు రాస్తే అది స్క్రీన్ ప్లే. ఆయన శ్రీనివాసరావు గారు కదండి, అందుకే ఎప్పుడో ఏదో ఒక 3-4 నెలల కిందట పాటలతో చిత్రం తీసినట్టు అసలు మాట అన్నది లేకుండా తీస్తే అవడానికి అది విమానమే, ఎక్కడ విహరిస్తుంది? వెన్నెల్లో ఆడపిల్లలాగా ఆకాశ వీధిలోనే.

పుణ్యం చేసుకున్న వాళ్ళ కోసం వచ్చే విమానం పుష్పకంట. ఆ పుణ్యం ఏమిటి అంటే, అశ్లీలతకు తావు లేకుండా, అసభ్యతకు చోటు ఇవ్వకుండా అందమైన భావాల్ని ఆలోచించేలాగా సంగీతం, సాహిత్యం, నటన, దర్శకత్వం ఇంకా మిగతా హంగులన్నిటినీ హడావిడి లేకుండా వేటికవి విడివిడిగా ఉంటూ కళల కలివిడిగా కావడిగా మన గుండెల్లో భద్రంగా దాచుకుని మోసుకు తిరిగేలాగా తీసిన చిత్రాల వరవడికి స్వరవడికి వడివడిగా కీర్తిని ఒక్కరోజుతో కాకుండా పరిణామక్రమంలో స్వీయం చేసుకుని మాటలే లేని పాటలే రాని అభినయంతో ఆటపట్టయ్యేలాగా పుష్పక విమానం ఆనాడు తీశారు ప్రయోగాత్మక చిత్రం. అన్ని భాషల వాళ్ళకి అందుబాటులో, ఫలానా భాషలో అనడానికి లేదు. ఎందుకంటే అదిగో ఆ పుష్పకం ఈ నెల 3వ తేదీన కావేరీ వైద్యశాల ముందు ఆగింది. చప్పుడు వినబడ్డం లేదనా? అది మూకీ. ఏముంటుంది, టాకీకి ఆస్కారం లేకుండా చేశారు అంటే ఆయన అభిమానులకి నోట మాట రాకుండా. 95వ ఏట పుష్పకం నిశ్శబ్దంగా నిష్క్రమించింది. అల్లంత దూరాన వెళ్ళాక మనకి కనిపిస్తే

మనం అనుకోవాలి, మనం మననం చేసుకోవాలి, మనం ధ్వనించాలి, మనం స్వనించాలి, మనం నినదించాలి, మన మౌనాలలోంచి, గానాలలోంచి, యానాలలోంచి

విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి సినిమా పాటలు. నీడలేని ఆడది చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

అనంతరగీతం వినే ముందు శ్రోతలకు ఒక గమనిక. ఈ రాత్రి ప్రసారంలో వ్యవసాయ పాఠశాల 7:15 ఎల్నినో పరిస్థితుల్లో మెట్ట పంటల్లో సాగు మెలకువల గురించి డాక్టర్ సి రాధాకుమారి గారు, ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం, వారు వివరించే అంశాలు ప్రసారమవుతాయి 7:15. ఇప్పుడు నేను మనిషి నేచర్ నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్.

శ్రోతలకు ఒక గమనిక. ఈ సాయంత్రం ప్రసారంలో 7:45 స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. ఈ అంశం ఈ సాయంత్రం ప్రసారంలో రాత్రి 7:45 వికసిత్ భారత్ శీర్షికన స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వినండి. మధుమంజరుడు వినబోతున్న గీతం నిండు సంసారం చిత్రం నుండి, ఘంటసాల పి. సుశీల గానం.

ఈ రాత్రి 9:30 రైట్ జస్టిస్ యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ డాక్టర్ సుచిత్ర సేన్ గుప్తా గారి ఆంగ్ల ప్రసంగం టాక్ ఇన్ ఇంగ్లీష్ శీర్షికన ఈ రాత్రి 9:30. జానకి ఘంటసాల జతగా పాడిన గీతం వినబోతున్నారు. చిత్రం అమాయకుడు.

మధుమంజనులు తుదిగీతం వింటున్నారు. మరిన్ని పాటలు 1:10 వినొచ్చు. సమయం 12:30 వస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రీతి

0: తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గాయ్ ఫార్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గాయ్ ఫార్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణలు, మొబిలిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని నాయకులు సమీక్షించనున్నారు. అంతకుముందు స్విట్జర్లాండ్ అధ్యకుడు గాయ్ ఫార్మలిన్ 3 రోజుల భారత పర్యటన కోసం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో రోడ్డు, రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక రాష్టపతి భవన ప్రాంగణంలో స్విస్ అధ్యకుడికి రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గాయ్ ఫార్మలిన్ మాట్లాడుతూ భారత్ స్విట్జర్లాండ్ సంబంధాలు ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
1: The visit is an excellent opportunity to emphasize the importance that both Switzerland and India attach to this relationship. The relationship between our two countries is built on shared democratic values as well as on trust and mutual respect. My visit is a stepping stone towards a further growth, deepening and strengthening of our close, broad and long-standing partnership.
0: ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును గాయ్ ఫార్మలిన్ కలుస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా స్విస్ అధ్యక్షుడితో సమావేశమవుతారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మునిచ్ లీడర్స్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, ఈ ఒప్పందంపై ఎంతో కఠినంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత భారత్కెంతో అనుకూలంగా ఉందని సీతారామన్ పేర్కొన్నారు. దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టం చేసేందుకు చర్చలు ఒక కీలక వేదిక ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
2: It's been a hard and very rigorously negotiated agreement. The agreement's negotiations are still ongoing, although we'd like to believe that both the sides have reached a plateau beyond which giving or taking might be very, very difficult. But maybe if there are rooms to operate from, both sides would do it.
0: వికసిత్ భారత్ సాధనకు ప్రతి సంస్థ ఎదుగుదలకు తోడ్పడే ఆర్థిక వ్యవస్థ అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వచ్చిన జీఎస్టీ దేశంలో ఏకీకృత పన్ను విధానం తెచ్చిందని పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు నాటికి జీఎస్టీ నమోదులు 15% పెరిగి 70 లక్షలకు చేరాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పన్ను రేట్లు తగ్గించడం, చెల్లింపు ప్రక్రియ సులభతరం చేయడమే లక్ష్యంగా నెక్స్ట్ జెన్ జీఎస్టీని తెచ్చినట్టుగా మంత్రి చెప్పారు. త్వరలో తదుపరి దశ సంస్కరణలు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వస్తాయని, ఇవి ప్రజలకు, వ్యాపారులకు ఎంతో లబ్ది చేకూరుస్తాయని సీతారామన్ తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ, ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికి పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
3: For us, Russia and Soviet Union before that was a country that stood by us in many ways when our security, when our territorial integrity was under threat. And at a time when much of the world preferred backing a military regime next to us, Russia was a country with which our relations were very good and it has, you know, we are obviously shaped in many ways by that legacy.
0: ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్, ఈ సంక్షోభం తొందరగా ముగియాలని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ శాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

రాణి దుర్గావతి జయంతి సందర్భంగా రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం, అభివృద్దికి రాణి దుర్గావతి అత్యంత ప్రాధాన్యమిచ్చారని, సుపరిపాలన, దూరదృష్టికి ఆమె పాలన ప్రతీకను కొనియాడారు. రాణి దుర్గావతి చూపిన సాహసం, త్యాగం, ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రక్షణమంత్రి తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించిన చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదులు పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుండి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్లతో మొత్తంగా 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షన్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగబుల్ టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ అండ్ మిథనాలు తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లటం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నదీ ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటవాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరి నాటికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లకు నమోదు కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్లకు చేరాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లో 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్త ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్ ఐచి నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలతో ముగించింది. పతక పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల క్రికెట్, కబడ్డీ, హాకీ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం ఈ క్రీడల్లో భారత్ సాధించిన ప్రత్యేకత. అలాగే ఆర్చరీలో 9 పతకాలు, బాక్సింగ్లో 3 స్వర్ణాలతో సహా 6 పతకాలు, రెజ్లింగ్లో 6 పతకాలను భారత్ సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫర్మెలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుది రూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒట్టవాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా కార్మికుల మెదడు, వెన్నెముక, నరాలకు వచ్చే వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ జి శివన్నారాయణ గారితో పరిచయం వింటారు.
1: ఈరోజు కార్మికుల కార్యక్రమంలో మెదడు, వెన్నెముక, నరాలకు సంబంధించి, కార్మికులకు సంభవించే వ్యాధుల గురించి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గోపాలం శివన్నారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, సాధారణంగా కార్మిక సంస్థల్లో పనిచేసే వాళ్ళకి మెదడుకు సంబంధించి ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారు?
2: అంటే ఎక్కువగా మెదడు సంబంధించిన సమస్యలు అయితే అలసటగా సంబంధించినవి ఉంటాయి. తక్కువ టైంలో ఎక్కువ పని చేయాల్సి రావడం, ఎక్కువ పనిచేసి తక్కువ రెస్ట్ ఉండడం, వాళ్ళు పనిచేసేటువంటి వాతావరణం శుభ్రంగా లేకపోవడం, లేకపోతే పొల్యూషనల్ గా అంటే కాలుష్యం, శబ్ద కాలుష్యం గానీ, లేకపోతే మిగిలినటువంటి గాలిలో ఉన్నటువంటి దుమ్ము, ధూళి, తేమ ఎక్కువగా ఉండటం గానీ, వాళ్ళకి వెంటిలేషన్ సరిగా లేకపోవడం, అంటే వాళ్ళకి గాలి వెలుతురు అనేవి సరిగా అందకుండా పనిచేసినప్పుడు వాటికి సంబంధించిన విధంగా మెదడు తట్టుకోలేక వచ్చే నొప్పులు ఉంటాయి. ఎక్కువ శాతం వీటిని మనం తలనొప్పితో ఉంటాయి. కార్మికులలో ఇలాంటి వాతావరణంలో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా తలనొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తలనొప్పుల వల్ల వాళ్ళకలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గిపోవడం గానీ, వాళ్ళలోంచి రావాల్సిన ఉత్పాదకత తక్కువగా రావడం గానీ, దానివల్ల చికాకులుగా ఉండి వాళ్ళు పనికి రావడానికి మానేయడం గానీ, లేకపోతే వాళ్ళ తోటి వర్కర్స్ తో సరిగా ప్రవర్తించకపోవడం వల్ల మొత్తం పెర్ఫార్మెన్స్ కూడా సరిగా ఉండకపోవచ్చు. దానివల్ల వచ్చేటువంటి ఉత్పాదకత తగ్గిపోవచ్చు. కాబట్టి అదొకటి. రెండోది, వీళ్ళల్లో తలనొప్పితో పాటుగా ఎక్కువ మంది నిద్ర తగ్గటం వల్ల, నిద్ర తగ్గటం అంటే నైట్ డ్యూటీలో షిఫ్ట్లు చేయడం, విశ్రాంతి లేకుండా ఎక్కువ గంటల తరబడి పనిచేసినందువల్ల కొంతమందిలో ఫిట్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మూర్ఛలు అని అంటాం మనం. కాబట్టి ఈ రకమైనటువంటి ఒత్తిడి ఉన్న వాళ్ళు కూడా మూర్ఛలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. తలనొప్పి, మూర్ఛలు అనేవి మెదడు వల్ల రావడానికి అవకాశం
1: ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా వచ్చే అవకాశం ఉందండి?
2: అంటే ఇవి అందరికి తెలిసిందంటే ఎక్కువ శబ్ద కాలుష్యం ఉంటే దీర్ఘకాలికంగా వాళ్ళకి ఎక్కువ శబ్దంతో వాడినప్పుడు చెవికి సంబంధించి చెవి నరాలు సున్నితంగా ఉంటాయి, అవి చెడిపోయి కొంచెం వాళ్ళ వినికిడి శక్తి తగ్గడం, లేకపోతే వాళ్ళకు ఉన్న కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం. వీళ్ళలో ఈ మెదడు సంబంధించిన విధంగా ఇండస్ట్రియల్ గా కొన్ని రకాల గ్యాసులు పీల్చడం, కొన్ని విష పదార్థాలు పీల్చడం వల్ల కూడా లోపల కొన్ని కొన్ని రకాల జబ్బులు రావచ్చు. కార్బన్ మొనాక్సైడ్ అని చెప్పి ఈ పొగ, మనం గ్యాస్, మనం కార్ల నుంచి, వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ పీల్చే వాళ్ళలో కొంతమందికి అది కార్బన్ మొనాక్సైడ్ పాయిజనింగ్ వల్ల కొన్ని పెద్ద వయసు వచ్చినా కొంతమందికి ఈ పార్కిన్సోనిజం ఇలాంటి జబ్బులు కూడా రావచ్చు. అందువల్ల కొన్ని నరాలు వీక్ అయిపోయి మనుషుల్లో కదిలిక తగ్గడం, బలం తగ్గడం ఇలాంటివి జరగవచ్చు. అది దీర్ఘకాలికంగా ఉండొచ్చు. రెండోది, ఇంకా ఇండస్ట్రీస్ లో వీళ్లలో కొన్ని తలకి దెబ్బలు తగలటానికి కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని వాటికి సేఫ్టీ కోసం వాళ్ళు పెట్టేటువంటి రక్షణలు, అంటే సేఫ్టీ హెల్మెట్లు పెట్టుకోమని చెప్తున్నారు. ఎక్కువ శాతం చాలా నిర్లక్ష్యం చేస్తారు. వాటిని సరిగా వాడుకోపోవడం వల్ల హెల్మెట్లు పెట్టుకోపోవడం, లేకపోతే వాటిని ఉన్నటువంటి భద్రతలో ఉన్నటువంటి చర్యలు తీసుకోకపోవడం, చర్యలు ఉన్నా కూడా వీళ్ళకి అవగాహన లోపం వల్ల గానీ, నిర్లక్ష్య ధోరణి వల్ల గానీ కార్మికులు కొంచెం జాగ్రత్త తీసుకోపోతే ఒక్కోసారి తీవ్రమైన దెబ్బలు తగలటం, ప్రాణాలు కోల్పోవడం, లేదంటే జీవితాలు కోల్పోయి వాళ్ళకి అవయవాలు లోపం రావడం, ఇట్లాంటివి జరగడానికి అవకాశం. తలదెబ్బలు కూడా చాలా ముఖ్యమైనవి. తలదెబ్బల్ని ఎప్పుడు కూడా మనం అంచనా లేము. ఒక్కోసారి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నిర్లక్ష్యం చేయకూడదు. భద్రత కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఏ రకమైనటువంటి అవగాహన లేకపోయినా ఆ కార్మికులందరినీ కూర్చోబెట్టి అవగాహన సంబంధించిన విధంగా సదస్సులు నేర్పరచడం గానీ, ప్రతిరోజు ఆ సేఫ్టీ రూల్స్ పాటించే విధంగా ఒక సేఫ్టీకి సంబంధించినటువంటి సూపర్వైజర్స్ కూడా ఉండాల్సి ఉంటుంది.
1: మరి వీళ్ళలో వినికిడి తగ్గిపోవటం గానీ, చికాకు కలగటం ఇలాంటివి వస్తాయని చెప్పారు కదా, మరి వీటిని వాళ్ళు గుర్తించడం ఎలా?
2: గుర్తించడం అంటే ఈజీ గా, మనం వాళ్ళు ఉండేటువంటి ప్రవర్తనలో మార్పు, వాళ్ళకు ఉండేటువంటి, వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేసిన విధానం కంటే, వాళ్ళు ఊహించిన దానికంటే కూడా వాళ్ళలో ఆ పని సామర్థ్యత తగ్గటం, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో సత్సంబంధాన్ని నెలకొల్పలేకపోవడం, ఒక సంస్థకు గానీ, ఒక కర్మాగారానికి గానీ పనిచేసే చోట గానీ వాళ్ళలో కొన్నాళ్ళు గడిచినా వాళ్ళలో ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ అసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక పీరియాడిక్ గా పరీక్షలు చేస్తూ ఉంటే గానీ కొన్ని తెలియవు. కాబట్టి వాళ్ళు మంది ఆబ్సెంటిజం, అంటే రావడానికి క్రమశిక్షణగా రాలేకపోవడం, లేకపోతే ఉన్నటువంటి ఎక్కువగా ఎగ్గొట్టేయటం, అంటే ఆప్షన్స్ జరుగుతూ ఉంటాయి, గైర్హాజర్ జరుగుతూ ఉంటారు. అవి కూడా ఇవన్నీ ఒక మనకు కనిపించేటువంటి పైన కనిపించే సూచికలు అనమాట. అలాంటి వాళ్ళందరినీ మనం చూస్తాం, పెర్ఫార్మెన్స్ వాళ్ళని, సామర్థ్యం సరిగా లేని వాళ్ళు, సరిగా ఆఫీసులు రాని వాళ్ళు, సరిగా కర్మాగారాలు రాని వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనం ఈ విధంగా సరిగా తీసుకు అంచనాలు వేస్తే వాళ్ళలో బయటపడడానికి అవకాశాలు ఉంటాయి.
1: వాళ్ళలో సామర్థ్యం తగ్గినప్పుడు వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తే కనుక బయటపడే అవకాశం ఉంటుంది. మరి

0: మెదడుకు సంబంధించి వాళ్ళకి వచ్చే వ్యాధుల్ని నివారించడానికి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు?
1: ఎక్కువగా ఈ కార్మికులు గాని కర్షకులు గాని ఎవరైనా సరే పనిచేసే చోట వాళ్ళకి కావాల్సినటువంటి సరైనటువంటి వాతావరణం కల్పించుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటి పని గంటలు కూడా ప్రభుత్వం నిర్ణయించిన విధానంగానే షిఫ్ట్ వైజ్ గా ఉంచుకోవడం, ఒకేసారిగా 8 గంటలు 10 గంటలు పనిచేసే కంటే మధ్య మధ్యలో బ్రేక్లు ఇచ్చి తక్కువ తక్కువ టైంలోనే పనిచేసి మళ్ళీ వెంటనే, ఎందుకంటే కంటిన్యూస్ గా పద్దాక అదే విధంగా పనిచేసే కొద్దీ ఎవరికైనా సరే సామర్థ్యం తగ్గిపోతా ఉంటది, వాళ్ళల్లో కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఆ దీక్ష తగ్గిపోయినప్పుడు ఒక్కోసారి ప్రమాదాలు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలసటి కార్మికులు ఉన్న అలసటిని గుర్తించి వాటి సరిపోయే విధంగా యాజమాన్యం గానీ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ గానీ పాటిస్తే ఎక్కువ శాతం ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి సరిపోయిన రూల్స్ ఉంటాయి, కానీ అవగాహన లోపం వల్ల గానీ నిర్లక్ష్య ధోరణి వల్ల గానీ వాళ్ళు ఇలాంటి పట్టించుకోకపోవడం వల్ల, వాటిని అవాయిడ్ చేయడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే పైకి ఎక్కుతారు, చాలా ఎత్తు మీదకి వెళ్తారు, వాళ్ళు సేఫ్టీ బెల్ట్లు ఉంటాయి, మామూలుగా పొరపాటున అక్కడ కాలు జారి కింద పడిపోకుండా ఉండడానికి కావాల్సిన బెల్ట్లు ఉంటాయి, అవి పట్టుకుంటే ఒకవేళ పొరపాటు జరిగిపోతే చచ్చిపోవడానికి అవకాశాలు ఉండవు, ఊరిగా జారి పడతాం ఏదో ఉంటుంది కానీ చాలా మంది చూస్తుంటాం పైకి ఎక్కుతారు, పైపై నుంచి కింద పడిపోతారు, అప్పుడప్పుడు అదృష్టం మీద బతికితే బతుకుతారు, చచ్చిపోతారు, తల దెబ్బలు తగలొచ్చు, దానివల్ల ఫిట్స్ రావచ్చు, దానివల్ల వాళ్ళ జీవితాంతం పనికి మానిలాగా తెలివి తక్కువ అయిపోవచ్చు, మెడకాలు ఇరిగిపోవచ్చు, దానివల్ల ఒక చక్రాలు కుజ్జీకో మంచానికి అతుక్కుపోయే జీవితాలు గడపవచ్చు. అవన్నీ రూల్స్ ఉంటాయి, కానీ వాటిని పాటించే వాళ్ళు వీళ్ళు అవగాహన ఉండాలా, ఎవరు లేకపోయినా కార్మికులు దెబ్బతింటారు కాబట్టి అలాంటి అవగాహన కార్మికుడికి ఉండాలి. కాబట్టి కొంచెం పని ఆలస్యమైనా కూడా చేసుకోవాల్సిన భద్రతలు అన్ని కూడా వాళ్ళు తీసుకోవాలా. ఎక్కువ ఇండస్ట్రీస్ లో చూస్తుంటారు మన అందరూ చూసే నరాల విధంగా కాకుండా కంటి లోపలికి చిన్న చిన్న చూపులు పడిపోవడం, పొడుచుకోవడం, ఎన్ని అవగాహన లోపం.
0: అలాగే వెన్నెముకకు సంబంధించి ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి?
1: ఎక్కువగా అండి మన ఎక్కువ కదిలిక వీళ్ళు చేసేటువంటి శారీరకంగా చేసేటువంటి దృఢత్వం మీద పనిచేసే పనులు ఉంటాయి, అంటే కదిలికను వలన ఎక్కువ కదిలేవన్నీ కూడా అరుగుతా ఉంటాయి, జనరల్ ప్రిన్సిపల్ కదలన్నీ తుప్పడతా ఉంటాయి, శరీరంలో కూడా మెడక ఒకటి నడుము రెండు కదులుతా ఉంటాయి, మిగిలిన ఛాతి భాగం కదలదు, కింద ఉన్నటువంటి పిర్రలను కటి వల్ల భాగం కదలదు, వెన్నెముక అంటే పైన పురు నుంచి కింద పిర్ర వరకు ఉండే ఎముకలు, ఎక్కువ శాతం ఏంటంటే మెడ అరగటం, మెడ నుంచి చేతికి నరాలు నలిగి చేతి నొప్పులు రావడం, నడుము అరగటం, నడుము నుంచి నడుము నొప్పి చేతులు కాలు బారుకు నొప్పులు వస్తాయి. ఎక్కువగా ఎవరికి వస్తాయి అంటే నడువు వంచి పని చేసుకునే వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు కూడా నడువు నిలువు ఉండే వాళ్ళందరికీ రెండు కాళ్ళు, నడువు అడ్డం ఉండే వాళ్ళకి నాలుగు కాళ్ళు, ఇది ప్రకృతి ధర్మం, పని చేయడం తప్పు కాదు కానీ నడు వంచి పని చేయడం తప్పు, మెడక వంచి పని చేయడం తప్పు. కాబట్టి ఎవరైనా సరే కార్మికులు గానీ కర్షకులు గానీ ఇంట్లో ఉన్నటువంటి తల్లి గానీ తండ్రి గానీ చెల్లి గానీ ఎవరైనా సరే పని చేసే చోట వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో పనిచేయాలి, అంటే రోడ్డు ఊడిస్తే నెక్కడ నిలబడి ఊడిచినట్టుగా ఇల్లు కూడా అట్లాగే ఉడవాలి. పొలంలో కూడా ఎక్కువ నడు వంచి పని చేసుకునే వాళ్ళకి, గేదెలకి పాలు బితికే వాళ్ళకి, అలా గొంతు కూర్చొని విరోచన చేస్తుంటారు మన ఇండియా పద్ధతిలో ఆ చేసే వాళ్ళకి, ఇలా నడు వంచి బరువులు ఎత్తుతూ ఉంటారు, అంటే ఒక సన్నటి దారానికి ఒక పెద్ద బండమెట్లు ఆగితే ఎట్లా దారం సాగి తెగిపోతుందో ఇట్లా నడు వంచి వాళ్ళకున్న శక్తికి మించిన పని చేయటం, అంటే నలుగురు ఎత్తాల్సిన వస్తువుని ఒకళ్ళో ఇద్దరు ఎత్తటం, అంటే నలుగురు చేయాల్సిన పని, పెద్ద పెద్ద పరికరాలు పనిముట్లు పనిచేసే చోట ఎక్కువ మంది నేను గమనించింది ఏంటంటే ఈ నడువు ఒంగుని పనిచేసుకోవడం వల్ల నడువు లోపల ఉన్నటువంటి ఎముకలు కండలు నరాలు చెడిపోవడం నలగటం, వాటి వల్ల నడువు నొప్పి కాలు బారికల సయాటికా నొప్పులు, వాటి మధ్యలో ఉన్న వాషర్స్ నొక్కుడు పడిపోయి చాలా మందికి నడుము మీద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ ఎవరంటే పొలంలో పనిచేసేటువంటి కర్షకులు గాని తర్వాత కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకి ఇలాంటి సమస్య వస్తాయి. ఎక్కువ మెకానిక్స్ ఉంటారు, తలకాయలు వంచి లోపల ఇంజిన్ లోపల పెట్టి పనిచేయటం, లేదా కార్ల కింద బస్సుల కింద దూరి దూరి పనిచేయటం, వాటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కొన్నాళ్ళకి వీళ్ళందరూ కూడా మెడకాయలు అరిగిపోవడం వల్ల మెడ నొప్పి, తర్వాత చేయి బారుకు నొప్పి రావటం, తర్వాత రెండు చేతులు నొప్పి రావడం, తర్వాత శరీరం కిందకి వెళ్ళేటువంటి అంటే మెదడు నుంచి కిందకి వెళ్ళేటువంటి వెన్నుపావులు ఉండేటువంటి కరెంటు కేబుల్స్ నలిగిపోవడం వల్ల చేతులు బలహీనత పడతాం, కాళ్ళు చేతులు బలహీన పడతాం, ఒంటేలు విరోచం సెక్స్ సంబంధించిన నరాలకు సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి దీని పరిష్కారం ఏంటంటే ఏదైనా పని చేసినా కూడా నడుము వంచకుండా పనిచేయడం ఎట్లా నేర్చుకోవాలి, అంటే నిలబడి చేయడానికి చేయాలి, కింద పడిపోయిన వస్తువుల్ని మనం హుక్స్ తో తీస్తాం అనేది పద్ధతి, లేదంటే వస్తువు దగ్గరికి వెళ్ళి మోకాలు వంచి తీయాలి, పెద్ద పెద్ద పరికరాలు పెద్ద పెద్ద పనిముట్లు బరువులు లేపేటప్పుడు ఒకళ్ళిద్దరి కంటే కూడా ఎక్కువ మంది కలిపి తీసడం చేయాలి. ఇక అన్నిటికంటే మంచి పద్ధతి ఏంటంటే వీటన్నిటి మెషిన్స్ కు అలవాటు చేయాలి, మెషిన్స్ లో గనక వాడతాం మొదలు పెడితే మెషిన్స్ చెడిపోతే కొత్త మెషిన్ కొనుక్కోవచ్చు, మెషిన్ లో పార్ట్ చెడిపోతే కొత్త పార్ట్ పెట్టుకోవచ్చు, అదే ఒక మనిషి లోపల ఒక పార్ట్ చెడిపోయినా ఒక పార్ట్ మార్చుకోలేం, లేకపోతే కొత్త మనిషికి రాడు, ఉన్న మనిషి పాపం అతని జీవితం నాశనం అయిపోవటం, అతనిలో ఉన్నటువంటి శారీరక దృఢత్వం తగ్గిపోవటం, దానివల్ల అతని జీవన విధానం అంతా కూడా మార్పు చెంది వాళ్ళు బీదరికానికి ఇంకా ఎక్కువ బీదరికం అవుతారు. కాబట్టి దురదృష్టం ఏంటంటే మనం యంత్రాలు పనిచేసిన చోట మనుషులు పనిచేస్తున్నారు, మనం యంత్రాల్లాగా మనుషులు పనిచేసినప్పుడు యంత్రంలాగా అరిగిపోయినా కూడా రిపేర్ చేయటం మనుషులు కుదరదు. కాబట్టి ఈ నడువు నొప్పి మెడ నొప్పి, ఎక్కువ మందికి నడువు నొప్పి, ఈ సయాటికా నొప్పులోని మెడ నొప్పి మెడ అరిగిపోయి చేయి బారుకు నొప్పులు రావడం చచ్చుబడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి రెండోది ఏంటంటే ఈ మెషిన్స్ వాడే వాళ్ళలో ఎక్కువగా ఈ రిపేర్ చేసే మెకానిక్స్ వీళ్ళు కూడా ఆ బోల్ట్లు నట్లు బిగించడం ఇవన్నీ చేసినప్పుడు చేతులు వాడుతుంటారు, ఆ వాడటం వల్ల చేతి లోపల ఉన్నటువంటి ఎముకలు కండలు నరాలు నలిగిపోయి చేతులు చచ్చుబడిపోవడం కూడా అవకాశాలు ఉంటాయి. అందుకని వీలైన చోటల్లో యంత్ర

0: పరికరాలు వాడటం అనేది చాలా ముఖ్యం. అది మొదట్లో ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కానీ అది పని చేసే కార్మికుడికి కానీ ఆ సంస్థలకు కానీ చాలా మెరుగవుతుంది. ఎందుకంటే కార్మికుల్లో వాళ్ళ సామర్థ్యం పెరుగుద్ది, వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఉత్పాదకత పెరుగుద్ది, తర్వాత ట్రైన్ అయినటువంటి వీళ్ళు కార్మికుడు కానీ వాళ్ళందరూ కూడా శిక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఎక్కువ కాలం పనిచేయడం వల్ల ఉత్పాదకత ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అది మనం గ్రహించకపోవడం వల్ల మనం ఎక్కువ మంది శిక్షణ పొందిన వాళ్ళు కూడా తక్కువ వయసులోనే వాళ్ళు పని నుంచి విరమించాల్సి వస్తుంటుంది. అది చాలా
1: మంచి బరువులు మోయటం వల్ల ముఖ్యంగా వీళ్ళు వెన్నెముక సంబంధించి
0: వెన్నెముకలు అవునండి నడకాయి నడుము కాళ్ళు చేతులు చెడిపోతాయి, వాటి వల్ల వాళ్ళు వీక్నెస్ ఏర్పడుతుంది. ఇవి వీటన్నిటికి కూడా పరిష్కార మార్గం ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా మెషిన్స్ ఇవ్వాలి, వాళ్ళు చేసే పద్ధతి నేర్పించాలా, ఆ నేర్పించే పద్ధతిలో కూడా ఎక్కువ పనిముట్లుగా చేసుకోవడం. ఇవి చాలా సున్నితమైన నరాలు. అన్నింటిలో కూడా ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే నరాల విషయంలో ఏదైనా సరే ఒక గాయం అయితే శరీరంలో మిగిలిన అవయాలన్నిటి కూడా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదో రకంగా రిపేర్ అయ్యి మళ్ళీ తిరిగి మౌలు అవడానికి అవకాశం ఉంటుంది. కానీ నరాల దెబ్బల్లో మాత్రం శరీరంలో ఉన్న ఒకే ఒక ప్రత్యేకత నరాలకు ఏంటంటే ఒకసారి గనక నరం డ్యామేజ్ అయిపోతే నరం కట్ అయిపోయినా నలిగిపోయినా చెడిపోయినా అవి తిరిగి మళ్ళీ కొత్తవి తయారవ్వవు, మళ్ళీ తిరిగి రిపేర్ అవ్వడం అనేది జరగదు. కాబట్టి వీటిని నరాలు దెబ్బలు తగలకుండా చూసుకోవడానికి కొన్ని ఉంటాయి. కొన్ని టెక్నికల్ గా కొన్ని చోట్ల కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, కొన్ని అంటే ఎక్కువ లెడ్ వాడేటువంటి బ్యాటరీ వర్కర్స్ పెయింట్ వర్కర్స్ వాళ్ళలో ఒక పనిచేసి వాళ్ళు సరైన గ్లౌస్ లేకుండా చేతులకు అయ్యి అది అన్నం ఆహారం తీసుకున్నప్పుడు శరీరం లోపలికి లెడ్ సీసం అనేది చేరుద్ది, అది దానివల్ల కొంతమందికి నరాలు వీక్ అయిపోతాయి. అట్లా కొన్ని రకాలైనటువంటి పాయిజనస్ గ్యాసులు తయారయ్యే చోట ఉంటాయి, విష పదార్థాలు తయారు చోట, వాటి వల్ల కూడా కొంతమందికి నరాలు డ్యామేజ్ అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిలో ముఖ్యమైనంటే అన్ని చోట్ల కూడా ఆ కార్మికులకి కర్షకులకి ఉన్నటువంటి భద్రతలు వాటికి ఉన్నటువంటి ఆ భద్రతా చర్యలు వాటికి కావాల్సినటువంటి కూడా నిర్లక్ష్యం లేకుండా అందరు నిక్కచ్చిగా కానీ పాటించగలిగితే కార్మికులు కానీ కర్షకులు కానీ ఎల్లకాలం సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి.
1: నరాలకు సంబంధించి ఇంకేమైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి?
0: నరాలకు సంబంధించి అంటే ఈ ఒత్తిడి ఎక్కువగా పనిచేస్తుంటుంది, ఎక్కువ రిస్ట్ తో పనిచేసే వాళ్ళు ఉంటారు. అంటే రిస్ట్ తో మనం స్క్రూ డ్రైవర్స్ తిప్పడం కానీ లేకపోతే లేడీస్ కి ఇంట్లో కానీ చిన్న చిన్న కుట్టులు అల్లికలు చేసేవాళ్ళు కానీ వంట చేసుకునే వాళ్ళకి కానీ ఈ రిస్ట్ అంటే మణికట్టు వాడే వాళ్ళ దగ్గర ఎక్కువ నరం ప్రెస్ అవడానికి ఉంటుంది అవకాశం. దాన్ని కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు. అవి ఈజీలో రాత్రిపూట అయ్యేసరికి మొత్తం చెయ్యంతా పోటు తిమ్మిరి రావడం మధ్యరాత్రి చెడిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఈ రిస్ట్ వాడకం తగ్గించుకోవడం అవి ఒక చాలా ముఖ్యమైన విషయం. అది ఎక్కువ మంది షుగర్ పేషెంట్లకు కానీ థైరాయిడ్ జబ్బు ఉన్న వాళ్ళకి కానీ లేదా కొన్ని రకాల హార్మోన్ డిస్టర్బెన్స్ ఉండటం వల్ల కానీ వస్తే ఎక్కువ చలికాలంలో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ శాతం ఈ కూర్చొని ఉండే మనుషుల్లో ఈ చేతులు మనం రెస్ట్ ఆర్మ్ రెస్ట్ పెట్టుకుని చేసే చోట ఎక్కువ ఆఫీసులో కానీ పనిచేసుకునేటువంటి కార్మికులు కానీ ఉద్యోగస్తుల్లో ఒక్కోసారి ఆర్మ్ రెస్ట్ గనక గట్టిగా ఉన్నప్పుడు మోచేయి కింద ఒక నరం ఉంటుంది, ఆ నరం ప్రెస్ అయిపోయినప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి కండలకు వచ్చేటువంటి కరెంట్ కేబుల్ అది, అందువల్ల వాళ్ళ చేతులు ఎండిపోవడం తర్వాత ఒక రకమైనటువంటి నరాల బలహీనత ఏర్పడి చేతులు కూడా పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడం అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొన్ని చోట్ల కూడా కాళ్ళకి చెప్పులు వేసుకునే చోట్ల కానీ కొన్నిసార్లు ఇది జరుగుతూ ఉంటుంది. ఇది ఇంకా కార్మికులు కానీ కర్షకుల్లో కానీ ఎక్కువ మంది ఇప్పుడు ఏంటంటే శరీరాన్ని ఎట్లా వాడుకోవాలి, అది మనం ఏం చేస్తే శరీరం చెడిపోకుండా ఉంటుంది, అది అనేది ఉంది. వాళ్ళకు అవగాహన చెప్పడం, ఒక ఇన్స్ట్రుమెంట్స్ అని వస్తే వాటిని ఎలా వాడగాలి వాటిని కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా ఉంచి ఫ్యాక్టరీల్లో చెప్పేదంటూగా వాళ్ళందరికీ కూడా ఎన్విరాన్మెంట్ అనేది ముఖ్యం. వాళ్ళకు మంచిగా గాలి వెళ్తురు, వాళ్ళ గుండె చోట పనిచేసేటప్పుడు దుమ్ము ధూళి లేకుండా ఉండటం, ఎక్కువ కావాల్సినంత లైటింగ్ ఇవ్వటం, వెంటిలేషన్ కోసం ఏదైనా వెంటిలేటర్స్ కనెక్ట్ చేయడం, వెంటిలేటర్ ఫ్యాన్స్ కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లైవ్ ఉంచుకోవడం, ఇవన్నీ కూడా మొత్తం శరీరం మొత్తం మీద మంచి అవగాహన మంచి ప్రభావం కనిపిస్తుంది. మంచి వాతావరణం కల్పించినప్పుడు వర్కర్స్ లో కూడా మంచి ఉత్పాదకత పెరుగుతుంది.
1: ఈ నరాలకు సంబంధించి వచ్చే వ్యాధుల్ని వాళ్ళు ఎలా గుర్తించవచ్చు అంటారు? నరాల బలహీనత కానివ్వండి.
0: నరాల బలహీనతలో అంటే కొన్ని ముఖ్యంగా ఏంటంటే నొప్పి అండి. నొప్పి ఎక్కడైనా సరే నరం గానీ ఏదైనా చెడిపోయినప్పుడు ఏం చేసినప్పుడు మొదట నొప్పిగా ఉంటుంది. అది మెడ లోపల నరం నొక్కుడు పడిపోయినప్పుడు మెడ నొప్పి. ఆ నొప్పి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ భాగం దగ్గర నుంచి కూడా పక్క భాగాలు కూడా పాకుద్ది. అంటే మెడ లోపల నుంచి చేతికి నరాలు ఉంటాయి కాబట్టి మెడ లోపల నరాలు నొక్కుడు పడినప్పుడు మెడ నొప్పి, మెడ నుంచి చేయి బావరకు నొప్పి ఉంటుంది. రెండోది ఈ చేతిలో గానీ కాళ్ళకు గానీ ఒంటి మీద శరీరం అలాగే నడువు లోపల గనక నరం నొక్కుడు పడినప్పుడు ముందు నడువు నొప్పి తర్వాత కాలు బారుకు నొప్పి వస్తుంది, దాన్ని సయాటిక్ అంటారు. ఇవి ఆ నొప్పితో పాటుగా స్పర్శకు సంబంధించిన తేడాలు రావచ్చు. స్పర్శలో ఏంటంటే ఆ స్పర్శ తగ్గిపోవడం వల్ల తిమ్మిరి ఎక్కడం, మొద్దు బారిపోవడం, అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్పర్శ కూడా తగ్గిపోయినందుకు వాళ్ళు మొద్దుగా ఉంటుంది. ఇంకా నరం ప్రెస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటితో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్న ఏ నరం అయితే ఏ కండలకు వెళ్తున్నాయో ఆ కండల్లో కూడా బలహీనత ఏర్పడి మనిషిలో ఉన్నటువంటి శక్తి తగ్గటం, కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మెడ నొప్పిలో మెడలోపల నరం నలిగినప్పుడు చేయి బారికి నొప్పి రావడం, చేయి తిమ్మిరెక్కడం, చేతిలో ఉన్న కండలు బలహీనత అవడం, చేతులు చిన్న చిన్న వస్తువులు మూతలు తిప్పలేకపోవడం, స్క్రూస్ తిప్పలేకపోవడం, బరువైన వస్తువులు లేపడం, దించడం చేయలేకపోవడం. అదే విధంగా నడుగు లోపల జరిగినప్పుడు ఆ నడుగు నుంచి నొప్పి కాలు బారికి వెళ్ళడం, కాళ్ళు తిమ్మిరిగా ఉండటం, మా పాదాలు మంటలు మా పోట్లు ఉండటం, ఆ చెప్పులు వేసుకుని జారిపోవడం.

0: కింద కూర్చుని మనుషులు ఎగలేకపోవడం, మెట్లు ఎక్కడం దిగడం కష్టం, లోతట్లో కూర్చొని పైకి ఎక్కడం కష్టం, ఇట్లాంటివి ఎక్కువసేపు నిలబడలేకపోవడం, లేదంటే ఎక్కువసేపు నిలబడినా నడుము నుంచి కాలు బారికి బాగా విపరీతమైన పోటు రావడం, మనిషి కొంత దూరం నడిచేసరికి కాళ్ళు తిమ్మిరెక్కిపోవడం, కాళ్ళలో బలం తగ్గిపోవడం, మనిషిని తప్పనిసరిగా కూర్చోవాల్సిన అవసరం రావడం, తర్వాత మనం కొంతసేపు అయినా కూర్చొని రెస్ట్ తీసినా పోవడం, అంటే ఈ నడువు లోపల నరాలు జరిగిన మెడలో జరిగిన ఇలాంటి సమస్యలు రావడం అవకాశం ఉంటుంది.
1: ఈ లక్షణాలు కనిపించినప్పుడు మరి అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు వీటి నుంచి బయటపడే అవకాశం ఉంది.
0: తప్పకుండా.
1: వీళ్ళు ఈ నరాల బలహీనత గురి కాకుండా ఉండడానికి కార్మికులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు?
0: కార్మికులందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పని తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి శరీరాన్ని ఏదో విధంగా వంచేసేసి ఎట్లా కొట్లా గబగబా ఉన్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా, మెషిన్స్ ని సరిగా అవగాహన చేసుకొని మెషిన్స్ వాడకుండా వాళ్ళందరూ వాళ్ళకి గబగబా చేతులతో పనిచేయడం, అంటే అవసరమైన వీలైన చోటల్లో అవకాశం ఉన్న చోటల్లో మెషిన్స్ తో పనిచేయడం నేర్చుకోవాలి మనుషులందరూ. రెండోది మెడకాయ వంచకుండా నడుము వంచకుండా పనిచేయడం, అంటే పని చేయడం తప్పు కాదు, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సున్నితమైన తేడా ఉంది. మెడ వంగకుండా పనిచేయడం ఎట్లా? అదే పని మనం నేల మీద పెట్టుకుని వస్తువుని పనిచేసి రిపేర్ చేసినప్పుడు మనిషి నడువు వంచి మెడకాయ వంచి ఇవి శరీరం అని వంచి వంచి రిపేర్ చేస్తారు. అదే వస్తువుని సుమారుగా మనం ఒక ఎత్తు టేబుల్ మీద పెట్టుకుని పనిచేసుకున్నారు అనుకోండి, అది మెడకాయ వంగదు నడువు వంగదు. శరీరం చక్కగా కరెక్ట్ పొజిషన్ లో పెట్టుకుని ఒక మంచి ఎలివేషన్ లో పనిచేస్తే అది చాలా కాలం మనిషి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కార్లు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద షోరూమ్ లో గాని పెద్ద పెద్ద రిపేర్ చేసే చోట వాళ్ళు ఏం చేస్తారంటే లిఫ్ట్ తో కారును పైకి లేపుతారు, వీళ్ళకి కావాల్సిన హైట్ కి లేపి వాళ్ళు దాన్ని రిపేర్ చేసి మళ్ళీ కిందకు దించుతారు. కానీ అదే చిన్న చిన్న మెకానిక్లు ఏం చేస్తారంటే మెషిన్లు కిందకి దూరుతారు, కారు కిందకు దూరి వీళ్ళు వంగటం లెగవటం, అది ఉండకూడని విధానంగా మెడకాయలు నడువులు వంచటం, అవి వంచి తర్వాత వంచి రిపేర్ చేస్తారు. పోన్ ఏమవుతుందంటే పెద్ద పెద్ద షెడ్ లో పనిచేసే కార్మికులేమో ఎల్లకాలం పనిచేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి తక్కువ అరుగుదల ఉంటుంది, వాళ్ళకి పెర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఇదే చిన్న చిన్న షెడ్ లో పనిచేసుకునే మెకానిక్ వీళ్ళకి ఏమవుతుందంటే పోను వీళ్ళకి తక్కువ టైంలోనే ఎక్కువగా శ్రమ, దానివల్ల కండలు అరిగిపోవడం, లేకపోతే ఎముకలు అరిగిపోవడం, నరాలు నలిగిపోవడం, వాళ్ళకి విపరీతంగా ఒంటి నుండి నొప్పులు రావడం, కండల బలం తగ్గిపోవడం, పోను వాళ్ళకి శక్తి సామర్థ్యాలు తగ్గిపోయి తక్కువ వయసులో రిటైర్మెంట్ అయిపోవడం, వాళ్ళని ఉత్పాదకత తగ్గిపోయి వాళ్ళకి ఒక జాతీయంగా కూడా మనకి నేషనల్ వేస్టేజ్ అవుతుంది. కాబట్టి మనం మెషిన్స్ తో చేసుకోవాలి. మనకు సరిపోయే విధంగా పనిచేసే చోట పనిముట్లు వాడతాం, కావాల్సిన విధానంగా వెళ్తురు, తర్వాత దానికి కావాల్సిన హైట్ కూడా పనిచేయాలి. మన కోసం పనులు పైగిలేస్తే పనులు అయిపోతే మనం మిగులుతాం, కానీ పనుల కోసం మనం ఆక్వర్డ్ పొజిషన్ లో దూరటం, వంగటం ఇలాంటి చేసినందువల్ల కూడా వాళ్ళకి అవసరం. అందుకని బరువులు కూడా అధికమైన బరువు, శక్తికి మించిన శ్రమ చేయడం, శక్తి మించిన బరువులు చేయటం, అవి కూడా వాడుకోవాలా. అందుకని ఒత్తిడిని పద్ధతిగా ఎత్తాలా, ఇవన్నీ కూడా ముందు ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: శక్తికి మించి పని చేయటం, శరీరాన్ని ఎటుపడతాటు వంగటం, ఇవన్నీ తగ్గించుకుంటే వాళ్ళు చాలా వరకు ఈ ప్రమాదాలను తగ్గించుకోవచ్చు అంటారు.
0: అవునండి.
1: డాక్టర్ గారు, మెదడు వెన్నెముక నరాలకు సంబంధించి వాటికి వచ్చే వ్యాధుల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా విలువైన విషయాలను అందించారు. మన కార్మికులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు కార్మికుల మెదడు వెన్నెముక నరాలకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ జి శివన్నారాయణ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వి వెంకట శివారెడ్డి, హార్మోనియం శ్రీ పివి కృష్ణ.

దేవ, మీరు చేసింది హితోపదేశమే కాని అల్పజ్ఞాన సమేత మనసుకుండనగు నాకు ఆ గయ్యుని విడుచుట అధర్మముగా తోచుతున్నది. మిగుల ఉపకారి అయినను మిత్రుడైనా మిగుల ఉపకారి

కను విమర్చుడు అధర్మ చిత్తుడ నరే.

0: మాధవ. ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గవర్తనమునకు సాటి మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణమును కలిగినంత ఆనందము సకల సర్వం సహా పరిపాలన మరొచ్చునప్పుడు కలుగదు. రాజ్యపాలకుడు ఈ లోకమున పూజ్యుడు, అదియును మనుదుల చేతనే. ధర్మ పదగామి ఉభయలోక పూజ్యుడు. కావున నా మనంపు ధర్మేతర వృత్తి నొప్పిలదు.
1: శని నారార్వురు చక్రవర్తులు మహీ చక్రంబు పోలించి ధర్మ నిరోధిం. శని నారు షోడశ మహారాజులు మహేంద్రాఫులై సనుచో పారలు మూటగట్టుకుని

దేవ అధర్మ నిరతులను ఉదాహరణకు అననేలా అని నా మాటను తప్పుటను చిదంబని కదా దశరథే.

కువలయమ్మును బలి కోలుపోయే అంత దూరము పోనేల అభ్యనాభ తనదు పలుకులు నిలుపంగదలసిగాదే అఖిల సంపదలను బాసి అడవుడందు అఖిల సంపదలను బాసి అడవుడందు

దానికి నీకు నేహితుడనగు ఎంతలో కార్యం బుల నసి చేసి అంతటి అకార్యమనరింప.

0: మీరింతవరకు గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు విన్నారు.
1: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చలనచిత్ర గీతాలు దొంగల్లో దొర చిత్రం నుండి ఘంటసాల పీల్లీల.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రాష్ట హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 5 జడ్జీలు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వార్తల వివరాలు. ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా అమృత్ నగర్ కూడలిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను ఇరువురు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర సహకారంతో రాష్ట పునర్ నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీలు, వీధి దీపాలు

0: రహదారుల అనుసంధానం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలుపుతూ,
1: ఈరోజు ప్రొద్దుటూరు సభ గ్రామీణ అభివృద్ధికి పొద్దు పొడుపు అవుతుంది. ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమానికి ఈరోజు ప్రొద్దుటూర్లు ప్రారంభించాం. 28 నెలలు పునర్నిర్మాణానికి బలమైన పునాదులేశాం. పేదవాడి సాధికారిత, వ్యక్తిగత ఆదాయం పెంపు, గ్రామాలు పట్టణాల అభివృద్ధి, నాణ్యమైన జీవితం అనే కార్యక్రమాలు చేపడుతున్నాం.
0: అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్టంలో తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో 30,156 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 4,500 కోట్ల రూపాయల విలువైన తాగునీటి పనులను పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు నుంచి 2 రోజులు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా విశాఖ నావల్ డాక్ యార్డ్లో L-14A జెట్టీలో ఈ సాయంత్రం జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని నౌకాదళ సిబ్బందితో ముచ్చటించనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించే బడాఖానాలో పాల్గొంటారు. రాత్రికి నావల్ బేస్లోని చోళా సూట్స్లో బస చేయనున్నారు. రేపు ఉదయం హిందుస్థాన్ షిప్ యార్డ్ను సందర్శించి Slip-A-4 ప్రారంభిస్తారు. అలాగే FSS-4 నౌకకు కీల్ లేయింగ్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు FSS-1 నౌకకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఒడిశాకు బయలుదేరి వెళ్లనున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 55,74,00,000 రూపాయలతో రానున్న 2 ఏళ్లలో సమగ్రంగా అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అరసవల్లి ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ది పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చర్చించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: స్వదేశ్ దర్శన్ 2.0 కింద 55,74,00,000 కేటాయించడం అనేది చాలా ఆనందమైనటువంటి విషయం. ఈ యొక్క ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో గత 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషికి ఇది ఒక పెద్ద మైలురాయిగా నేను భావిస్తున్నాను. సుమారు 2 సంవత్సరాల లోపే ఈ యొక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో మరి కార్యాచరణ కూడా రూపకల్పన చేస్తున్నాం.
0: గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి చెందిన 21 మంది పేద మధ్యతరగతి కుటుంబాల ఇంటి నిర్మాణాల కోసం రాష్ట కేంద్ర ప్రభుత్వాలు అందించే 2,50,000 రూపాయల రాయితీ మంజూరు పత్రాలను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా భారత ఈశాన్య ప్రాంత అభివృద్ది గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు, శాంతి స్థాపన లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. పీఎం డివైన్ పథకం కింద 2022-23 నుంచి 2025-26 వరకు 6,600 కోట్ల రూపాయలు కేటాయించింది. భారత్ నెట్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోని 6,355 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఈశాన్య ప్రాంత స్థూల ఆర్థిక వ్యవస్థ 2014-15లో 3.32 లక్షల కోట్ల నుంచి 2024-25 నాటికి 10.21 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్దిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: నార్త్ ఈస్ట్ కి సబ్సే బడీ పీడా హమేషా దూరీ కి రహీ, దూరీ దిలో కి, దూరీ స్థానో కి. దశకో తక్ యహాన్ కే లోగో కే మహసూస్ హోతా రహా కి దేశ్ కా వికాస్ కహీ ఔర్ హో రహా హై ఔర్ వే పీచే చూట్ రహే హై. ఇస్కా అసర్ కేవల్ అర్థవ్యవస్థా పర్ నహీ పడా బల్కి భరోసే పర్ భీ పడా. ఇస్ భావనా కో బదల్నే కా కామ్ డబల్ ఇంజిన్ కి సర్కార్ నే నార్త్ ఈస్ట్ కే వికాస్ కో ప్రాథమికతా బనాయా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని హైకోర్టు సమాపేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ కె మహేశ్వరరావు, జస్టిస్ టి చంద్ర ధనశేఖర్, జస్టిస్ సిహెచ్ గుణరంజన్, జస్టిస్ ఎ హరిహరనాథ శర్మ, జస్టిస్ వై లక్ష్మణరావులతో శాశ్వత న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ 5 న్యాయమూర్తుల నియామకానికి రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో 5 శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో చైనాపై విజయం సాధించి స్వర్ణ పతకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సిరేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న జ్యోతి సిరేఖ పాత్రికేయులతో మాట్లాడుతూ ఆసియా క్రీడల్లో 4 స్వర్ణ పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యమని జ్యోతి సురేఖ తెలియజేస్తూ,
1: ఇంతకు ముందు కంటే ఇప్పుడు పెరిగిందని చెప్పాలి. ఆర్చరీ యాజ్ ఎ స్పోర్ట్ కదా, లీగ్ వల్ల కూడా కొంచెం పాపులారిటీ అనేది కూడా రావడం జరిగిందని అనుకుంటున్నాను. ఇండియాకి ఒలింపిక్ కోటా కూడా వచ్చిందండి. ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించడం వల్ల మిక్స్ టీమ్ ఎట్లా అయినా ఈసారి ఒలింపిక్ లో మెడల్ తీసుకోవాలి ఆర్చరీ నుంచి అని.
0: యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, అంకుర సంస్థలు ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా కాకినాడలో స్కిల్స్ స్టార్టప్స్ భారత హబ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు కానుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో 2 విస్తీర్ణంలో నిర్మించనున్న భారత హబ్ స్కిల్ సెంటర్కు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తో కలిసి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా సతీష్ బాబు మాట్లాడుతూ, తొలి దశలో రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ నిధులు 5,30,00,000 రూపాయలతో ఈ కేంద్రాన్ని అభివృద్ది చేయనున్నామని తెలిపారు. యువతకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలతో శిక్షణ అందించడంతో పాటు వారి స్టార్టప్ ఆలోచనలకు అవసరమైన మార్గదర్శకత్వం, అవకాశాలను కల్పించేలా స్కిల్ సెంటర్ను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రాష్ట హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 5 జడ్జీలు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఈ ప్రసారంలో మధ్యాహ్నం 2:30 జానపద రంజనీ కార్యక్రమంలో జానపద గేయాలు వింటారు. నిర్వహణ శ్రీమతి వి సుబ్బలక్ష్మి బృందం. అనంతరం 2వ అంశంగా మహాభారతంలో చెంచుకథ తప్పెటగుళ్ళు వింటారు. నిర్వహణ శ్రీ మూగడ చంద్రరావు బృందం.

ఇక సాయంత్రం ప్రసారం 7:15 వ్యవసాయ పాఠశాలలో ఎల్నిలో పరిస్థితుల్లో మెట్ల పంటల సాగులో మెళకవలు అనే అంశంపై వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి రాధాకుమారి గారి ప్రసంగం వింటారు.

0: మహిళావాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మరి శ్రోతలు మీరందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. మరి సోమవారం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం రానే వచ్చేసింది. మరి నాటి అంశం కూడా చెప్పేస్తున్నాను, జనావాసంలో పరిసరాలు ఎలా ఉండాలి. ఇదండి మన అంశం. మరోసారి చెప్తున్నాను, జనావాసంలో పరిసరాలు ఎలా ఉండాలి. మరి ఈ అంశంపై శ్రోతలు ఎవరైనా కాల్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖేతరులైనా అలాగే చరవాణి ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన రెండు నంబర్లు ఉన్నాయి కదండి, అవేనండి 2727244, మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి మహిళా శ్రోతలు మాత్రమే మహిళావాణి కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసి ఉంటుంది. మరి మన తొలి శ్రోతను పలకరిద్దాం. హలో.
1: హలో నమస్తే అమ్మ.
0: హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీకు కూడా శుభము, శుభ సోమవారం, శుభ మధ్యాహ్నం. నేను చాలా బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాము. మంచి ప్రశ్న అడిగారు. మనం మన ఇల్లును శుభ్రంగా ఉంచుకుంటూ మనం ఉన్న చుట్టుపక్కల ప్రాంతం కూడా చూసుకోవాలమ్మా.
0: అంతే,
1: ఎందుకంటే మన ఇల్లు శుభ్రంగా ఉంటే ఎక్కువ ఇంట్లో పక్క వాళ్ళని అపార్ట్మెంట్లను పడిపోదు తొక్కు తీసుకెళ్ళి. అలాగే మన ఇంట్లో కూడా దోమలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ కబురు అయితే అవన్నీ వేరే వేయాలి. మన దోమలు పక్క వాళ్ళకి చేయకూడదు, వాళ్ళకు శుభ్రంగా ఉండాలని వాళ్ళకి చెప్పాలి. ఎప్పుడు
0: అవును
1: చూడాలి. మన అన్ని గదులు కూడా డైనింగ్ టేబుల్ కాదు, హాల్లో కూడా ఇవి కూడా అక్కడనే వస్తుంది. అక్కడనే ఈ కూరలు అన్ని తీసేయాలి అక్కడికప్పుడు.
0: అవును,
1: మన నుంచి బలం ఉంటారో, మన ఇంట్లో వాళ్ళు ఉంటారో, పక్క వాళ్ళు
0: నిజమే. అంటే మన ఇల్లే కాకుండా మన పరిసరాలు, మనం అంటే మన పరిసరాలు అంటే మనం ఉండేదే కాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన పరి

0: శుభ్రంగా ఉండేటట్టు చేసుకోవాలి.
1: ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కవర్లు కాగితాలు రోడ్డు తగ్గకుండా అవన్నీ తీసుకుని
0: అది చాలా బాగా
1: అలాగే
0: చెప్పారు.
1: వాళ్ళకు కూడా శుభ్రత నేర్పించాలి, అది మన కర్తవ్యం.
0: అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: విశాఖపట్నం.
0: ఓకే అమ్మా, మరుసటి కూడా మన అవకాశం ఇద్దాం. ధన్యవాదాలు, అలాగే పాల్గొంటూ ఉండండి. నమస్తే అండి. మరుసటి ఏం చెప్తారు విందాం. హలో.
2: హలో, నమస్తే మేడం జీ.
0: హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్
2: చేస్తారు?
0: చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నామండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
0: తప్పకుండా మరి, మనం అందరూ బాగుండాలి, మన పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉండాలి.
2: ముందు ఇప్పటికైతేనండి, ఇప్పటి రోజులు చిన్నప్పటి నుంచే నేర్పాలండి. మన ఇంట్లో మనం చెప్తాం, మనం ఎలా డస్ట్బిన్ లో పిల్లలకు చెప్తామో అదే మాదిరిగా బయటకు వెళ్ళేటప్పుడు కూడా అదే నేర్పాలండి. మన ఇల్లు ఎలా ఉంచుకుంటామో మరి బయట కూడా మనదే కదా, అది కూడా
0: అంతే.
2: మనం మనది మనం అందరం అనుకుంటే అన్ని బాగా ఉంటాయండి. లేదు మనం వెళ్ళామా, మనం తినేస్తామా బీచ్ లో, లేకపోతే ఏ పార్క్ లోనో, ఏ వన భోజనానికి వెళ్ళినప్పుడు, లేదా ట్రైన్ లోనో బస్సుల్లోనో పడేస్తారండి. ఆ నీళ్ళు తాగేయడం బాటిల్ బస్సులోనే పడేస్తున్నారు. అది పొరపాటున కర్మ కాలు ఎవరి కాల కింద వచ్చిందో అనుకోండి, తొందరలో దిగే తొందరలో అది జారిపోతుంది కదా. ఇరుగుద్ది కదా, చెప్పలేము ఏం జరుగుద్దని
0: చెప్పలేము.
2: అది తప్పు అండి. అది మనది అనుకోవాలి ఎప్పుడు కూడా, ఎక్కడున్నా కానీ. వన భోజనానికి వెళ్ళినప్పుడు తినేయడం, పాడేయడం, ఆకులు అవి గ్లాసులు అన్ని ఎక్కడో పడేసి వెళ్ళిపోతారండి.
0: ఎవరో ఒక్కరే కాదు, ప్రతి వారు చెయ్యాలి. ప్రతి వాళ్ళు కూడా శుభ్రత
2: పాటిస్తాము. మనం వెళ్ళేటప్పుడు అలా ఉంటే గనక మనం ఎంత బాధపడతాము, మన తర్వాత వచ్చే వాళ్ళు కూడా అదే మాదిరిగా బాధపడతారండి. అంటే అలాంటప్పుడు ఏం చేయాలి, మనమే నీట్ గా ఉంచేయాలి. మనం తిన్నామా అన్ని, ఒక మనం ఒక కవర్ తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఇప్పుడు బియ్యం తాలూక ఉంటుంది కదా,
0: గోన్ సంచులు
2: పడేసి మనం ఆ డస్ట్ బిన్ లో పడేయచ్చు.
0: నిజమే,
2: ఏదైనా కానివ్వండి, ట్రైన్ లో కూడా అంతేనండి, తినేయటం ఇష్టాసారంగా అందులోనే పడేస్తారు.
0: నిజమే, చాలా ఇబ్బందిగా ఉంటుంది,
2: చాలా తప్పు. మా అమ్మ నాన్నగారు అయితే చిన్నప్పుడు చెప్పారండి, మనం ఇంట్లో ఎలా నీట్ గా ఉంచుకుంటాం బయట కూడా అలాగనే ఉంచుకోవాలి. ఏ తిన్న బిస్కెట్లు తిన్నా ఏదైనా కానివ్వండి, కవర్ను నేను బ్యాగ్ లో పెట్టేస్తే. మా పాప చిన్నప్పుడు ఏదో ఒకసారి అడిగిందండి, నీకేమైనా పిచ్చి ఏంటమ్మా పాడేయకుండా బ్యాగ్ లో దాస్తున్నామని. అది తప్పు, పారేయకూడదు.
0: మనం పారవేయాలో అక్కడే పారవేయాలి,
2: మన ఇంట్లో పారేసుకోవాలి. లేదా డస్ట్బిన్ మనం బయట ఎక్కడైనా ఉంటుంది కదా, అక్కడ చెత్త కుప్ప, అప్పుడు చెత్త కుప్పలు ఉండేవి కదండి, అక్కడ వేసేసినా పర్వాలేదు. అంతేగాని
0: అలా కార్మికులకు కూడా అన్న శుభ్రం చేయడం సులువుగా ఉంటుంది కదా.
2: అది అది మొహం మీద పడిందా అనుకోండి, పొరపాటున ఈ బండి స్పీడ్
0: వెళ్ళేటప్పుడు
2: ఏమవుతుందండి, అది చిన్న ఆ పేపర్ ముక్కల కళ్ళకు పడింది అంటే కనిపించదు అక్కడ, జరగచ్చు. అది చాలా తప్పు అండి.
0: అవునండి,
2: రోడ్డు మీద పడేస్తారు, తినేయటం పాడేయడం అన్ని ఇస్తారు, అది తప్పండి, చాలా తప్పు. అది
0: మనం కదా, మనం ఈ అంశం తీసుకొచ్చాం, మన తప్పులు మనం తెలుసుకుంటూ మరి అటువంటివి చెయ్యకూడదనే కదా. ఓకే, ధన్యవాదాలు సూర్యకుమారి గారు. మరో శ్రద్ధకు కూడా మనం అవకాశం ఇద్దామండి. నమస్తే అండి. మరి మనకి మన శ్రోత చెప్పినట్టు మనం ఎక్కడికి వెళ్ళినా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అది మన ఇల్లు కావచ్చు, మన వీధి కావచ్చు, మనం ప్రయాణిస్తున్న వాహనం కావచ్చు. చూడండి, మన పర్సనల్ కార్ ఇవి అయితే మనం ఎంత నీట్గా ఉంచుకుంటాం, అలాగే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసినప్పుడు కూడా దాన్ని నీట్గా ఉంచుకోవాలి. మరి మరో శ్రోత ఏం చెప్తున్నారు విందాం. హలో. హలో
3: మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: మద్దండి.
0: మీ పేరు?
3: పద్మనాభం మండలం.
0: మీ పేరు చెప్పండి.
3: రమణమ్మ. కన్నుపోసి రమణమ్మ.
0: రమణమ్మ గారు, విన్నారా ఈ నాటి అంశం?
3: విన్నాను మేడం.
0: మరి చెప్పండి.
3: ఎంత చెప్పినా వినరు మేడం.
0: మనం చెప్పడం కాదు, మనం చేసి చూపిస్తేనే ఎవరైనా మారుతారు కదా. మనం చేస్తూ ఉంటే అలా అలా చేస్తూ వెళ్ళిపోతారు.
3: మనం చూపించినా సరే మారరు.
0: మార్పు అన్నది రమణమ్మ గారు, మార్పు అన్నది ఒక రోజులో రాదు, కొంచెం టైం అంటూ పడుతుంది కదా.
3: అంతే కదా, మీరు మాకు చెప్తున్నారు, మేము ఇంకొకరికి చెప్తాము, వినిపించుకోవాలి కదా మేడం.
0: అంతే, ఎవరు వినిపించినా వినిపించుకోకపోయినా ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతే అదే మార్పు అనేది వస్తుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా రమణమ్మ గారు, చెప్పండి.
3: అంతే చెప్పాడు.

0: ఓకేనండి, ధన్యవాదాలు. మరి ఇలాగే మహిళావాణిలో పాల్గొంటూ ఉండండి.
1: వేరే వాళ్ళకి కూడా మీరు సాయం చేయాలి కదమ్మా.
0: అంతే అంతే, ధన్యవాదాలండి. మరో శ్రోత కూడా మన అవకాశం ఇద్దాం. నమస్తే.
1: అంతే.
0: మరి చాలా మంది అంటూ ఉంటారు, వినిపించుకోరు, చెప్తున్నా వినరు అని. వింటారండి, ప్రతిదానికి సమయం రావాలి, మనకు కూడా ఓర్పు సహనం అనేది ఉండాలి. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో,
1: హలో సాయిరమ్మండి.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మల్కాపురం భాగ్యలక్ష్మి అండి.
0: భాగ్యలక్ష్మి గారు, విన్నారా అంశం?
1: విన్నాను తల్లి సాయిరామ్.
0: చెప్పండి.
1: అదే, మేము సచ్చి ఒకటి అయితే మా వాళ్ళైతే గ్రామాలకు వెళ్ళి సేవలు చేస్తారండి, గ్రామ సేవలు కూడానా. అది చేత నేను సేవ చేయడానికి చూస్తాను సాయిరామ్, శుభ్రంగా ఉంచుతాం, సేవలు చేయడానికి కూడా మేము పాల్గొంటాం, కానీ మా జెంట్సే గ్రామ సేవలకు వెళ్తారు, లేడీస్ బాగా తక్కువ.
0: చాలా మంచి విషయం. మనం కూడా ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళకి చెప్తూ ఉండాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అన్నది కూడా.
1: మా వాళ్ళు సచ్చిరెడ్డి వాళ్ళు శుభ్రం, మా జెంట్స్ చేసేస్తారు, లేడీస్ చేస్తారు.
0: నిజమండి, శుభ్రత అన్నది ప్రతి వాళ్ళు పాటించాలి కూడా కదా.
1: పాటించి అన్నిటికీ మెరుగు, ఆరోగ్యం ఉంటది.
0: అంతేనండి,
1: అది మనం చేస్తూ చేయించడానికే మేము చూస్తుంటాం.
0: ఎవరు చేసినా చేయకపోయినా మన వంతు మనం చేసుకు వెళ్ళిపోవడమే, వాళ్లే మారుతారు కదా.
1: అంతే కదా,
0: అంతేనండి.
1: మారుతారు కదా,
0: ఒకళ్ళు చూసి ఇంకొక ఇద్దరు వాళ్ళకి చేయాలనిపిస్తూ ఉంటుంది. ఓకే భాగ్యలక్ష్మి గారు, మళ్ళీ కాల్ చేసి ఇలాగే కార్యక్రమంలో పాల్గొంటుండే. నమస్తే అండి. మరి మన శ్రోతలు చెప్తున్నట్టు మన పరిసరాల్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి, ఎవరు విన్నా వినకపోయినా మన కర్తవ్యం మనం పాటిస్తూ ఉండాలి. నలుగురు అది చూసి నేర్చుకుంటారు. మనం ఇప్పుడు చాలా చోట్ల వింటూనే ఉన్నాం, సామాజిక మాధ్యమాల్లో కూడా చూస్తున్నాం, చాలా మంది స్వచ్ఛంద కార్యక్రమాలు శుభ్రాలు చేయడం. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో,
2: హలో నమస్తే శ్రీదేవి మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడ నుంచి?
2: కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను.
0: కళ్యాణి గారు,
2: ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళా మేడం గారు,
0: శుభ్రత
2: పాటించాలి మనం.
0: మరి కవర్లు అంటే మనం ప్లాస్టిక్ కూడా వాడకూడదని అనుకుంటున్నాం కదండి.
2: అవునండి మేడం గారు, క్యాన్సర్లు వస్తున్నాయి కదండి, వింటున్నాం కదా రోజు ఆల్ ఇండియా రేడియోలోని.
0: మరి అందుకు మనం ప్లాస్టిక్ కూడా నిషేధించాలి.
2: రసాయాలు మన కడుపులోకి వెళ్ళిపోతున్నాయి కదండి వాడడం వల్ల, ఆ తాలిక చిన్న చిన్న ఏమైనా ఉంటాయి కదండి, అవి కరిగిపోయి మన కడుపులోకి వెళ్ళిపోతాయి మేడం.
0: మరి ప్లాస్టిక్ రాకముందు కూడా మనుషులు బ్రతికేవారు కదా, వాళ్ళ జీవనం సాగించేవారు కదా, మనం కూడా అలా అలవాటు పడాలి కదా. కళ్యాణి గారు చెప్పండి. హలో కళ్యాణి గారు, మీ వాయిస్ రావట్లేదండి. హలో, హలో. మరి కళ్యాణి గారు కాల్ అయితే కట్ అయింది. మరి ఈనాటి మన అంశం ఏంటంటే జనావాసంలో పరిసరాలు ఎలా ఉండాలి. మనందరికీ తెలుసు పరిశుభ్రంగా ఉండాలని. పరిశుభ్రంగా ఉండాలంటే అది ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు కదండి. మరి జనావాసాలంటేనే మనం అందరూ ఉండేది కదా, ప్రతి ఒక్కరి బాధ్యత పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అన్నది. మరో కాలర్ ఏమంటున్నారో విందాం. హలో,
3: హలో అండి. శ్రీదేవి గారు బాగున్నారండి?
0: నమస్తే అండి. బాగున్నానండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: అయ్యో మర్చిపోయినా, రాధిక అండి నా పేరు, కాకినాడ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: రాధిక గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
3: బాగున్నానండి.
0: చెప్పండి.
3: చెప్తాను, పరిశుభ్రమ అంటే అది మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు వినరండి.
0: అవును,
3: మనం వద్దని చెప్పిన పనే జరుగుతూ ఉంటుంది, అలాంటప్పుడు మనం ఏం చెయ్యలే ఉండదండి.
0: కాకపోతే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదండి, ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రజల్లో అవగాహన తీసుకొస్తుంది. చెప్పండి.
3: తీసుకొస్తున్నాము, తీసుకొస్తున్నాం కరెక్టే, కానీ మనం చెప్పినంత వరకు మనం చెప్తాం. ఇప్పుడు మొక్కకి నీళ్ళు వేస్తామండి, ఆ మొక్కకి నీళ్ళు వేస్తే అలా పెరిగి చెట్టు అవుతుంది. అంటే ఆ చెట్టుకి ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు
0: రాధిక గారు,
3: కానీ అది మనిషికి అలా కదండి, అదే మనిషికి భగవంతుడు ఇచ్చాడు జ్ఞానాన్ని, కానీ ఆ మనిషిని వినరు.
0: మనకి ఎవరి గురించో అనవసరం అండి, మనం ఎవరికి చెప్తున్నామా, వాళ్ళు వింటున్నారు.

0: లేదా. అది కాకుండా మనం ఏం చేస్తున్నాం అన్నది మనం చూసుకోవాలి.
1: అది
0: మన
1: మనం
0: వంతుగా,
1: వింటున్నామా లే, మనం వినాలి,
0: మన
1: వాళ్ళు
0: వంతుగా మనం
1: వినట్
0: చేసుకు
1: వినట్
0: వెళ్ళిపోవాలి.
1: మనం అనక్కదు, వాళ్ళు వినేటట్టుగా చెయ్యాలని మనకి కోరుకుంటుంది, కానీ వాళ్ళు వినరు, మనం వింటాం. భగవంతుడు ఏంటి చేస్తున్నాడు, అందరికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు.
0: వినని వాళ్ళ సంగతి వదిలేసి మనం ఎంతవరకు చేయగలం, మనతో ఎవరు వస్తున్నారు
1: మనం ఎంతవరకు
0: ఎవరు
1: చేయగలం అంటే,
0: అంత
1: వాడు
0: చేసుకున్నాం.
1: వినాలి, మంచి త్రోవాలని నడవాలనే మనం చేసుకుంటాం,
0: ఓకే
1: అందరికీ
0: రాధిక
1: మనం
0: గారు,
1: చేయగలం.
0: మరో శ్రోత ఇక్కడ మన అవకాశం ఇద్దాం. నమస్తే
1: తప్పకుండా
0: అండి.
1: మేడం,
0: నమస్తే
1: తప్పకుండా,
0: అండి.
1: నమస్తే అండి.
0: నమస్తే. మరి మన జనావాసంలో పరిసరాలు ఎలా ఉండాలని చెప్పుకుంటున్నాం కదా. మన జనావాసం అంటే మన ఇల్లే కాకుండా మన పరిసరాలు, రోడ్లు, మన కాలనీలో ఉన్న పార్కులు కావచ్చు. ఇప్పుడు చాలా పార్కుల్లో మనకి వ్యాయామం చేసుకోవడానికి వివిధ యంత్రాలు ఇవి పెడుతున్నారు కదా. మరోసారి సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం గారు.
0: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు ఆదిలక్ష్మి.
0: ఆదిలక్ష్మి గారు
1: మేడం,
0: చెప్పండి. చెప్పండి మేడం.
1: పరిసరాల గురించి కదండి.
0: అవునండి, పరిసరాలని ఎలా, మన జనావాసంలో పరిసరాలు ఎలా ఉండాలంటారు?
1: శుభ్రంగా ఉంచండి. నేనైతే మాత్రం పొద్దున్నే లేచి ఇంటి చుట్టుపక్కల నీట్ గా చూసుకొని నీళ్ళతో వాష్ చేసుకొని ముందే వేసుకుంటాను. కానీ మా ఇంట్లో చెత్తను కూడా బయటికి చెత్త బండికి ఇచ్చుకుంటానండి.
0: చాలా
1: మా
0: మంచి
1: ఇంటి దగ్గర
0: అలవాటు.
1: గడ్డి కానీ ఎవరిని వేయినావునో నేను వేయను, వేసిన వాళ్ళకి మాత్రం ఆ రోజు పెద్ద గొడవ పెట్టి మరీ వాళ్ళ చేత మానిపించేస్తాను.
0: చాలా మంచిదండి, నిజమే. ఎందుకంటే
1: అంటే
0: గడ్డల్లో అది వేస్తే ఇబ్బంది కూడా అన్న మనకి
1: అది
0: వర్షాలు.
1: మామూలుగా చెప్పి వెన్ను కదండి, ఏ ఇంట్లో వేసిస్తున్నామా ఏంటి గడ్డిలోనే కదా అన్నట్టుగా మాట్లాడతారు.
0: అవును,
1: గట్టిగా చెప్తేనే నేను వెన్నని చెప్పి గట్టిగా గోడ పెట్టాను సరే వాళ్ళ చేత.
0: అంటే జనాల్లో మార్పు తీసుకొస్తున్నారు అనమాట. అలా అలా
1: అది అని చెప్పి నేను మాత్రం చెత్త బండికి ఇచ్చుకుంటాను రోజు పొద్దున్న.
0: అంతేనండి,
1: చెప్పారు ఎన్ని డస్ట్బిన్ పెట్టుకొని ఇచ్చేస్తాను.
0: మరి వాళ్ళు వస్తారు ఈ చెత్తలు అది తీసుకెళ్ళడానికి, మరి మనం వాళ్ళకి ఇవ్వకుండా వీధిలో పోస్తే ఎలా చెప్పండి, నీట్గా ఎలా
1: మనం
0: ఉంటుంది?
1: పాటిస్తేనే కదండి ఇంకొకరు
0: అంతేనండి,
1: చెప్పగలరు.
0: అంతే. మనం పాటించి అప్పుడు ఇంకొకళ్ళు చెప్పాలి. చాలా చక్కగా చెప్పారు. మరి ఇలాగే పాల్గొంటూ ఉండండి మహిళవాణిలో. నమస్తే అండి.
1: థ్యాంక్ యూ.
0: మన శ్రోతలు ఎంత ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. మరి జనావాసంలో పరిసరాలు ఎలా ఉండాలి అన్నది ఈనాటి అంశం. మరి పరిసరాలు, ప్రకృతి అన్నది ప్రతి ఒక్కరిది కాబట్టి అందరూ శుభ్రంగా ఉంచుకోవాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో.
2: హలో, శుభ మధ్యాహ్నం శ్రీదేవి గారు. నమస్తే.
0: నమస్తే, శుభ మధ్యాహ్నం.
2: రాధ ఫ్రమ్ శ్రీకాకుళం.
0: రాధ గారు చెప్పండి, ఎలా ఉన్నారు?
2: బాగున్నారా? బాగున్నాం బాగున్నా.
0: నవ్వులోనే తెలిసిపోతుంది. చెప్పండి రాధ గారు.
2: శుభ్రం అంటే మా అత్తగారు ఎప్పుడు చీపురు పట్టుకొని ఆ రోడ్లు గీళ్ళన్నీ చుట్టుపక్కల అంతా తుడిచేస్తుంది వారు. అయితే నేను అనేది అనమాట, ఎందుకత్త అదంతా తుడుస్తారు, అందరూ నడుస్తూనే ఉంటారు, అవుతూనే ఉంటారు తొక్కులు, మీరెందుకు తుడుస్తారంటే ఫోన్లో అయినప్పుడు అప్పుడు చూసుకోవచ్చు కానీ తుడిచిస్తే మంచిదే కదా అని అనేవారు. ఆవిడ అది అన్నాను కానీ నాకు అదే అలవాటు అయిపోయింది.
0: అంతే, మరి చూసారా, పెద్దల నుంచి పిల్లలకి నేర్చుకుంటారు. మీరు అప్పుడు ఆవిడకు వద్దన్నారు కానీ ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా.
2: నాకు అది అలవాటు అయిపోయింది. ఆ రోడ్డు ఈ రోడ్డు అన్ని మొత్తం అంతా అదంతా క్లీన్ చేయడం అలవాటు
0: అయిపోయాయి.
2: ఎక్కడికి వెళ్ళినా సరే ఒక డ్రింక్ బాటిల్ తాగినా ఏదైనా తిన్నా అవన్నీ ఒక ముచ్చుకోరు ఎక్స్ట్రా పట్టుకెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ లో అందులో అవన్నీ వేసేసి మూడు వేసేసి మళ్ళీ ఇంటికే తెచ్చిస్తాను. తెచ్చింది డస్ట్బిన్ లో వేసిస్తాను. ఎందుకు అక్కడ ఎక్కడ ఎందుకు పడేయడం అనేసి అలవాటు, ఎక్కడికి వెళ్ళిన అదే అలవాటు. అందరూ అలా పాటిస్తే చాలా శుభ్రంగా ఉంటది అనుకుంటున్నాను నేను.
0: నిజమేనండి,
2: మన దేశం ఇంకా శుభ్రం పడుతుంది.
0: ఇంకా ఇప్పటికే చాలా వరకు మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాలి.
2: ఇప్పుడు అందరికీ కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి కొంచెం చేస్తున్నారు అలాంటి పనులు, ఇంకా చేస్తే మంచిది. మెయిన్ పిల్లలకి కొంచెం మనం చెప్తే పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది.
0: అదే మీరు అన్నారు కదా, చెప్తే కన్నా మనం చేసింది వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా.
2: మాత్రం నేను అనుకుంటే ఎందుకు అది అంత తొడ్డం అవసరమా అన్నట్టుండేది. ఆవిడ ఎప్పుడైతే లేదు ఫోన్లే శుభ్రంగా ఉంటది కదా, మనకే మంచిది కదా,

0: అవును.
1: అందు మా వీధి ఎవరు వచ్చినా ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చినా అంటారు అమ్మ అన్ని వీధుల కంటే మీ వీధి శుభ్రంగా ఉందండి.
0: ఓకే రాధి గారు, చాలా మంచి విషయాలు పంచుకున్నారు, ధన్యవాదాలు అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మహిళావాణిలో పాల్గొంటుండండి. నమస్తే అండి. మరి మనకి చెప్పినట్టు చూస్తారా, శ్రోత చెప్పినట్టు వాళ్ళు అత్తగారు చేసింది చూసి ఇవిడు కూడా చేస్తున్నారని. అలాగేనండి, మనం చెప్తే వినట్లేదు, వాళ్ళకి పాటించట్లేదు అనే కన్నా చెప్పడం, ఒకసారి చెప్తాం వినకపోతే వాళ్ళ ఇష్టం, మనం వంతు మనం ఏం చేయగలం పరిసరాలు శుభ్రంగా ఉంచడానికి, అది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే కదా. మరి మనం చెప్పుకుంటున్నట్టు మన వీధుల్లోని, మన కాలనీలో ఉన్న పార్క్ కావచ్చు, ఏదైనా అక్కడికి వెళ్ళినా కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పార్క్ ఎందుకు వెళ్తామండి, మంచి స్వచ్ఛమైన గాలి గురించి, ఒక వాకింగ్ ట్రాక్లో వాక్ చేద్దామని, ఆరోగ్యం కోసమే కదా. మరి ఆరోగ్యం కోసం మనం అక్కడికి వెళ్తున్నామంటే పరిసరాలు కూడా చాలా బాగుండాలి, ఆహ్లాదంగా అనిపించాలి. అంతేగాని ఎవరైనా చెత్తగా డస్ట్బిన్లు పెంట తొక్కు ఉన్న దగ్గర ఎవరైనా వెళ్తారా చెప్పండి, వాక్ చేయడానికి వెళ్ళాం కదా. సో ఆ వాటి గురించి మనం ఎక్కడైతే ఈ డస్ట్బిన్స్ అవి ఉన్నాయో వాటిలో చెత్త వేస్తూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఆ స్వచ్ఛంద కార్మికులకు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులకు అవి తీసుకెళ్ళడానికి కూడా సులువుగా ఉంటుంది కదా. మరో శ్రోత లైన్లో ఉన్నారు, ఏమంటారో విందాం. హలో
2: హలో
0: హలో, నమస్తే అండి.
2: నమస్తే శ్రీదేవి గారు.
0: నమస్తే అండి, మీ పేరు?
2: ఇక్కడే అండి, బ్రహ్మంగారు టెంపుల్ వైజాగ్ వాసు మనం.
0: ఓకే దేవి గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా?
2: బాగున్నాను, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి, మీ అందరితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది.
2: అదే మీ వాయిస్ వినకపోతే బాకీ అయిపోద్ది కదా, మీరు వస్తుంటేనే మాకు బాగుంటది, మీరు బాగుంటే మేము బాగుంటాం చెప్తుంటారు కదా.
0: చెప్పండి మేడం, విన్నారా ఈనాటి అంశం? చెప్పండి.
2: అదే ఎక్కడికి వెళ్ళినా, మన పార్క్ వెళ్ళినా, బీచ్ వెళ్ళినా, ఒక స్టేషన్ రైల్వే స్టేషన్ వెళ్ళినా, బస్ స్టాప్ వెళ్ళినా చూసుకోండి, అక్కడ మనం ఏం తిన్నా చేసినా వేయకూడదు. నేనైతే ఏనండి చూస్తున్నాను, ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్ళి డస్ట్బిన్ లో వేస్తుంటాను. ఇప్పుడు మరి అంత నీట్ గా ఉంచుతున్నారు కదా, ఇప్పుడు స్వచ్ఛత వచ్చాక చక్కగా ఉంచుతున్నారు. జీవిఎంసీ గారు చూసి మనకి పాటు చేయకూడదు, వేయకూడదు.
0: అవును నిజమే,
2: చూసి వేస్తుంటాం ఒక టైంలో కానీ చూసేస్తున్నా. వీధిలో కూడా అండి, ఎంత ఎవరిని వచ్చినా పాపం జీవిఎంసీ వ్యాన్ వస్తున్నా సరే మూటలు వేస్తుంటారు, కాలువ మాది కాలువ పైన మాది టోవైన్ ఇంటికి వేస్తుంటారు, చెప్తుంటాం. అలాగా చూస్తే మాత్రం చెప్తుంటాం, కంప్లైంట్స్ కూడా చేస్తుంటాం మేము జీవిఎంసీ వారికి, చెప్తుంటాం. చూడకపోతే వేసిస్తుంటారు పై నుంచి, మా ఇంటి పైన కాలువ వేసిస్తుంటారు, చెప్తే వింటే వింటారు, మరి లేకపోతే లేదు. కంప్లైంట్స్ మాత్రం చాలా మేము పెడుతుంటాం సార్, కంప్లైంట్స్ కూడా పెట్టాలి మేడం.
0: అవునండి పెట్టాలి,
2: చూసాలి వదిలేయకూడదు, మనకెందుకులే అని చెప్పకూడదు.
0: పౌరులుగా మనం ఆ పని అయితే
2: మా వారు 96 నుంచి పెడుతుంటారండి కంప్లైంట్, ఏదైనా సరే ఒక స్ట్రీట్ లైట్లు కానీ అదే కావాలంతా ఆయనే చేయించారు. మొన్న మూడు వీధి
0: కంప్లైంట్ పెడితేనే కదా వాళ్ళకి తెలుస్తుంది పలానా దగ్గర ప్రాబ్లం ఉంది అని. మనం పంచుకుని నమస్తే అండి, మా మనస్వత కూడా అవకాశం ఇస్తా, ధన్యవాదాలండి. మరి ఈనాటి మన అంశం అయితే జనావాసంలో పరిసరాలు ఎలా ఉండాలి. మరి జనావాసం అంటే మనం ఉండేది కావచ్చు, మనం ఎక్కడికి వెళ్ళే ప్రదేశాలు కావచ్చు, ప్రతీది చాలా పరిశుభ్రంగా ఉంచాలి, ఉంచుకోవాలి కూడా. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో
3: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి, మీ పేరు?
3: నా పేరు చెక్కు అరుణ్ కుమారి, ఊరు అండి.
0: అరుణ్ కుమార్ గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నానండి.
0: చెప్పండి, విన్నారా అంశం?
3: విన్నానండి.
0: మరి మీ వంతుగా మీరేం చేస్తూ ఉంటారు? చెప్పండి, మీరు ఎలాగా మీ పరిసరాలని శుభ్రంగా ఉంచుకుంటారు?
3: పరిసరాలు దోళ్ళు ఉన్నాయండి, కోళ్ళు ఉన్నాయండి, మేము ఉన్నామండి.
0: మరి అవన్నీ ఉన్నాయంటే ఇంకా చాలా జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకోవాలి కదా. మరి
3: అవునండి,
0: మరి ఎలా
3: జనాలందరినీ తీసుకెళ్ళి ఒక షాట్ పెడితే జనావాసం పెరిగిపోద్దండి కదండి.
0: మరి జనావాసం
3: సంతృప్తి బాగేసి ఎక్కడో ఒక షాట్ ఒక షాట్ కుప్ప కింద పోసేస్తున్నారు కదండి జనాన్ని. ఇప్పుడు మళ్ళీ మనం జనావాసం మరి మామూలుగా ఉండాలంటే ఇగో కరువు వస్తేనే జనం మాట్లాడతారండి, లేకరా నమస్తే ఉంటానండి.
0: ఓకే నమస్తే అరుణ్ కుమారి గారు. మరి జనావాసంలో పరిసరాలు ఎలా ఉండాలి అన్నది ఈనాటి మన ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం అంశం. చాలా మంది చెప్తూ ఉంటారు మనకి గడ్డలు కాలువల్లో చెత్తలు వేసిస్తూ ఉంటారని, అలా వెయ్యడం ఎంతవరకు కరెక్ట్?

చెప్పండి. మనకు గట్టిగా 2 వానలు పడితే ఆ నీళ్లు ఫ్లో అవ్వక ఎక్కడికక్కడ ఆగిపోతూ లోతట్టు ప్రాంతాలకి మనకి నీళ్ళది వచ్చేస్తూ ఉంటాయి. అందుకే మనకి చెత్త నది పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటింటికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం, అలాగే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఎవరు చూడట్లేదు కదా చెత్త పారేద్దాం బయట అని మాత్రం అనుకోకూడదు. మనకి మనస్సాక్షి అంటూ ఉంటుంది కదా, ఎవరు చూసినా చూడకపోయినా మనకి తెలుస్తుంది కదా మనం ఏం చేస్తున్నాం అన్నది. అందుకే మన పరిసరాలని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరు ఉంచారా లేదా కాదు, మన వంతుగా మనం ఏం చేస్తున్నాం, మనం శుభ్రంగా ఉంచుతున్నామా లేదా అన్నది కూడా చూసుకోవాలి. మరి ఈనాటి అంశమైతే జనావాసంలో పరిసరాలు ఎలా ఉండాలి. మరి మన శ్రోతలు ఎంతో చక్కగా చెప్పారు. మన ఇంటి పరిసరాలే కాకుండా మనం ప్రయాణించే రైలు కావచ్చు, బస్సు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటిలో కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేగాని మంచినీళ్ళ సీసాలు తాగేసి అక్కడ ఇక్కడ పారేయకూడదు కదా. మనతో తీసుకెళ్ళింది మన లగేజ్ని ఎలా అయితే తెచ్చుకుంటున్నామో, అలాగే మన తీసుకెళ్ళిన చెత్త కూడా తీసుకొచ్చి డస్ట్బిన్స్లో వేస్తే చేసేవాళ్ళకి చూసేవాళ్ళకి హాయిగా ఉంటుంది, పరిసరాలు కూడా శుభ్రంగా అనిపిస్తుంది. ఇంకా అలాగే శుభ్రం చేసే కార్మికులకు కూడా కొంచెం చిన్న సాయం చేసినట్టుంటుంది కదండి. మరి జనావాసంలో పరిసరాలు ఎలా ఉండాలి అన్నప్పుడు మనకైతే మన వీధుల్లో వచ్చి పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తూ ఉంటారు. అలాగే మనం ఏదో తిరగడానికి వెళ్ళామనుకోండి, హిల్ స్టేషన్స్కో ఎక్కడికో వెళుతూ ఉంటాం, అక్కడ కూడా మనం శుభ్రతను పాటించాలి. ఇది నేను ఇక్కడికి తిరగడానికి వచ్చాను కదా నాకెందుకు అని అనుకోకుండా, ఇది నా ఇల్లు, ఇది నా దేశం, నా పరిసరాలు, నా అన్న పదం మన మనసులో వచ్చిందనుకోండి, మనం ఎంత పాజిటివ్ అయిపోయి దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని చూస్తాం కదా. అందుకే ప్రతి ప్రదేశాన్ని మనదిగా భావించి శుభ్రంగా ఉంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి. మరి ఈనాటి ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమం అంశం జనావాసంలో పరిసరాలు ఎలా ఉండాలి అన్నది కదా. పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటేనే జనాలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. పరిశుభ్రతలోనే భగవంతుడు ఉంటాడు, ఆరోగ్యం ఉంటుంది అని పెద్దలు అంటారు కదా. అందుకే మన ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలని, మన వీధిని, మన ఊరిని, మన దేశాన్ని అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఈనాటి ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, విన్న శ్రోతలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 27 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్. అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురుస్తుంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కురుస్తుంది. వాతావరణ సమాచారం విన్నారు.

ఈ రాత్రి 7:45 వికసిత భారత్ శీర్షికను స్వచ్ఛ భారత విజయ కేతనం అంశంగా పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. ఈ కార్యక్రమం వికసిత్ భారత్ శీర్షికన ఈ రాత్రి 7:45 స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జానవదరంజని.

0: తొలి అంశం శ్రీమతి వి సుబ్బలక్ష్మి బృందం నిర్వహణలో జానపద గేయాలు.
1: శివ శివమూర్తి విగణనాథ, నువ్వు శివుడి కుమారుడవు గణనాథ.

0: వాహన మూషిక వాహన గణనాథ ముని జన వందిత గణనాథ
1: శివ శివ.

0: కోత ఎవరికి చెప్పద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు,
1: కోత ఎవరికి చెప్పద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు.
0: నువ్వు వస్తానంటే ఓ పిల్ల, నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రమణమ్మో, నువ్వు రానంటే నేను తెలపడతా రమణమ్మా.

0: la la, hey, hey, hey. Hey, are? ఆరు సేర్లు పాలిస్తా నీ ఆవుకు మోపెడు గడ్డిస్తా,
1: ఆరు సేర్లు పాలిస్తా నీ ఆవుకు మోపెడు గడ్డిస్తా.
0: ఓ పిల్ల, ఆరు సేర్లు

భలే భలే భలే కోత బాగా జరిగింది ఓ పిల్ల, కోత బాగా జరిగింది, ఇంకా బారెడు పొద్దుంది. కోత బాగా జరిగింది, ఇంకా బారెడు పొద్దుంది. ఓ పిల్ల, నీకు ఒంపు సొంపు సొగసుందే రవణమ్మో, నువ్వు అంటే ఇక నాదేముందే రవణమ్మా.

అత్తమ్మాయ్, నేను మా పుట్టింటికి వెళ్ళొస్తాను, మరి అనుమతి ఇస్తావా? సార్ సార్లే, ఇంట్లో పనులను ఉంచుకొని పుట్టింటికి వెళ్తావా? సరే, నాలుగు పనులున్నాయి, చేసేసెళ్ళు. ఉంటే ఉన్నావు గాని పోతే పోయా.

శ్రీమతి వి సుబ్బలక్ష్మి బృందం నిర్వహణలో జానపద గేయాలు విన్నారు. పాల్గొన్నవారు శ్రీతులు వీర్ రాజు, వీర్ రాంప్రసాద్, వి మమత గారు, వై అపర్ణ, వి శ్రీనివాస్ గారు, వి లోవలక్ష్మి, వి వంశీ గారు. రెండవ అంశం జానపద రంజంలో మహాభారతంలో చెంచు కథ గానం.

రాగిని కూడా చెంచుబావం చూశాడు శ్రీకృష్ణ పరమేశ్వరుడు. కొండలు కొలగిరిలు మేపి రాత్రి పొగులను కట్ట గోవులు మేపుకొని ఆ యొక్క చెంచుబావును చూస్తున్నాడు. చెంచుబావునకు చూడగానే శ్రీకృష్ణ పరమేశ్వరుడికి ఎలా గోపిస్తుంది, ఒక దేవలో గోరో దేవకాంతలా గోపిస్తుంది అమ్మ హత్తల్ని చూసి అంటున్నాడు కృష్ణ పరమేశ్వరుడు. అమ్మా చెంచుబోలినాడు కూతురువా, నేను గొల్ల ఉన్నా, నన్ను పొమ్మంతనవా, నువ్వు

మహాభారతంలో చెంచు కథాగానం తప్పిడగొళ్ళు సంప్రదాయంలో శ్రీ మొగుడ చంద్రరావు బృందం నిర్వహణలో మీరు ఇంతవరకు విన్నారు జానపద రంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ప్రసారాలు మీరు ఇంతవరకు విన్నారు. ఇవే అలవరసలపై అనంతర ప్రసారం సాయంత్రం 5 గంటలకు. అంతవరకు 102.5 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3 గంటల 30 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 5 సెకండ్లైంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు యువతకు సంబంధించిన వివిధ అంశాలతో కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కమ్యూనికేషన్స్ అంటే సమాచారాన్ని ఒకరి నుండి మరొకరికి చేరవేయడం. దీన్ని తెలుగులో సమాచార మార్పిడి అని అనవచ్చు. ఈ సమాచార మార్పిడి మన నిత్య జీవితంలో, వ్యాపారంలో మరియు సాంకేతిక రంగంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో విజయానికి చాలా ముఖ్యం. మీరు మాట్లాడే నైపుణ్యాలను మరియు ఇతరులతో కనెక్ట్ అయ్యే విధానాన్ని మెరుగుపరచుకోవడానికి సులభమైన మరియు అత్యంత ప్రభావవంతమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా శ్రద్ధగా వినడం, అంటే యాక్టివ్ లిజనింగ్ అంటారు. ఇతరులు చెప్పేటువంటి విషయాన్ని పూర్తిగా విన్న తర్వాత అర్థం చేసుకొని సమాధానం చెప్పాలి. అంటే మంచి కమ్యూనికేటర్ కావడానికి మొదట మెట్టు మంచి శ్రోత అవ్వాలి. అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకుండా వారు చెప్పేది పూర్తిగా వినాలి. వారు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని తర్వాతే మీ అభిప్రాయాన్ని తెలియచేయాలి. అలాగే మనం చెప్పేటువంటి విషయంలో స్పష్టత ఉండాలి, అంటే క్లారిటీ ఉండాలి. చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా స్పష్టంగా చెప్పాలి. ఎటువంటి కన్ఫ్యూజను లేదా ఒక అర్ధరహితంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల అవతల వ్యక్తికి మీరు చెప్పవలసిన విషయాన్ని పూర్తిగా అర్థం కాదు. వీటన్నిటికీ కావాల్సింది ముఖ్యంగా కమ్యూనికేషన్స్. అయితే కమ్యూనికేషన్స్లో చాలా రకాలు ఉంటాయి. వర్బల్ కమ్యూనికేషన్స్ అని, అంటే మాట్లాడడం ద్వారా సమాచారాన్ని పంచుకోవడం. దీనికి ఉదాహరణ ముఖాముఖి సంభాషణలు లేదా ఫోన్ కాల్స్, మీటింగ్ ద్వారా కూడా మనం చెప్పవలసిన విషయాన్ని స్పష్టంగా క్లియర్గా చెప్పవచ్చు. దీని తర్వాత రిటెన్ కమ్యూనికేషన్స్,

అంటే లిఖిత పూర్వకమైనటువంటి సంభాషణలు వ్రాయడం ద్వారా లేదా టైప్ చేసి సమాచారాన్ని అందించడం, ఉదాహరణకు లెటర్స్, ఈమెయిల్స్, మెసేజెస్,

యువ అని యువజనుల కార్యక్రమంలో యువత కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం చెప్పవలసిన విషయాన్ని మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడండి. ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంది.

అలాగే మనం మాట్లాడేటప్పుడు ముఖంపై చిన్న చిరునవ్వు ఉంచడం వల్ల అవతల వ్యక్తి మీతో మాట్లాడడానికి కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మనం మీద దృష్టి పెట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. మరింత ముఖ్యంగా ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు పోచ్చర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పోచ్చర్ అంటే తిన్నగా నిలబడడం లేదా కూర్చోవడం చేయాలి. చేతులు కట్టేసుకొని కాకుండా ఫ్రీగా కంఫర్టబుల్గా నించొని మాట్లాడితే బాగుంటుంది. వీటన్నిటితో పాటు అవతల వ్యక్తి యొక్క దృక్కోణాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. అంటే మనం ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నారో, వారి యొక్క ఆలోచనలు ఏమిటో అర్థం చేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే అందరి అభిప్రాయాలు మీలాగే ఉండాలని రూల్ కూడా లేదు. కాబట్టి ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించడం మనం అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు మీరు మాట్లాడే విషయంపై మీకు పూర్తి నమ్మకం ఉండాలి. ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. ఒకవేళ మనం తెలిసినటువంటి విషయం కాకుండా తెలియనటువంటి విషయం గురించి మాట్లాడవలసిన అవసరం వస్తే, నిజాయితీగా నాకు దీని గురించి పూర్తిగా తెలియదు కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను చెప్తానని నిజాయితీగా చెప్పడం కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్లే. వీటన్నిటితో పాటు నిరంతర అభ్యాసం ఉండాలి. అంటే ప్రాక్టీస్ రెగ్యులర్లీ. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఒకరోజులో వచ్చేది కాదు, ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. దీనికి చిన్న చిట్కా ఏంటంటే, రోజుకు 5 నుంచి 10 నిమిషాల పాటు అద్దం ముందు నిలబడి ఏదో ఒక టాపిక్ని తీసుకొని మీతో మీరే మాట్లాడండి, లేదా మీ మిత్రులతో మాట్లాడండి. అప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీరు వాడే భాష ఎలా ఉంది అన్న విషయాలు వారిని అడిగి తెలుసుకోండి. దీని ద్వారా కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఒక చక్కని పాట తర్వాత. తూర్పు వెళ్ళే రైలు చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం పడిన పాట.

యువవాణి యోజన కార్యక్రమంలో యువత కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాలు అద్దం ముందు నిలబడి మాట్లాడాలి, లేదా స్నేహితులతో మీకు నచ్చిన భాషలో, అంటే ఇంగ్లీష్ లేదా మీకు నచ్చిన భాషలో మాట్లాడడం ద్వారా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వృద్ధి చేసుకోవచ్చు. వీటితో పాటు మంచి పుస్తకాలు చదవడం వల్ల కొత్త పదాలు పరిచయమై వాక్య నిర్మాణం మరియు మాట్లాడే శైలి మెరుగుపడుతుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి, దానివల్లే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అన్న విషయం కానీ మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే కెరీర్ ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి, అలాగే మనం నిత్య జీవితంలో ఎదగడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఏదైనా ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి మరియు ఆఫీసులో రోజువారీ నిర్వహణ కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా అవసరం. వీటన్నిటితో పాటు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి, అంటే కుటుంబంలో లేదా స్నేహితులతో అవసరమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని ద్వారా మనం వృద్ధి చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు నాయకత్వ లక్షణాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు, అంటే ఒక టీంని ఎలా లీడ్ చేయాలన్నా వారికి కమ్యూనికేట్ చేస్తూ, అలాగే ఇతరులను ఒప్పించాలన్న అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. ఇప్పుడు ఒక పాట విందాం. రావణుడే రాముడైతే చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, PCC పాడిన పాట.

కమ్యూనికేషన్స్లో 7 CS అంటే విజయవంతమైన సంభాషణకు 7 సూత్రాలు. ఆ 7 సూత్రాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు ఈ 7 సూత్రాలను పాటిస్తే మన కమ్యూనికేషన్స్ అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. ఫస్ట్ది క్లారిటీ, స్పష్టత. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. క్లిష్టమైన పదాలు కాకుండా సరళమైన పదాలను ఉపయోగించడం ద్వారా ఎక్కువ ఈజీగా కమ్యూనికేట్ చేయవచ్చు. సంక్షిప్తత, కన్సైజ్నెస్, విషయాన్ని సాగదీయకుండా తక్కువ పదాల్లో సూటిగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. అలాగే కాంక్రీట్నెస్ అంటే ఖచ్చితత్వం, ఊహాజనిత విషయాలు కాకుండా వాస్తవాలు ఆధారంగా మాట్లాడితే బాగుంటాయి. కరెక్ట్నెస్, సరైనది మాట్లాడాలి. మనం మాట్లాడే భాషలో వ్యాకరణ దోషాలు అంటే గ్రామటికల్ మిస్టేక్స్ ఉండకూడదు. పంచుకునే సమాచారం నిజమై ఉండాలి. కన్సిడరేషన్ అంటే అవతల వారిని గౌరవించడం కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక భాగమే. వినేవారి మానసిక స్థితి, వారి యొక్క నేపథ్యం మరియు వారి యొక్క అవసరాలను బట్టి మన సంభాషణ యొక్క శైలిని మార్చుకుంటూ ఉండాలి. కంప్లీట్నెస్, సమగ్రత. సమాచారం సగమే చెప్పి వదిలేయకూడదు. అవతల వ్యక్తి యొక్క నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన పూర్తి వివరాలను కూడా మనం అందించాలి. కర్టెసీ, వినమ్రత. సంభాషణలో కోపం కానీ సీరియస్నెస్ కానీ ఉన్నప్పటికీ ప్రవర్తనలో మర్యాద, గౌరవం మరియు చిరునవ్వు లోపించకూడదు. ఈ 7 CS ని పాటించి మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని అభివృద్ధి చేసుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వీటిని ఉపయోగిస్తే తప్పకుండా విజయం మన సొంతం అవుతుంది. కార్యక్రమంలో అడవి రాముడి చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

సంధ్యారాగాలు తెలుగు మధురగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కోకిలమ్మ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: సంధ్యారాగాలు తెలుగు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివినారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ మల్టీడిసిప్లినరీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో కాంట్రాక్టు ప్రాతిపదికన ఇండివిజువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 అక్టోబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ఇండివిజువల్ కన్సల్టెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హతలు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి 63 సంవత్సరాల వరకు ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.rits.com. దరఖాస్తు చివరి తేదీ 2026 అక్టోబర్ 11వ తేదీ. ఇంటర్వ్యూ తేదీలు 2026 అక్టోబర్ 15వ తేదీ నుండి 2026 అక్టోబర్ 16వ తేదీ వరకు ఉంటాయి. మరొక ప్రకటన, బీఆర్ఐసీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యామినల్ బయోటెక్నాలజీ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 5. జీతం నెలకు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్టుకు 56,000 రూపాయలు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్కు 20,000 రూపాయలు ఉంటుంది. వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు మించకూడదు. అర్హత, సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్డీలో లైఫ్ సైన్స్, అలైడ్ సైన్సెస్, కంప్యూటేషనల్ సిస్టమ్, బయోలాజికల్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ఎంపిక ప్రక్రియ, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.niab.rs.in. చివరి తేదీ 2026 అక్టోబర్ 9వ తేదీ.
0: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినారు శ్రీమతి జి పద్మ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో మొదటి గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.6 మిల్లీమీటర్గా నమోదైంది, గాలిలో తేమ 77%. పౌరు విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 5.8 మిల్లీమీటర్గా నమోదైంది, గాలిలో తేమ 100%. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దఫా వర్షం కానీ ఉరుములతో కొన్ని జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల్లో ఎటువంటి హెచ్చరికలు లేవు. ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులు వాతావరణ హెచ్చరిక. ఈ నెల 6వ తేదీ నుండి ఉపరితల ప్రవాహ వేగం 1.1 నుంచి 1.2 మీటర్ల పరిధిలో ఉంటుందని అంచనా వేయబడింది. దీనివల్ల బలమైన ఎదురుగాలు 40 నుండి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తాయి. కాబట్టి ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని హెచ్చరిక తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఇదే ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన వరల్డ్ హ్యాబిటేట్ డే సందర్భంగా జి నందినీదేవి గారు అందించిన వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలుంటాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఇదే ప్రసారంలో రాత్రి 7:45 వినవచ్చు. 8:00 దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుంచి, రాత్రి 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో రైట్ జస్టిస్ యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఈ అంశాన్ని గురించి డాక్టర్ సుచరిత సేన్ గుప్తా గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాల కార్యక్రమంలో తెలుగు సినిమా దర్శకులు సి పుల్లయ్య గారు వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అలాగే మేఘ్నాథ్ సాహా గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం వైవిధ్య సాహితీవేత్త కవిశేఖర శ్రీ భోగరాజు నారాయణమూర్తి అనే అంశంపై శ్రీమతి భోగరాజు సూర్యలక్ష్మి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి శ్రీలత పాడిన కొన్ని భక్తి గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం, అనంతరం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు మొదలైన అంశాలు ఉంటాయి రేపటి ప్రసారం ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో.

0: పిగు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా, ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
5: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్టంలోని గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈరోజు జల్ జీవన్ మిషన్ 2.0 అమర్జీవి జలధార పథకాన్ని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా పైలాన్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ అమర్జీవి జలధార ద్వారా 90 లక్షల ఇళ్లు, 48,000 గ్రామీణ ప్రాంతాలకు 3,30,00,000 మందికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని తెలిపారు. గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసి జలహారతిచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వివరిస్తూ
1: 90 లక్షల ఇళ్లు, 48,000 గ్రామాలు, 3,30,000 మందికి నీళ్లందించే కార్యక్రమం, ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని ఒక పవిత్రమైన లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. 40% కేంద్రం ఇస్తుంది, 60% మనం పెట్టుకోవాలి. ఈరోజు ఈ స్కీమ్ యొక్క లక్ష్యం మీరు ఒకసారి చూస్తే శాశ్వత నీటి వనరులు.
0: ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రతే అమర్జీవి జలధార లక్ష్యమన్నారు. 30,136 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అమర్జీవి జలధారకు శ్రీకారం చుట్టామని చెప్పారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలపై మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో 0-స్టార్ రేటింగ్ పాఠశాలలన్నింటినీ 1-స్టార్కు చేర్చేలా అభివృద్ది చేయాలన్నారు. 2029 నాటికి రాష్టంలోని అన్ని పాఠశాలలను 4-స్టార్ రేటింగ్కు చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, కనీసం 1000 పాఠశాలలను 5-స్టార్కు చేర్చాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజన పథకం ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఇంజనీరింగ్, ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు విభాగాలను ఒకే ప్రాంగణంలో సమన్వయం చేస్తున్నామన్నారు. 7 కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక వసతులు, వర్క్ షెడ్లను ప్రారంభించామన్నారు. రబీ విత్తనాల కొనుగోలు, పంపిణీకి 100 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. డ్రోన్లు, వ్యవసాయ పరికరాల రాయితీ పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక ఆన్లైన్ యాప్ తెచ్చామని, 2029 నాటికి రాష్టంలో ప్రతి ఎకరానికి సాగునీరు

0: అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరిట శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీనిలో భాగంగా గురజాడ నాటక శిక్షణకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. తద్వారా నాటక శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాష్టంలో నాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడం, నైపుణ్యాలను అభివృద్ది చేయడం, నాటక కార్యకలాపాలలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా గురజాడ నాటక శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ్ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా న్యూ నార్మల్ అగెన్స్ట్ టెర్రర్, ఉగ్రవాదంపై రాజీలేని కొత్త రక్షణ సిద్దాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ నార్మల్ అగెన్స్ట్ టెర్రర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అవలంబిస్తున్న సరికొత్త భద్రతా సిద్దాంతం. 2025 మేలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ ఈ పదాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సరికొత్త భద్రతా సిద్దాంతం భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా క్షమించేది లేదని, శత్రువుకు అత్యంత కఠినమైన సమాధానమిస్తుందని స్పష్టం చేస్తుంది. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా సరే వెతికి అంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానంలో న్యూ నార్మల్ అగెన్స్ట్ టెర్రర్ ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: कई दशकों से आतंक को झेलता आया है, अब हमने एक न्यू नॉर्मल प्रस्थापित किया. आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अलग अलग नहीं माने. वो मानवता के समान दुश्मन है, उनके बीच कोई फर्क नहीं. अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं है.
0: పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి కృషి చేస్తున్నామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రావుకుమార్ తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 77.29 కోట్ల వ్యయంతో ఏపీ ట్రాన్స్కో నిర్మించిన 220 కిలోవాట్స్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అచ్యుతాపురం ప్రాంతంలో పెరుగుతున్న గృహ వాణిజ్య పారిశ్రామిక విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సబ్స్టేషన్ను నిర్మించినట్లు తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు మరింత నాణ్యమైన నమ్మకమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పరిశ్రమలు రాష్ట్రానికి తరలిరావాలంటే పటిష్టమైన విద్యుత్ వ్యవస్థ కీలకమని, మెరుగైన విద్యుత్ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే పారిశ్రామిక పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం విద్యుత్ శాఖ సుమారు 1816 కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ వార్షిక ఖాతా వివరాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి సంవత్సరం జీపీఎఫ్ చందాదారుల సౌకర్యార్థం వార్షిక ఖాతా వివరాలను కార్యాలయ అధికారిక వెబ్సైట్లో జూలైలో అప్లోడ్ చేస్తారు. ఇందులో భాగంగానే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీపీఎఫ్ వార్షిక ఖాతా వివరాలను ప్రస్తుతం అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు కార్యాలయం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మన డెజర్ట్ వచ్చేసింది, కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
3: బిల్లిచ్చే ముందే వస్తుందంటారా?
4: సో గర్ల్స్, ఏంటట సంగతి?
5: బిల్లట సంగతి.
2: ఏది నీ కాడి పిన్?
6: ఆర్బీఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
5: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
7: ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
8: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. నవదెహల్యాం భారత్ స్విట్జర్లాండ్ శిఖర వార్తా సంపన్నా. వ్యాపార సంబంధాన్ సంప్రవర్ధయితుం వైశ్వికీం సంభరణ శృంఖలాం దృఢయితుం చ ఉభౌ దేశౌ ప్రతిబద్ధౌ ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత యూరోపియ సంఘ వ్యాపార సంధిః భారతస్య ఉత్కృష్ట వార్తా కౌశలస్య పరిచాయికా ఇతి విత్తమంత్రి నిర్మలా సీతారామన్. పంజాబ ముఖ్యమంత్రి కార్యాలయస్య భ్రష్టాచార ప్రకరణే ఉచ్చన్యాయాలయస్య కఠోరః సమాదేశః. ప్రవర్తన నిదేశాలయస్య అభియోగాన్ ఆధృత్య సిబిఐ అన్వేషణస్య అపి సమాదేశః. అపి చ కర్ణాటక కేరళ తమిళనాడు ప్రభృతి దక్షిణ ప్రదేశేషు శ్వః పర్యంతం అతివృష్టిః సంభావ్యతే ఇతి ఋతు విజ్ఞాన విభాగః. अथ वार्ताः विशदीकृत्य. सैन्य प्रशिक्षणे रक्षा उद्योगेषु च मैत्री सम्बन्धान् दृढयितुम् अद्य भारतेन स्विट्जरलैंड देशेन सह नवदेहल्याम् अभूतपूर्वः विचार विनिमयः समाचरितः. विदेश मंत्रालयस्य सचिवेन सीबी जॉर्ज इत्यनेन सहर्षं विज्ञापितं यत् स्विस् संस्थाः मेक इन इंडिया इति राष्ट्रिय संकल्पस्य छायायां आत्मनिर्भर रक्षा उत्पादने सहभागित्वं विधातुम् अर्हन्ति. प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः भावपूर्ण आमन्त्रणेन भारतधरां सम्प्राप्तः स्विस् राष्ट्रपतिः गाय पार्मेलिन अद्य मन्त्रिमण्डल स्तरीय वार्तासु सहभागी भूत्वा पञ्च महत्वपूर्णानि सहमति पत्राणि हस्ताक्षरितवान्. असौ टीईपीए व्यापार सन्धेः प्रथम वार्षिकोत्सव वेलायां समृद्धि शिखर सम्मेलने अपि राष्ट्रस्य प्रतिनिधित्वं विधास्यति. एतदतिरिच्य 27th-2000 जून मासे जेनेवा नगरे समायोज्यमाने एआई शिखर सम्मेलने उभावपि देशौ मानव कल्याणाय दृढ़ संकल्पबद्धौ वर्तेते. भारतस्य राजकीय यात्रायाम् आगतेन स्विस् संघस्य राष्ट्रपतिना गाय पार्मेलिन इत्यनेन सह केन्द्रीय विदेश मंत्री डॉ एस जयशंकरः अद्य नवदेहल्याम् औपचारिक सम्मेलनम् अकरोत्. एकस्मिन् सामाजिकान्तर्जालीय पटले स्वीय हृदयोद्गारं प्रकाशयन् विदेशमन्त्रिणा भारत यूरोपीय मुक्त व्यापार संघ संधि संजात प्रतिश्रुतिम् अवसृत्य द्वैपक्षीय सहयोग विस्तारणाय राष्ट्रपतेः पार्मेलिन इत्यस्य सहृदयता भूरिशः अभिनन्दिता. एतदतिरिच्य असौ सविश्वासं प्रोक्तवान् यत् प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह राष्ट्रपतेः आसन्नः विचार विनिमयः उभयोः देशयोः बहुविध सम्बन्धं जगति सुदूरं प्रसारयिष्यति. नवदेहल्यां म्यूनिक नेत्री सम्मेलने केन्द्रीय वित्तमन्त्री निर्मला सीतारामन अवोचत् यत् भारत अमेरिका देशयोः मध्ये व्यापार सन्धेः सम्भाषण प्रक्रिया अधुनापि प्रवर्तते, पूर्णतां च नाधिगता. मन्त्रिणा स्पष्टीकृतं यत् एषा वार्ता अत्यन्तं गभीरा सूक्ष्म विचारैः युक्ता च अस्ति. सा न्यगादीत् यत् व्यापार सन्तुलनं भारतस्य पक्षे अनुकूलम् अस्ति, द्विपक्षीय वार्ता च मतान्तर निरसनाय सर्वोत्तमं साधनम् अस्ति. पंजाब हरियाणा उच्च न्यायालयः मुख्यमंत्री कार्यालयस्य विशेषाधिकारिणमुद्दिश्य प्रवृत्तस्य स्थानान्तरणाय भ्रष्टाचार प्रकरणस्य अन्वेषणाय सीबीआई संस्थाम् आदिशत्. प्रवर्तन निदेशालयस्य अभियोगान् वीक्ष्य उच्च न्यायालयः इतं निर्णयं कृतवान्. न्यायालयेन स्पष्टीकृतं यत् उच्च पदस्थानां भ्रष्टाचार प्रकरणानां निष्पक्ष सत्यता प्रकटनाय सीबीआई अन्वेषणम् अत्यावश्यकम् अस्ति. ప్రియా శ్రోతారః సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యత్.

0: అనుక్షణం అద్యతన సూచనాభిః పరిపూర్ణాః తిష్ఠంతు. ఎక్స్ అథ పబ్లిక్ పటలయోః @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు.
1: ప్రొజెక్ట్ చీతా ఇత్యుపక్రమే అద్య కూనో రాష్ట్రీయ ఉద్యాని భారతే జాతాయాః KJP 21 చిత్రక్యాః గర్భాత్ పంచ స్వస్థ శావకాః అజనిషత. అనేన సహ భారతే చిత్రకాణాం ఆహత్య సంఖ్యా షష్టిః యావత్ సంవృత్తా. కేంద్రీయ పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవః ప్రోక్తవాన్ యత్ ఏతేషాం పితుః బోత్స్వానా దేశీయత్వాత్ భారతే ప్రథమతయా బోత్స్వానా వంశానుక్రమణస్య ఆరంభః భవతి. యః వర్ధమాన చిత్రక ప్రజాతయే నూతనం ఆనువంశిక సామర్థ్యం విధాస్యతి. విద్యాలయేషు బాలకానాం ఆత్మిక వికాసాయ మనఃశాంతయే సంపూర్ణాభ్యుదయాయ చ రాష్ట్రీయ మానసిక స్వాస్థ నీత్యాః ప్రారూపం వికాసయితుం అద్య కేంద్రీయ శిక్షామంత్రి ప్రహ్లాద్ జోషీ మంత్రాలయస్య ఉచ్చ పదస్థైః అధికారిభిః సహ గభీరం విచార మంథనం విహితవాన్. కేంద్రీయ సంచార మంత్రాలయేన అద్య విజ్ఞాపితం యత్ తస్య సంచార సాథీ ఇది నామధేయం జాలపుటం 23rd-2000 మై మాసే స్వప్రవర్తనాదారభ్య సాంప్రతం యావత్ 30 కోటిః అభ్యాగమనాని వ్యతీతవత్. మంత్రాలయస్య దూరసంచార విభాగేన నిర్మితం ఇదం సుగమ అంతరపృష్ఠ సంపన్నం జాలపుటం ఉపభోక్తృభ్యః సందిగ్ధ దూరభాష ఆహ్వానానాం సందేశానాం చ శీఘ్ర ప్రతివేదన సువిధాం విదధాతి. ఏతత్ జాలపుటం అనధికృత చల దూరభాష సంబంధాన్ జ్ఞాపయతి, నష్ట ముషిత యంత్రాణి రోధయతి, తేషాం ప్రామాణికతాం చ పరీక్షతే. అనేన మంచేన సాంప్రతం 14 లక్షాధికాని నష్ట యంత్రాణి పునర్లబ్ధాని, 4 కోట్యధికానాం నాగరిక నివేదానాం చ నిష్ఠాపూర్వకం సమాధానాని చ విహితాని. నవదెహల్యాం సమాయోజితే విశ్వ వాసభూమి దివస సమారోహే కేంద్రీయ ఆవాస నగర కార్య రాజ్యమంత్రి తోఖన్ సాహు అవోచత్ యత్ పర్యావరణ సంరక్షణం ఆధునిక వికాసశ్చ ద్వౌ పృథక్ మార్గౌ ప్రత్యుత ఏకస్యైవ ప్రగతిరథస్య ద్వే చక్రే స్తః. మంత్రి ప్రవరేణ సహర్షం నిగదితం యత్ 47rd-2000 వికసిత భారతస్య స్వప్నం రాష్ట్రస్య ముఖ్యం లక్ష్యం అస్మాకం నగరాణి గ్రామాంచ హరిత స్వచ్ఛ సుందర జీవనానుకూలాన్ విధాతుమస్తి. మంత్రిణా సవిశేషం నిగదితం యత్ సాంప్రతికేషు వర్షేషు భారతేన స్వనీతీనాం కేంద్రేన్ మానవ గరిమ్నా సహ పర్యావరణ సంతులనం పరమ ప్రాధాన్యేన సమాద్రితం. మతదాత్రీ సూచీనాం విశేష గహన పునరీక్షణ వేళాయాం ఏకపక్షీయ నిర్ణయ గ్రహణస్య అభియోగేన ముఖ్య నిర్వాచనాయుక్తస్య జ్ఞానేశ కుమారస్య సద్యః పదచ్యుతిం ప్రార్థయంతీం యాచికాం అద్య ఉచ్చతమ న్యాయాలయః అంతరిమ ఆదేశ ప్రదానేన అస్వీకృతవాన్. సర్వోచ్చపీఠేన సహర్షం స్పష్టీకృతం యత్ ప్రథమం తావత్ ప్రత్యుత్తరదాతృభ్యః ఉత్తరం ప్రాప్య వైధానిక నియమానాం లంఘనం జాతం న వా ఇతి పరీక్షిష్యతే. న్యాయాలయేన ఏతదపి సమాలోచితం యత్ కేవలం వృత్తపత్రవార్తాః సమాశ్రిత్య ఏకపక్షీయ ఆదేశః పారితః భవితుం నార్హతి. పీఠేనాంకితం యత్ యది సాక్ష్యైః ఏతత్ సిద్ధం భవేత్ యత్ నిర్ణయాః ఆవశ్యక బహుమతేన న గృహీతాః తర్హి తేషాం సర్వథా పునర్విచారః సంభవేత్. ఎల్ నీనో ప్రభావజన్య అల్పవృష్ట్యా జలాశయ సంచయేషు న్యూనతాం సమీక్ష్య మహారాష్ట్రస్య జలసంసాధన మంత్రీ గిరీష్ మహాజనః 16th-దినాంకాత్ సర్వేషు నగరేషు న్యూనతమం 10% జలమితవ్యయం సమాదిశత్. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన కర్ణాటక కేరళ తమిళనాడు పుదుచేరి ప్రదేశేషు శ్వః యావత్ అతివృష్టిపరా సూచనా ప్రకటితా. విభాగేన ఉక్తం యత్ ఆగామీ దినద్వయే మరాఠవాడే విదర్భ క్షేత్రేషు చ వాతావరణం అనుకూలం భవిష్యత్.

0: यति इति वार्ताः.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సాయం సమీరం, ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన వరల్డ్ హ్యాబిటేట్ డే సందర్భంగా జి నందినీదేవి గారు అందించే వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలుంటాయి. ముందుగా ఫిట్నెస్ మంత్ర. ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారంతో పాటు రోజు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో చేర్చుకోదగిన కొన్ని ముఖ్యమైన వ్యాయామాలు మరియు వాటి యొక్క ప్రయోజనాల గురించి ఈనాటి ఫిట్నెస్ మంత్రాల్లో మనం తెలుసుకుందాం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే అనారోగ్యం తప్పదు. అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తే ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే శరీరం కూడా ఒక యంత్రం లాంటిదే. సరైన ఆహారం, సాధనలతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉంటే శరీరం ఒక అద్భుత యంత్రంలా పనిచేస్తుంది. మానవ శరీరం ప్రకృతి ఇచ్చిన వరం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే అనారోగ్యం తప్పదు. శరీరం అంటే కేవలం చర్మం మాత్రమే కాదు, అవయవాలన్నీ. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తే ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు. అందుకే మన పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. గుండె ఆరోగ్యానికి అంటే కార్డియో వ్యాయామాలు, ఇవి గుండె వేగాన్ని పెంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వేగంగా నడవడం, బ్రిస్క్ వాకింగ్ అంటారు. రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వేగంగా నడవడం అందరికీ సులువైనటువంటి మరియు అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యాయామం. మన ఇంటి దగ్గరలో ఉండే పార్కులో కానీ విశాలమైన ప్రాంతాల్లో కూడా ఈ బ్రిస్క్ వాకింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. పరుగు లేదా జాగింగ్, కొంచెం ఎక్కువ శ్రమ పడగలిగే వారు రన్నింగ్ కూడా చేయవచ్చు. దీంతోపాటు సైక్లింగ్, ఇది కాళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది, శరీర భాగాలను అన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా ఒక చిత్రగీతం విందాం. వింటున్న పాట నీరాజనం చిత్రం నుండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారంతో పాటు శారీరక వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. స్విమ్మింగ్, ఈత కొట్టడం వల్ల శరీరంలో అన్ని భాగాలను ఒకేసారి శ్రమ లభించే అద్భుతమైనటువంటి వ్యాయామం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చేటువంటి ప్రమాదం తగ్గుతుంది. మరొకంత ఫలితం ఏంటంటే బరువు నియంత్రణ, శరీరంలో అదనంగా ఉన్న క్యాలరీలను కరిగించి ఊబకాయం రాకుండా బరువును అదుపులో ఉంచుతుంది ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉంచడానికి వ్యాయామం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అలాగే కండరాలు, ఎముకలు వీటికి కొంత ఎక్సర్సైజ్ ఉండడం వల్ల, అంటే నడక, రన్నింగ్, బరువులు ఎత్తడం వంటి వ్యాయామం వల్ల ఎముకల సాంద్రత పెరిగి కండరాలు బలంగా తయారవుతాయి. వీటన్నిటితో పాటు ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం. వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ను తగ్గిస్తాయి. తద్వారా మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల రాత్రిపూట ప్రశాంతమైనటువంటి గాఢమైన నిద్ర పడుతుంది. ముఖ్యంగా వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరిగి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలా ప్రతిరోజు మనం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనివల్ల సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులకు, ఇన్ఫెక్షన్లకు అంత త్వరగా మన దరి చేరవు. కాబట్టి ప్రతిరోజు మనం అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. పిల్ల జమీందార్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: సాయం సమీరం కార్యక్రమంలో వికాసం శీర్షికన వరల్డ్ హ్యాబిటేట్ డే సందర్భంగా జి నందినీదేవి గారు అందించే వివరాలు వింటారు.
1: అందరికీ నమస్కారం. ప్రపంచ నివాస దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని యుఎన్ హెబిటేట్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరికి సురక్షితమైన అందుబాటులో ఉండే నివాసం ఉండాలనే అంశంపై అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. మన పట్టణాలు, నగరాల పరిస్థితిని సమీక్షించడం, అలాగే ప్రతి ఒక్కరికి తగిన గృహవసతి పొందే ప్రాథమిక హక్కును గుర్తు చేయడం. మనకు నివాసం అంటే సాధారణంగా ఒక ఇల్లు గుర్తుకొస్తుంది. మంచి నివాసం అంటే కేవలం నాలుగు గోడలు కాదు, అక్కడ సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, ఆరోగ్య సేవలు, పాఠశాలలు, ప్రజా రవాణా, పచ్చని ప్రదేశాలు వంటి సౌకర్యాలు కూడా ఉండాలి. అందుకే ప్రపంచ నివాస దినోత్సవం ప్రతి ఒక్కరికి మంచి జీవన పరిస్థితులు కల్పించడం అనే విస్తృతమైన ఆలోచనను ముందుకు తీసుకువస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఉద్యోగాలు, విద్య, వైద్య సదుపాయాల కోసం ప్రజలు నగరాలకు వస్తున్నారు. దీనివల్ల నగరాల్లో జనాభా పెరుగుతోంది. జనాభా పెరగడం వలన గృహాల కొరత, ట్రాఫిక్, కాలుష్యం, చెత్త నివారణ, నీటి సమస్యలు, మురికివాడలు, పచ్చని ప్రాంతాల తగ్గుదల వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.

0: అందువలన భవిష్యత్ నగరాలను ప్రణాళికాబద్ధంగా, పర్యావరణహితంగా అందరికీ అందుబాటులో ఉండేలా అభివృద్ధి చేయడం అవసరం. ఇప్పటి కాలంలో ఇళ్ళు నగరాలు నిర్మించేటప్పుడు ప్రకృతిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వలు, చెట్ల పెంపకం, సౌరశక్తి వినియోగం, వ్యర్థాలను వేరు చేయడం, శక్తి పొదుపు వంటి చర్యలు పర్యావరణానికి ఎంతో ఉపయోగపడతాయి. అదే సమయంలో వరదలు, భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు ఉండటం కూడా ముఖ్యమే. ప్రపంచ నివాస దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా తమ వంతు బాధ్యత తీసుకోవాలి. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకపోవడం, నీటిని వృధా చేయకుండా చూడటం, చెట్లను సంరక్షించడం, పబ్లిక్ ప్రదేశాలను బాధ్యతగా ఉపయోగించడం, ఇవన్నీ మంచి నివాస వాతావరణానికి దోహదపడతాయి. మంచి ఇల్లు మన కుటుంబానికి భద్రత ఇస్తుంది. మంచి పరిసరాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మంచి నగరం మన భవిష్యత్తును నిర్మిస్తుంది. ప్రతి ఒక్కరికి సురక్షితమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే ఆలోచనను ముందుకు తీసుకువెళ్లడమే ప్రపంచ నివాస దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందరికీ ప్రపంచ నివాస దినోత్సవ శుభాకాంక్షలు.
1: ప్రపంచ నివాస దినం సందర్భంగా జి నందినిదే గారు అందించిన వివరాలు విన్నారు కదా. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో తరువాత అంశం ప్రేరణ. ఈరోజు కార్యక్రమంలో ఒక సామాన్య వ్యక్తి నుంచి ఎలా ఉన్నత స్థాయికి ఎదిగారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. రూపాయితో మొదలై స్వీపర్గా చేరి బ్యాంక్ చీఫ్ మేనేజర్ అయ్యారని ఎవరి గురించైనా చెబితే సినిమా కథలు చెప్పొద్దు అంటారు. సినిమాల్లో కథల్లో తప్ప అలాంటివి నిజంగా జరగవని మనలో చాలామందికి గట్టి నమ్మకం. అయితే దాన్ని పటాపంచలు చేసే జీవిత కథ ఇది. కావలికి చెందిన 18 ఏళ్ల షేక్ రసూల్ 1983లో రోజుకు 1 రూపాయి వేతనంపై నెల్లూరులోని పినాకినీ గ్రామీణ బ్యాంకులో అటెండర్గా చేరారు. బ్యాంకు ఊడ్చడం, తుడవడం, ఉద్యోగులు చెప్పిన పనులన్నీ చేయడం అతడి బాధ్యతలు. అప్పటికి సంక్షేమ హాస్టల్లో చదువుకొని 10వ తరగతి పాస్ అయిన రసూల్ చిన్న చిన్న పనులు చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవారు. అప్పుడే అటెండర్ ఉద్యోగం గురించి తెలిసి చేరారు ఆ బ్యాంకులో. ఏడాది తిరిగేసరికి బ్యాంకు ఉద్యోగాల భర్తీ ప్రకటన వచ్చింది. క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుకు కనీస అర్హత 10వ తరగతి. వెంటనే దరఖాస్తు చేశారు రసూల్. బ్యాంకు ఉద్యోగుల శిక్షణ, సూచనల సాయంతో పరీక్ష పాస్ అయి పర్మనెంట్ ఉద్యోగిగా చేరిపోయారు రసూల్. రసూల్ జీవితంలో అదొక అద్భుత సన్నివేశం. ఫ్యాన్ కింద కూర్చొని చేసే ఉద్యోగం, ఆయన ఊహకు అందనిదే ఆ ఉద్యోగం. ఆయన కుటుంబం పరిస్థితుల్నే మార్చేసింది. తండ్రికి అండగా నిలిచి తోబుట్టువులను చదివించగలిగారు. మరోపక్క పదోన్నతికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు రసూల్. ప్రైవేటుగా బీఏ చదివారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ నిర్వహించే కోర్సును కూడా పూర్తి చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ జనవరి 2025లో రిటైర్ అయ్యే నాటికి చీఫ్ మేనేజర్ హోదాలో 2.5 లక్షల జీతం తీసుకున్నారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు అందుకునే అత్యున్నత పొజిషన్ అది. ఆయన 41 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ కూడా ఆ బ్యాంకు చరిత్రలో ఓ రికార్డే. రసూల్ దంపతులకు 2 పిల్లలు. ఒకరు ఈ కామర్స్ సంస్థలోను, మరొకరు ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో ఉన్న యువతకు ఎటు పాలు పోని సందర్భాలు చాలా వరకు ఎదురవుతూ ఉంటాయి. నిజానికి అలాంటి వారు పర్సనల్ డెవలప్మెంట్ని, కెరీర్ గైడెన్స్ కోర్సులను చేయనక్కర్లేదు. సక్సెస్ మంత్రాల కోసం, స్ఫూర్తినిచ్చేవారి కోసం ఎక్కడెక్కడికో వెతకనక్కర్లేదు. రసూల్ లాంటి విజేతలు మన చుట్టూనే ఎందరో ఉంటారు. సామాన్యంలోని ఆ అసామాన్యులను గుర్తించి వారి నుంచి నేర్చుకోగలిగితే చాలు. అలా రసూల్ జీవితం ఒకటి కాదు, చాలా పాఠాలే చెబుతుంది. ఏ పని చిన్నది కాదు. ఒక ఉద్యోగంలో చేరితే అక్కడే ఆగిపోవాల్సిన అవసరం కూడా లేదు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. నిరంతరం మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలి. అలాంటి వారిని విజయం వెతుక్కుంటూ వస్తుంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. స్టైల్ చిత్రం నుండి కార్తీక్.

ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో చివరిగా వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. వ్యక్తిత్వం అనేది ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, భావాలు, ప్రవర్తన మరియు అలవాట్ల కలయిక. సమాజంలో ఒక వ్యక్తి తనను తాను ఎలా ప్రదర్శించుకుంటాడు మరియు ఇతరులతో ఎలా మెలుగుతాడు అనేది అతని వ్యక్తి

వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. అయితే మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తనపై తనకు నమ్మకం కలిగి ఉండాలి, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా సానుకూలంగా స్పందించడం అలవాటు చేసుకోవాలి. మనం ఎంచుకున్నటువంటి గమ్యాన్ని చేరడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరులతో మర్యాదగా స్పష్టంగా మాట్లాడటం మరియు వారు చెప్పేది వినడం కూడా మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. నమ్మకంగా ఉండటం మరియు విలువలతో కూడిన జీవితాన్ని జీవించడం అనేది అత్యంత అవసరం. అంటే నిజాయితీ, నైతికతకు కట్టుబడాలి. తప్పుల నుండి నేర్చుకుంటూ కొత్త విషయాలను అలవర్చుకోవడం అనేది వ్యక్తిత్వ వికాసంలో ముఖ్యమైన అంశం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమం వివరాలు. ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల ప్రసారమవుతుంది. అంశం ఎల్నినో పరిస్థితుల్లో మెట్టమంటల సాగులో మెలకువలు, ఈ అంశాన్ని గురించి ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం డాక్టర్ సి రాధాకుమారి గారి ప్రసంగం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 7:45 వికసిత్ భారత్ శీర్షికన స్వచ్ఛ భారత విజయకేతనం పరిచయాలతో కూర్చుని ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:00 దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో రైట్ జస్టిస్ యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఈ అంశాన్ని గురించి డాక్టర్ సుచరిత సేన్ గుప్తా గారి ఆంగ్ల ప్రసంగం, అనంతరం తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారం కొన్ని ప్రధాన అంశాలు. 6:00 దేశభక్తి గీతం రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సంగీతం శ్రీ డి నిచ్చల్. 6:10 భక్తిరంజన కార్యక్రమాలు. భద్రాచల రామదాస్ కీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు గారు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన తెలుగు సినిమా దర్శకులు సి పుల్లయ్య గారు వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు. అనంతరం మేఘనాథ్ సాహా గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు. అనంతరం వైవిధ్య సాహితీవేత్త కవిశేఖర శ్రీ భోగరాజు నారాయణమూర్తి అనే అంశంపై శ్రీమతి భోగరాజు సూర్యలక్ష్మి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి శ్రీలత పాడిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. అనంతరం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు. ఎనిమిది కాకినాడ జిల్లా సమాచార లేఖ. కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి గారి గానం ప్రసారమవుతుంది. శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వైలిన్, శ్రీ వంకాయల వెంకటమూర్తి మృదంగం. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమంలో ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జాతీయ విద్యావిధానం 2020 ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి డాక్టర్ బి లవ్ కుమార్ లెక్చరర్, శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయం. పరిచయకర్త రావల సాయి గిరీష్ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 11:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా సాగరమాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 1:30 మహిళా వాణి స్త్రీల కార్యక్రమం. 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రజ్ఞ పాత్రలో శ్రీ కొంగలి స్వామినాయుడు గారు పాడిన కొన్ని రంగస్థల పద్యాలు ప్రసారమవుతాయి. హార్మోనియం శ్రీ ఎస్ శ్రీనివాస్. 5:00 యువవాణి యువజన కార్యక్రమం. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం కార్యక్రమంలో కుమారి వి అమృతవల్లి పాడిన లలిత గీతాలు. శ్రీ సిహెచ్ ఈశ్వర్ కీబోర్డ్, శ్రీ బి ధనుంజయ తబల. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం మొదలైన అంశాలు ఉంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అంశం నేలకు పంటకు సత్తువునిచ్చే ద్రవ సేంద్రీయ ఎరువులు, రైతు స్థాయిలో తయారీ, పోషక విలువలు మరియు ప్రయోజనాలు. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సీతారామలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపటి ప్రసారం కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తుందని, వ్యాపారాలకు సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాసిన ఒక ప్రత్యేక వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ నూతన తరం జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సరళంగా, స్పష్టంగా మార్చారని, ఇది వ్యాపార సంస్థలకు, సామాన్య కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. నెక్స్ట్ జెన్ జీఎస్టీ అనేది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత వేగాన్ని అందించడం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలను విజయవంతంగా నెరవేరుస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ సులభమైన, పారదర్శకమైన పన్ను చెల్లింపుదారుల స్నేహపూర్వక విధానం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చిన్న పెద్ద వ్యాపారాలు వేగంగా వృద్ది చెందుతాయని ఆమె స్పష్టం చేశారు. అంతిమంగా ప్రతి ఒక్కరూ ఈ సంస్కరణల ద్వారా లబ్ది పొందుతారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథీ పోర్టల్ 2023 మేలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలను నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. ఇప్పటివరకు ఈ పోర్టల్ ద్వారా 14 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, తమ పేరిట ఉన్న మొబైల్ కనెక్షన్ల సమాచారం కోసం పౌరుల నుండి వచ్చిన 4 కోట్లకు పైగా అభ్యర్థనలు పరిష్కరించామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ద్వారా సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన సైబర్ మోసాల నష్టాన్ని నివారించగలిగామని సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్ లో ఆధునీకరించిన స్లీప్ వే 4 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్ను బరువులు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనం సమకూర్చడం ద్వారా భారత

0: సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షేమ విధానం ముసాయిదాపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. పిల్లల సమగ్ర వికాసంలో మానసిక ఆరోగ్యం, క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో సమగ్ర వాతావరణాన్ని పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రతి విద్యార్థి సురక్షితంగా, సాధికారతతో విద్యను అభ్యసించేలా చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్టు మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. భారతదేశ విద్యా వ్యవస్థలో మానసిక ఆరోగ్యం, సంక్షేమాన్ని అంతర్భాగం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల రెండు రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుండి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. చండీగఢ్లో శనివారం నాడు జరిగిన చివరి వన్డే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైనందుకు భారత్, వెస్టిండీస్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి భారత్ 4 ఓవర్లు, వెస్టిండీస్ 2 ఓవర్లు వెనుకబడ్డంతో మ్యాచ్ ఫీజులో భారత్కు 20%, వెస్టిండీస్కు 10% చొప్పున జరిమానా విధించారు. ఇదిలా ఉండగా ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లేవ్ 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 మందికి పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తగా ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వ్యవసాయ పాఠశాల
2: ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సూచనలు. వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ హెచ్ శ్రీనివాసరావు గారు.
3: ఈరోజు ఈ వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వ్యవసాయం ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సూచనల గురించి తెలుసుకుందాం. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది మొత్తం జనాభా యొక్క ఆహారం మరియు పోషకాహార అవసరాలను తీరుస్తుంది.

వ్యవసాయ రంగం సుస్థిరంగా ఉన్నప్పుడే దేశం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో జరిగే ఏవైనా మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. వ్యవసాయం భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముగ్గా నిలుస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన రంగం అని కూడా చెప్పుకోవచ్చును. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 162 మిలియన్ హెక్టార్లలో వ్యవసాయం చేస్తూ 368 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని పండిస్తున్నారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం 17% వాటా కలిగి ఉంది. అదే మన రాష్ట్రంలో 3.62 మిలియన్ హెక్టార్ల వ్యవసాయం చేస్తూ 16.9 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. నేటికీ మన దేశంలో మొత్తం శ్రామిక శక్తిలో 50% పైగా వ్యవసాయ రంగం నుంచి ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇది ప్రధాన జీవనాధారం. గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా మరియు ఆదాయ వనరుగా వివిధ పంటలను సాగు చేస్తున్నారు మన దేశ రైతులు. వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకున్న అత్యధిక మంది రైతులలో వచ్చిన ఆదాయం కేవలం కుటుంబ పోషణకు సరిపోతే చాలు అనే ధోరణి ఉండేది. కానీ పెరుగుతున్న ఖర్చుల స్థాయిలో వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం పెరగకపోవడం వలన చాలామంది జీవనోపాధి కొరకు పట్టణాలకు వలసపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. దీనికి ముఖ్య కారణం భారతదేశ రైతులలో ఎక్కువ సంఖ్యలో చిన్న మరియు సన్నకారు రైతులు ఉండడం మరియు భారతదేశంలో చిన్న మరియు సన్నకారు రైతులు సుమారుగా 86% ఉన్నారు. అలాగే భారతదేశ రైతుల సగటు వ్యవసాయ భూమి 1.1 హెక్టార్ కన్నా తక్కువ అని కూడా గణాంకాలు చెబుతున్నాయి. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చిన్న మరియు సన్నకారు రైతుల శాతం 88% నమోదైంది. ఇది దేశ సగటు కన్నా ఎక్కువ. పట్టణీకరణ వల్ల కూడా క్రమంగా వ్యవసాయం చేస్తున్న వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. మన దేశంలో ఉన్న అత్యధిక శాతం సన్న మరియు చిన్నకారు రైతులు తమ వద్ద ఉన్న పరిమిత వనరులతో మన దేశ వ్యవసాయ ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ వారి ప్రస్తుత క్షేత్రస్థాయి ఉత్పాదకత మరియు పూర్తి క్షేత్రస్థాయి ఉత్పాదకతల మధ్య వ్యత్యాసం గమనిస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అధిక దిగుబడి రకాలు మరియు ఆధునిక వ్యవసాయ పరికరాలతో సాగు చేయడం వలన ఈ వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గించి ఉత్పత్తి స్థాయిని పెంచుకోవచ్చును. ప్రపంచంలో భారతదేశం గోధుమ, వరి, పత్తి, చెరుకు, పాలు, పళ్ళు, కూరగాయలు, కాఫీ, టీ వంటి పంటలలో ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. వ్యవసాయం అనగా కేవలం పంటల పెంపకం మాత్రమే కాదు. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలైన ఉద్యాన పంటలు, పశుపోషణ, కోళ్ల పెంపకం మరియు మత్స్య సంపద మొదలైనవి కూడా వ్యవసాయ రంగంగానే చెప్పుకుంటాం. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు అపారంగా ఉంటాయి. ఈ అవకాశాలు అందిపుచ్చుకుంటే వ్యవసాయ రంగం కూడా మంచి ఆదాయాన్ని ఇస్తుంది. మునుపటి సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా అధిక దిగుబడులు మన రైతులు సాధించలేకపోతున్నారు. పెరుగుతున్న జనాభా, మారుతున్న వారి ఆహారపు అలవాట్ల దృష్ట్యా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చే దిశగా ప్రయత్నం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాలక్రమేణా వ్యవసాయం కూడా వ్యాపారాత్మక ధోరణిలో సాగు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత తరుణంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఎన్నో రకాల అవకాశాలు రైతుల ముందు ఉన్నాయి. దీనిలో ముఖ్యమైనది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత. భారతదేశం గ్రామీణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగి జనాభాలో గణనీయమైన భాగం అక్కడే నివసిస్తున్న వాస్తవం మనకు నిత్యం ప్రతిబింబిస్తుంది. వ్యవసాయ ఉపరంగం మరియు వ్యవసాయేతర ఉపరంగం భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తాయి. అందువల్ల భారతదేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు వ్యవసాయ అభివృద్ధి మరియు వ్యవసాయ ఉత్పత్తిని మరింత లాభదాయకంగా మార్చగల పరిశ్రమలు రెండూ అవసరం. తద్వారా గ్రామీణ రైతులలో పేదరికాన్ని తగ్గించవచ్చు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలంటే ప్రధానంగా మొక్కలు మరియు జంతువుల నుండి ఉత్పత్తి అయిన వ్యవసాయ ఇన్పుట్లను వినియోగించి ప్రాసెస్ చేసి వాటిని నేరుగా విక్రయించదగిన వస్తువులుగా మార్చేవి. అందువలన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు సరఫరా చేసే ప్రధాన వనరు వ్యవసాయం మాత్రమే. వ్యవసాయ ఉత్పత్తిలో ఈ చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. పెరుగుతున్న జనాభాకు సరిపడే ఆహార ఉత్పత్తిలో చిన్న తరహా పరిశ్రమలు స్థిరమైన వృద్ధిని చూపిస్తున్నాయి. చిన్న తరహా పరిశ్రమలు రైతులకు గొప్ప అవకాశాలను సృష్టిస్తూ అధునాతన పద్ధతులను మరియు నూతన సాంకేతికతలను ఉపయోగిస్తూ క్షేత్రస్థాయిలో ఉత్పాదకత, వనరుల వినియోగంలో సమర్థత మరియు లాభదాయకతలను పెంచుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. ఈ వ్యవసాయ ఆధార పరిశ్రమల వలన చాలా మార్పులు సంభవిస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు సాంప్రదాయ ఉత్పత్తిని మరియు పంపిణీ

పద్ధతులపై ప్రభావం చూపిస్తున్నాయి. వ్యవసాయ వ్యాపార సంస్థలు, రైతులు, చిల్లర వ్యాపారులు మరియు సరఫరా గొలుసులో ఇతర పార్టీలు మరింత జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా, మరింత సమన్వయంతో అనుసంధానం చేయడం వలన ఈ సాంప్రదాయ పద్ధతులను క్రమక్రమంగా కనుమరుగు చేయవచ్చును. వ్యాపారులు మరియు మధ్యవర్తులు ద్వారా దోపిడీకి గురవుతున్న రైతుల సమస్యను తగ్గించి కంపెనీతో నేరుగా సంప్రదించే అవకాశాలను వారికి కల్పించడంలో ఈ చిన్న తరహా పరిశ్రమలు సహాయపడతాయి. భారతీయుల ఆహార అలవాట్లలో మార్పులు, అభివృద్ది చెందుతున్న మధ్యతరగతి జీవన విధానం, ప్యాక్ చేసిన మరియు తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధిని సాధిస్తున్నవి. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆదాయాన్ని సంపాదించడంలో ఇవి సహాయపడుతున్నాయి. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ మరియు డిమాండ్ ఆధారిత పరిశ్రమలకు తలుపులు తెరుస్తున్నాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యం పెంచి మౌలిక సదుపాయాలు కల్పించడానికి సహాయపడుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి సమయంలోనే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా రవాణా మరియు పూర్తయిన వస్తువుల ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతున్నాయి. వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమల అవసరం. సాధారణంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలంటే వ్యవసాయంతో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో సంబంధాలు కలిగి ఉన్న పరిశ్రమలు. ఇవి వ్యవసాయ ముడి పదార్థాలపైన ఆధారపడిన వివిధ పారిశ్రామిక, తయారీ మరియు ప్రాసెసింగ్ కార్యకలాపాలను చేస్తూ, అలాగే వ్యవసాయానికి తిరిగి అవసరమగు ముడిసరుకు చేసే కార్యకలాపాలను మరియు సేవలను కూడా చేస్తుంది. చిన్న తరహా పరిశ్రమల వలన చాలా లాభాలున్నాయి. అవేంటంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పుష్కలంగా అందుబాటులో ఉన్న ముడి పదార్థాలను సరైన రీతిలో వినియోగం చేస్తూ వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. తద్వారా ముడి పదార్థాల అనవసర వినియోగాన్ని తగ్గిస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఆదాయాన్ని సృష్టించడం, తద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం జరుగుతుంది. ఇది డిమాండ్ ఆధారిత పరిశ్రమలను సృష్టించడంలో ఉపయోగపడుతుంది. నిర్దిష్ట ప్రదేశంలో పరిశ్రమలు కేంద్రీకరించే బదులు పరిశ్రమల విస్తరణకు అవకాశం కల్పించబడేలా చేస్తుంది. వ్యాపారులు, దళారుల ద్వారా దోపిడీకి గురవుతున్న రైతాంగం యొక్క సమస్యను పరిష్కరించబడేలా చేస్తుంది. రైతులు పండించిన పంటలకు మంచి ధర లభిస్తుందని భరోసా కలిగిస్తుంది. వివిధ పంటల కింద మరింత ఎక్కువ ప్రాంతాలను తీసుకురావడాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకుని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునేలా చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఖర్చులను తగ్గించి తద్వారా పూర్తయిన వస్తువుల ధరను తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు త్వరగా పాడైపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తుల వృధాను నివారిస్తుంది. వ్యవసాయ పరిశ్రమల స్థాపనకు అనుకూలత ఆధారంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే ప్రజలను తగ్గిస్తుంది. వ్యవసాయం మరియు పరిశ్రమల మధ్య సమతుల్య వృద్ధిని ప్రోత్సహిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు. వ్యవసాయం మీద అధికంగా ఆధారపడడం వలన భారతదేశంలో వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల స్థాయి చాలా ఎక్కువగా ఉంది. గత దశాబ్ద కాలంలో వ్యవసాయం మీద ఆధారపడే వారి సంఖ్య తగ్గుతూ వస్తున్న మాట వాస్తవమే. అయినప్పటికీ ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం ఇప్పటికీ ముందర ఉంది. ఆర్థిక మాంద్యంలో కూడా ఉపాధి కల్పనలో మరియు ఆదాయ వనరుగా పుష్కలమైన అవకాశం ఉన్న వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమలు భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానంలో ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుచేత వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు చిత్తశుద్దితో వ్యవహరించి కీలకమైన నిర్ణయాలు తీసుకుని రైతాంగంలో ప్రధానంగా ఉన్న చిన్న మరియు సన్నకారు రైతుల్ని ఆ దిశగా ప్రోత్సహించేలా చూడాలి. పలు కారణాల వలన మన దేశంలో పంట కోత అనంతర యాజమాన్యంలో రైతులు వెనుకబడుతున్నారు. కనుక కోత జరిగిన వెంటనే అమ్మడం అనాదిగా జరుగుతుంది. ఈ క్రమంలో వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించి రైతుల యొక్క ఉత్పత్తులను నేరుగా కొనే విధంగా చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జత చేయొచ్చు. ఈ విలువ జోడింపు కారణంగా అధిక ధర పొందే అవకాశం ఉంది. వివిధ రకాల వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమలు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయం మరియు పరిశ్రమల కలయిక. వ్యవసాయం మరియు పరిశ్రమలు సాధారణంగా వాటి స్వభావము మరియు ఆర్థిక వృద్ధికి సహకారం పరంగా రెండు విభిన్న రంగాలుగా పరిగణించబడుతున్నప్పటికీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు వ్యవసాయ అభివృద్ధి మరియు లాభదాయకతను పెంచే పరిశ్రమలు అవసరం. భారతదేశంలో 4 రకాల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. అవి
వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్.

యూనిట్లు, వ్యవసాయ ముడి సరుకు తయారీ యూనిట్లు, వ్యవసాయ ఉత్పత్తుల తయారీ యూనిట్లు, వ్యవసాయ సేవా కేంద్రాలు. ముందుగా వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లు. ఈ యూనిట్లు ఉత్పత్తిని తయారు చేయవు. ఇది కేవలం వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా వాటి యొక్క నిల్వ శక్తిని పెంచి తరువాతి కాలంలో వాటి వినియోగం కోసం నిల్వ చేయబడతాయి. ఈ క్రమంలో వృధాగా పోతున్న వ్యవసాయ ఉప ఉత్పత్తుల వినియోగం కూడా పెరుగుతుంది. వీటికి ఉదాహరణ రైస్ మిల్లులు. వ్యవసాయ ముడిసరుకు తయారీ యూనిట్లు. వ్యవసాయ ఇన్పుట్ తయారీ యూనిట్లు వ్యవసాయ ఉత్పాదకత పెంచే వనరులు లేదా యాంత్రీకరణకు సహాయపడే వస్తువులను తయారు చేస్తాయి. ఉదాహరణకు జీవ రసాయన ఎరువుల తయారీ యూనిట్లు. వ్యవసాయ ఉత్పత్తుల తయారీ యూనిట్లు. వ్యవసాయ ఉత్పత్తుల తయారీ యూనిట్లు వ్యవసాయ ఉత్పత్తులను వాటి ప్రాథమిక స్థితిలో ముడి పదార్థాలుగా ఉపయోగించి పూర్తిగా కొత్త ఉత్పత్తులను తయారు చేస్తాయి. తుది ఉత్పత్తి అసలు ప్రాథమిక ముడి పదార్థం నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు చక్కెర కర్మాగారాలు. వ్యవసాయ సేవా కేంద్రాలు. ఈ వ్యవసాయ సేవా కేంద్రాలు అన్ని రకాల వ్యవసాయ సంబంధిత పరికరాల మరమ్మతులు మరియు నిర్వహణ చూసుకుంటాయి. ఈ పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో ఒక భాగం. ఎందుకంటే ఇవి ప్రత్యేకంగా పంపు సెట్లు, డీజిల్ ఇంజిన్లు, ట్రాక్టర్లు మొదలైన వ్యవసాయ పరికరాలతో ముడిపడి ఉంటాయి. భారతీయ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అనేక ముఖ్యమైన సవాళ్లను లేదా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వాటిలో ముఖ్యమైనవి పరిమిత వనరులు. ప్రధానంగా వ్యవసాయ వనరులైన భూమి, నీరు, పెట్టుబడి అనేవి సకాలంలో పొందడానికి వీలు లేకపోవడం. తద్వారా నూతన పద్ధతులు, ఆధునిక సాంకేతికతలను అవలంబించి ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునే వెసులుబాటుని మన రైతులు కోల్పోతున్నారు. వీటికి తోడుగా చిన్న కమతాలు. భూమిని చిన్న చిన్న కమతాలుగా విడగొట్టడం ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ చేపట్టడం కూడా సవాలుగా మారుతుంది. కమతాలుగా విడగొట్టడం ద్వారా ఉత్పాదకత మరియు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతూ వస్తుంది. ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఉత్పత్తులను నిల్వ చేయడంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించకపోవడం వలన కోత అనంతర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. సరైన మౌలిక సదుపాయాలు లేని గిడ్డంగుల్లో నిల్వ చేయడం వలన ఉత్పత్తులు చెడిపోవడం, వాటి జీవనకాలం తగ్గిపోవడం మరియు మార్కెట్ విలువ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిన్న మరియు సన్నకారు రైతుల వద్ద ఉన్న ఉత్పత్తి తక్కువగా ఉండడం వలన నేరుగా కొనుగోలుదారు వద్దకు చేరుకోవడం సవాలుగా పరిగణిస్తున్నారు. అంతేకాక డిమాండ్ సప్లై మధ్య ఉన్న అంతరాల వలన ధరలలో అస్థిరత ఏర్పడి వారి యొక్క లాభాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారతదేశంలో వ్యవసాయం ఒక ప్రధాన ఆర్థిక కార్యకలాపం. అలాగే అనేక వ్యవసాయ ఉత్పత్తులు ప్రధాన ఉత్పత్తిదారు. అయితే ఉత్పత్తి పరిణామం మరియు నాణ్యత సమస్య. ఉత్పాదకత స్థాయిలు తక్కువగా ఉన్నాయి మరియు ఉత్పత్తి నాణ్యత కూడా ప్రామాణికంగా లేదు. అత్యధిక పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిని కలిగిన దేశాలలో ఒకటిగా ఉన్న భారతదేశం ఆహార ప్రాసెసింగ్ రేటులో మాత్రం తక్కువగా ఉంది. భారతదేశంలోని ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఎక్కువ భాగం ఎగుమతి ఆధారమైనవి. దీంతో స్థానిక మార్కెట్లో వారి మార్కెట్ వ్యాప్తి అంతంత మాత్రంగానే ఉంది. దేశీయ ఆహార ప్రాసెసింగ్ మార్కెట్ను బలోపేతం చేయడానికి భారతదేశంలో అభివృద్ధి చేయబడిన ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ప్రచారాన్ని చురుగ్గా చేయాలి. ఆహార ప్రాసెసింగ్ యొక్క వివిధ దశలలో వివిధ రకాల సాంకేతికతలు అవసరం. ఇక్కడ శీతలీకరణ, నిల్వ, ప్రాసెసింగ్ మొదలైనవి కీలకం. భారతీయ ఆహార పరిశ్రమలో పనిలో ఎక్కువ భాగం మాన్యువల్గా ఉంది. ఇది పరిశ్రమ యొక్క పెద్ద ఎత్తున వృద్ధికి ప్రధాన అడ్డంకి. అవసరమైన మార్గదర్శకత్వం మరియు సమాచారం లేకపోవడం వలన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో పెట్టుబడి పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. సాంకేతిక అభివృద్ధి వలన పంటలలో మార్పులు జరిగి ముడి సరుకు లభ్యత కష్టమవుతుంది. ఋతుపవనాల వైఫల్యం కూడా ముడి సరుకు లభ్యత మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయోత్పత్తులు కాలానుగుణంగా సరఫరా చేయడం వలన యూనిట్లు ఏడాది పొడవునా పనిచేయని కారణంగా యూనిట్ల యొక్క సామర్థ్యం తక్కువగా ఉపయోగించబడుతుంది. పండ్లు మరియు కూరగాయలపై ఆధారపడిన పరిశ్రమలో ఏడాది పొడవునా ఒకే రకమైన వెరైటీని పొందలేకపోవచ్చు. కానీ అవి మరికొన్ని రకాలు పొందడం వలన వాటి యొక్క మార్కెట్ ధర తగ్గిపోతుంది. ఈ సవాల్ని ఎలా అధిగమించాలి? ఆధునిక పనిముట్లు, యంత్రాల ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ చేయడం వలన ఉత్పాదకత మరియు సమర్థత గణనీయంగా పెంచుకోవచ్చును. యాంత్రీకరణ వలన పనిచేసే కాలము మరియు కష్టము రెండూ తగ్గి ఎక్కువ ప్రదేశంలో తక్కువ సమయంలో సాగు చేసే అవకాశం కలుగుతుంది. ఆధునిక వ్యవసాయ పనిముట్లు
నూతన సాంకేతికత

కలిగి వనరుల వినియోగంలో సమర్థత పెంచి వనరుల వాడకంలో వృధా తగ్గించి తద్వారా ఖర్చులు తగ్గించి నాణ్యమైన పంటను సాగు చేయడం ద్వారా లాభదాయకమైన మార్కెట్ ధరను కూడా పొందడానికి సహాయం చేస్తున్నాయి. కోత అనంతర యాజమాన్య పద్ధతులను అవలంబించడం వలన వృధా తగ్గించి పంట నాణ్యతను స్థిరంగా ఉంచి ఉత్తమమైన ధర పొందవచ్చును. మార్కెట్ సమాచారం తెలియడం, నిపుణుల సలహాలు పాటించడం వలన తమ ఉత్పత్తులను మంచి ధర వచ్చే సమయంలో అమ్మడం వలన కూడా రైతులు లాభం పొందవచ్చును. ప్రస్తుత భారత వ్యవసాయ రంగంలో చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత చాలా ఉంది. పలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఆధునిక పద్ధతులు సాంకేతికతను జతపరచడం వలన సాధికారత సాధించే అవకాశం మెండుగా ఉంది. ఆధునిక పద్ధతుల వలన వనరుల కొరతను అధిగమించి ఉత్పాదకత పెంచుకుని ఉత్పత్తి నిల్వ కాలాన్ని మరియు నాణ్యతను కూడా పెంచి సకాలంలో అమ్మడం ద్వారా మంచి లాభాలను రైతులు పొందవచ్చు. ప్రభుత్వం, వ్యవసాయ సంస్థలు, సంస్కరణ రూపకర్తలు ఈ చిన్న తరహా పరిశ్రమలకు ఆధునిక పద్ధతులను సమకూర్చడం ద్వారా కూడా ఆదుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో అధిక లాభం ఆర్జించే కొన్ని వ్యవసాయ ఆధారిత చిన్న పరిశ్రమలు. ముందుగా ఆర్గానిక్ బెల్లం. ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యంతో పాటు పోషకాలు లభ్యమయ్యే వ్యవసాయ ఉత్పత్తుల మీద శ్రద్ధ పెరగడం వలన ఈ ఆర్గానిక్ బెల్లం మరియు దాని ఉపు ఉత్పత్తులు పరిశ్రమలు లాభదాయకంగా ఉన్నాయి. వీటిపై పెట్టుబడి పెట్టడం వలన అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమయ్యే సహజ ఉత్పత్తి కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. డైరీ ఫార్మింగ్. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు పంటలతో పాటు పశువులను కూడా పెంచుతుంటారు. వీటి ద్వారా వచ్చే పాలను తమ అవసరానికి సరిపడా వినియోగించుకుని మిగిలింది స్థానిక పాల కేంద్రాల్లో లేదా పక్కవారికి అమ్ముకుంటారు. అదే కొద్ది సంఖ్యలో పశువులను కొని వాటికి కావలసిన పశుగ్రాసం పెంచి సరిగా యాజమాన్యం చేసుకున్నట్లయితే రైతుకు ఏడాది పొడవునా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ డైరీ ఫార్మింగ్ వలన. పౌల్ట్రీ ఫార్మింగ్. కోళ్ల మాంసానికి, గుడ్లకు ఏడాది పొడవునా డిమాండ్ ఉన్న నేపథ్యంలో కోళ్ల పెంపకం కూడా లాభదాయకమైన చిన్న తరహా పరిశ్రమ. దీనికి అవసరమయ్యే పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది. నూనె తీయడం. వినియోగదారులు నేరుగా నూనె గింజల నుండి తీసిన నూనె వాడకంలో మొగ్గు చూపిస్తున్నారు. వీటి కోసం వివిధ రకాలైన ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యంత్రాలను కొని నూనె తీసి అమ్మవచ్చు. ఈ నూనె ధర మార్కెట్లో లభ్యమవుతున్న నూనె ధర కన్నా అధికంగా ఉంటుంది, కనుక లాభాలు కూడా అధికంగానే ఉంటాయి. రైస్ మిల్స్. సాధారణంగా మన దేశంలో, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో వరి ప్రధాన పంట. రైస్ మిల్స్ స్థాపించడం వలన ధాన్యాన్ని బియ్యంగా మార్చి బియ్యాన్ని పిండి చేసి అమ్మవచ్చును. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించిన ఎడల అంతర్రాష్ట్ర ఎగుమతులు కూడా చేయవచ్చును. దీని ద్వారా విదేశీ మార్గం కూడా లభ్యమవుతుంది. కోల్డ్ స్టోరేజెస్. పంట సప్లై తక్కువ ఉన్న సమయాన డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆ సమయాన ధర కూడా మంచిగా ఉంటుంది. శీతల గుడ్డంగులు ఏర్పాటు చేసి రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవకాశం కల్పించి మంచి ధర వచ్చే సమయంలో అమ్మడం వలన లాభాలు పొందవచ్చు. దీని ద్వారా మూడు సరుకు ఏడాది పొడవులో లభ్యమయ్యేలా చూడవచ్చును. తేనెటీగల పెంపకం. స్వచ్ఛమైన తేనెకి మార్కెట్లో అమితమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో తేనెటీగల పెంపకం ద్వారా కూడా రైతులు మంచి లాభాన్ని ఆర్జించవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కాలంలో వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమలు మరియు వాటి అభివృద్ది అనేది చాలా ఆవశ్యకత కలిగిందిగా ఉంది. ఎందుకంటే ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, గ్రామీణ అభివృద్ధిని మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపడడానికి చాలా దోహదం చేస్తాయి. మన రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు స్థాపించటకు, అభివృద్ధికి వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయేతర ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. వాటిని సరియగు రీతిలో ఉపయోగించుకున్నట్లయితే తగిన లాభాలను, ఆర్థిక వృద్ధిని పొందవచ్చును. మన రాష్ట్రంలో ఉత్తర కోస్తా నుండి దక్షిణ కోస్తా వరకు అధికంగా పండించేది వరి పంట. దీనిని ఉపయోగించి బియ్యము లేదా ఇతర ఉత్పత్తులు అయినటువంటి నూక, పిండి వంటివి తయారు చేసి రాష్ట్రం లేదా అంతర్రాష్ట్ర వినియోగాలకు విక్రయించి అదనంగా లాభాలను పొందవచ్చును. ఆంధ్రప్రదేశ్ పాలు మరియు పాలు ఆధారిత ఉత్పత్తులలో మన దేశంలోనే ముందుంది. పాలు మరియు పాల ఉత్పత్తులు అనేవి మన ఇళ్లలో, ఊళ్ళలో, పంట పొలాల్లో పశువులను పెంచుతున్న వాళ్ళ నుండి కొద్ది కొద్దిగా తమ అవసరానికి ఉపయోగించడం, కాస్త ఎక్కువగా ఉంటే తోటి వాళ్ళకి విక్రయించడం లేదా పాల కేంద్రాల్లో విక్రయించడం చూస్తూ ఉంటాం. అలా కాకుండా పశువులను పెంచి వాటికి కావలసిన పశుగ్రాసాలను కూడా పెంచి సరిగా మేనేజ్ చేసుకున్నట్లయితే అధిక లాభాలను పొందవచ్చును. స్పైసెస్ ప్రాసెసింగ్. మిరప నుండి మిరప పొడి, పసుపు కొమ్ము నుండి పసుపు తీయడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చును. పండ్ల ఉత్పత్తులు. మన రాష్ట్రంలో పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తులు తగిన స్థాయిలో ఉన్నాయి. పండ్ల రసాలను, పండ్ల ఉత్పత్తులను జామ్ లేదా జెల్లీగా మార్చడం వలన అధిక లాభాలను పొందవచ్చును. డ్రోన్ వినియోగం.
ప్రస్తుత యాంత్రీకరణ యుగంలో

మొక్కల సంరక్షణలో వాడే రసాయనాలను డ్రోన్ను ఉపయోగించి చల్లడం ద్వారా చాలా సమయాన్ని ఆదా చేయవచ్చు. ఒకేసారి ఎక్కువ ప్రాంతంలో తక్కువ సమయంలో చల్లవచ్చును. ఈ డ్రోన్ వినియోగం మీద ఆచార్య నాగార్జున ఎన్జీ రంగా యూనివర్సిటీలో శిక్షణ కూడా ఇస్తున్నారు. పుట్టగొడుగుల పెంపకం. పుట్టగొడుగులకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది, కనుక వీటి పెంపకం కూడా లాభదాయకంగా ఉంటుంది. ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో పుట్టగొడుగుల పెంపకంపై ఏడాది పొడవునా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. జీడిపిక్కల ప్రాసెసింగ్. అంతర్జాతీయ మార్కెట్లో జీడిపప్పుకు ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. జీడిపిక్కల పరిశ్రమలు స్థాపించి ప్రాసెస్ చేసి గ్రేడింగ్ చేసి ప్యాక్ చేసి అమ్మడం వలన మంచి లాభాలు ఆర్జించవచ్చును. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి వివిధ ప్రభుత్వ శాఖలు మరియు ఏజెన్సీలు చేస్తున్న ప్రయత్నాలు చూద్దాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఈ శాఖ ప్రాసెసింగ్ చేసే పరిశ్రమల స్థాపన రూపకల్పన అమలుకు బాధ్యత వహిస్తుంది. ఈ శాఖ ద్వారా ఎవరైనా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించాలనుకుంటే అందుకు సరిపడే ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వస్తుంది. ఇప్పుడ వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద వస్తుంది. సర్వేలు నిర్వహించి ఎగుమతి ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. అలాంటి పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించడంలో ముందుంటుంది. పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ. పాడి పరిశ్రమ అభివృద్ధి, స్టాక్ మెరుగుదల మరియు పశువుల వ్యాధి నివారణకు సంబంధించిన సమస్యలకు ఈ శాఖ బాధ్యత వహిస్తుంది. నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్. దేశవ్యాప్తంగా గుర్తించబడిన బెల్టులలో హైటెక్ కమర్షియల్ హార్టికల్చర్ను అభివృద్ధి చేసి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధంగా వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమలకు గవర్నమెంట్లో వివిధ శాఖలు ఆర్థికంగా సహాయం చేపడుతున్నాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ. రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, చక్కెర మిల్లులు, కోల్డ్ స్టోరేజీలు అభివృద్ధిలో పాల్పంచుకుంటుంది. వాటికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తుంది. ఖాదీ మరి విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు. హస్తకళలు, కాన్సారీ వంటి సాంప్రదాయ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఈ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కవర్ చేస్తుంది. వారికి అవసరమైన విధి విధానాలను, ఆర్థిక సహాయాన్ని ఈ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అందిస్తుంది. ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ప్రతి రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయ యంత్రాలు, ఇన్పుట్లు మరియు వ్యవసాయ సలహా సేవలను రైతులకు సరఫరా చేస్తుంది. కొన్ని సంస్థలు వ్యవసాయ పరిశ్రమల రంగంలో కొన్ని తయారీ కార్యకలాపాలను కూడా చేపడతాయి. చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బోర్డ్. అల్లిన వస్తువులు, ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగు, పానీయాలు, ఆహారము మరియు పండ్ల సంరక్షణ, వ్యవసాయ పనిముట్లు వంటి చిన్న వ్యవసాయ పరిశ్రమల స్థాపనలో ఇది సహాయపడుతుంది. వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. విస్తృతంగా చిన్న పరిశ్రమల స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలు. సులభతరమైన రుణ సదుపాయం. తక్కువ వడ్డీకి రుణాలు దొరకడం వలన చిన్న పరిశ్రమల స్థాపనకు ఎక్కువ మంది ముందడుగు వేసే అవకాశం ఉంది. ఈ రుణాలు అన్ని రకాల కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా లేదా నాబార్డ్ ద్వారా పొందవచ్చును. మౌలిక సదుపాయాలైన శీతల గిడ్డంగులు, గొడవలను అభివృద్ధి చేయడం వలన కోత అనంతర నష్టాలు తగ్గించి సరైన సమయంలో అమ్మడం వలన లాభాలు పొందవచ్చును. ఇలా నిల్వ చేయడం వలన ఏడాది పొడవునా ముడిసరుకును చిన్న తరహా పరిశ్రమలకు అందించవచ్చును. ఇలా అందించడం వలన రైతుల యొక్క బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దీని ద్వారా అధిక ధర డిమాండ్ చేయవచ్చును. డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థ వాడకం వలన నేరుగా కొనుగోలుదారులతోనే సంప్రదింపులు జరిపి ముడిసరుకును పొందవచ్చును. మధ్యలో ఉన్న ఈ దళారీ వ్యవస్థను కొంతవరకు తగ్గించవచ్చును. అధునాతకత సాంకేతికత సమకూర్చుటకు తక్కువ వడ్డీలకి రుణాలు ఇవ్వడం ద్వారా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించవచ్చును. ముఖ్యంగా గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా యంత్రాలు మరియు సాంకేతికత వాడకంపై నియంత్రణ పెంచవచ్చును. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అక్కడే అనుమతులు ఇచ్చేలా చూడవచ్చును. అనుమతుల కోసం వెచ్చించే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చును. సోలార్ శక్తి వినియోగించి యంత్రాల వాడకంపై అవగాహన కల్పించడం, తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని పాటించవచ్చును. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలను అనుసంధానం చేయడం వలన ఈ తరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వవచ్చును. అభివృద్ధిని సాధించటకు చేపట్టిన ఏ సంస్కరణలైనా అవి చివరగా శాతస్థాయిని చేరినప్పుడే ఆశించిన ఫలితం ఆవిష్కృతం అవుతుంది. దేశ ప్రగతికి వెన్నుముక్కగా నిలిచే వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో ప్రాథమిక హక్కుదారుడైన రైతుకి సంస్కరణ ఫలాలు అందినప్పుడే ఆయా రంగాలలో అభివృద్ధి సాధించబడుతుంది. గడిచిన 7 దశకాల కాలంలో పారిశ్రామిక సాంకేతిక రంగాలు శీఘ్రగతిన వృద్ధిని సాధిస్తున్నప్పటికీ

0: నేటికి వ్యవసాయ రంగం పైన అధికంగా ఆధారపడుతున్నాం. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రంగంలో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుష్కలమైన నీటి వనరులు, సారవంతమైన నేలలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వలన వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు ఆశించిన దానికంటే అధికంగా ఉత్పత్తి ఉత్పాదకత సాధిస్తున్నవి. ఈ మిగులు ఉత్పత్తి ఉత్పాదకతలను పారిశ్రామికీకరణకి అనుసంధానించితే మరింత వినియోగంలోకి తీసుకురాగలిగి మరిన్ని మంచి ఫలితాలు రాబట్టవచ్చును. ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మున్ముందు గణనీయమైన ప్రగతిని సాధిస్తాయి.
1: వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సూచనలు. వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ హెచ్ శ్రీనివాసరావు గారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: మీరింతవరకు జానపద గీతం విన్నారు. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వికసిత్ భారత్ వింటారు.
1: ఆకాశవాణి స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: మానవ నాగరికతకు సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత ప్రాథమికమైనది పారిశుద్ధ్యం. పరిశుభ్రత పాటించడం అంటే భగవంతుని ఆరాధనతో సమానమని పెద్దలు చెప్తారు. ఆరోగ్యం పరమం భాగ్యం, స్వచ్ఛత తస్య మూలకం

0: అనే సూక్తి ప్రకారం అన్నింటికన్నా గొప్పదైన ఆరోగ్య భాగ్యానికి మూలాధారం పరిశుభ్రతే. మహాత్మాగాంధీగారు కన్న స్వచ్ఛభారత్ కలని సాకారం చేస్తూ 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన స్వచ్ఛభారత్ అభియాన్ అనతి కాలంలోనే దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా అవతరించింది. మొదటి దశలో దేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దిశగా నడిపిన ఈ పథకం ప్రస్తుతం స్వచ్ఛభారత్ మిషన్ 2.0 రూపంలో 2027 వరకు విస్తరించబడింది. కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్యూస్, రియూస్, రీసైకిల్ అనే 3R సూత్రాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి చట్టపరమైన నిబంధనలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాయి. పౌరులు తమ ఇళ్లలో వాడని పాత బట్టలు, పుస్తకాలు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు వంటి వాటిని 3R కేంద్రాల్లో అందజేస్తే మున్సిపల్ సిబ్బంది వాటిని శుభ్రం చేసి, బాగుచేసి అవసరమున్న పేద కుటుంబాలకు లేదా స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా అందిస్తున్నారు. రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ పొడి వ్యర్థాలను కరిగించి విద్యుత్గా మార్చడానికి గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాలలో మెగా ప్లాంట్లను ప్రభుత్వం నడుపుతోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని స్థానిక సంస్థలు వినూత్నమైన బార్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజలు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ కార్యాలయాలకు ఇస్తే దానికి బదులుగా ప్రభుత్వం వారికి బియ్యం, కందిపప్పు లేదా కూరగాయలను అందిస్తుంది. పాఠశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో పాత స్క్రాప్, ఇనుప గ్రిల్స్, ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన బెంచులు, కళాకృతుల్ని తయారు చేసేలా ఉపాధ్యాయులను, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల డంపింగ్ యార్డులపై భారం తగ్గడమే కాకుండా వ్యర్థాల ఆధారిత సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది. ఇలా వినూత్న రీతిలో 3R సూత్రాన్ని పాటించడం వలన ముంబైలో జరిగిన ఐఫ్యాట్ ఇండియా 2026 అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ వ్యర్థాల రీసైక్లింగ్, స్థిరమైన పారిశుద్ధ్య నమూనాలు అంతర్జాతీయ పర్యావరణ నిపుణుల ప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు విజయనగరం జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు తెలియజేసే వివరాలు విందాం.
1: అందరికీ నమస్కారం. మా జిల్లాలో 4 ELB ఉన్నాయి. ELB మీన్స్ అర్బన్ లోకల్ బాడీస్. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ, రాజా మున్సిపాలిటీ అండ్ నెల్లిమర్ల నగర పంచాయతీ. ఈ 4 ELB 7958 గ్రూపులు ఉన్నాయి. సభ్యులు 79800 మంది సభ్యులు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏ ఏరియాలో వెళ్ళి ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలన్నది మన కమిషనర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అలాగే సాసాలో ప్రధాన యాక్టివిటీ అయినటువంటి టెర్రస్ గార్డెనింగ్, ఈ టెర్రస్ గార్డెనింగ్లో మన విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 5565 మంది సభ్యులు టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారంటే, ముఖ్యంగా ఈ మొక్కలు అన్నది ఆకుకూరలు, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా హైబ్రిడ్ వెరైటీకి వస్తే బెండకాయలు, వంకాయలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేయటం వల్ల లాభం ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగటం, ప్లస్ స్వచ్ఛమైన గాలి, పర్యావరణ సమతుల్యత ఏర్పడడానికి మనకి ఈ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా బాగా ఉపయోగం జరుగుతుంది. అందుకని ఈ టెర్రస్ గార్డెనింగ్ బాగా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతానికి మాకు 5568 మంది సభ్యులు చేస్తున్నారు. మా టార్గెట్ 8050. వచ్చే 2027 March 31st కల్లా టార్గెట్ అచీవ్మెంట్ అవటం జరుగుతుంది. అలాగే ఇంట్లో వ్యర్థాల నుంచి మనకు ఉపయోగపడే ఎరువును తయారు చేసి ఆ ఎరువుని ఈ టెర్రస్ గార్డెన్ మొక్కలకి ఉపయోగించడం వల్ల ఈ టెర్రస్ గార్డెన్ లో పెంచే ఆకుకూరలు కానీ, పచ్చిమిర్చి కానీ, లేదా టమాటాలు కానీ, లేదా కాయగూరలకు సంబంధించి ఎరువులు కూడా మనం అంతటా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మిగిలిపోయిన అన్నం, కూరలు కానీ, టీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన టీ పొడి కానీ, అలాగే కాయగూరలు తరిగిన తర్వాత వేస్ట్ అయినగా వచ్చిన అవన్నిటిని కూడా ఒక కంపోస్ట్ కింద తయారు చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఒక మంచి తొట్టులు తీసుకుని అందులో కొంచెం మట్టి వేసి ఆ పైన వేస్ట్ పదార్థాలన్నీ వేసి ఆ పైన మళ్ళీ మట్టి కింద వేసి లైట్గా పసుపు నీళ్ళు కొంచెం చల్లుతారు. దీనివల్ల ఖచ్చితంగా మనకి 4 రోజుల తర్వాత 45 రోజుల్లో మనకి ఎరువు కింద తయారవుతుంది. ఏదైతే ఈ కుండీల్లో మొక్కలు పెంచడం చేస్తున్నారో ఇవన్నీ ఒక్కొక్కసారి పూల మొక్కలను కూడా

0: పెంచుకుంటున్నారు చాలా మంది ఇంట్రెస్ట్గా. సో వాటిలు ఎరువు కింద ఉపయోగించడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, ప్లస్ మనకి వాటి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ కూడా మన ఎస్హెచ్జి మెంబర్స్ చాలా ఆసక్తిగా చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి వీటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమందికి ఈ బాల్కనీ సదుపాయం లేకపోవడం వల్ల, టెర్రస్ గార్డెన్ చేయకపోవడం లేకపోతే, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్థలాల్లో కూడా ఇవే కార్యక్రమాలు కూడా కొంతమంది చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం, ముఖ్యంగా పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమతుల్యాన్ని సాధించడం, అలాగే ఎండ తీవ్రతను తగ్గించడానికి ప్రతి చోట కూడా అలాగా చేసే కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా కేవలం మన ఎస్హెచ్జి మెంబర్సే కాకుండా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సే కాకుండా, చాలా చోట్ల అపార్ట్మెంట్లో చాలా మంది కూడా వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ఎస్హెచ్జి మెంబర్స్ కాని వారు కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము వెళ్ళి ఎక్కడైతే అపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు లేకపోతే ఇంకా బాగా సంపన్నులు వాళ్ళ కుటుంబాలకు కూడా మా సభ్యులు వెళ్ళి ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్తే చాలా మంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఆల్రెడీ మేము చెప్పకుండా చాలా మంది చేసుకుంటారు. మేము చెప్పిన తర్వాత కూడా ఇది మంచి కార్యక్రమం, మేము కూడా చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో మా మహిళలు పాల్గొనడమే కాకుండా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలని, తీసుకున్న ఆహారం పరిశుభ్రంగా ఉండాలని చెప్పి సభ్యులందరికీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మంత్లీ మీటింగ్స్లో కూడా ఇది ఒక పారిశుద్ధ్యం, శానిటేషన్, దాని మీద ఒక టాపిక్ కింద పెట్టుకుని దాని గురించి సభ్యులందరూ మాట్లాడుకోవటం, ఆ సభ్యులు అందరూ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఇంకా దీన్ని ఉధృతి చేసి ఇంకా దీన్ని బాగా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: పసి వయసులోనే పిల్లల మనసుల్లో నాటిన మంచి అలవాట్లు, ఆదర్శాలు సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయి. భారతదేశాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన పారిశుద్ధ్య దేశంగా మార్చాలనే సంకల్పంతో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అదొక నిరంతర విద్యా యజ్ఞంగానూ పేరుగాంచింది. ఈ యజ్ఞంలో విద్యార్థులను అగ్రగాములుగా నిలిపి వారిలో పరిసరాల పరిశుభ్రత పట్ల బాధ్యతను పెంచడంలో పాఠశాలలు, గురువులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సంస్కృతంలో ఒక గొప్ప సూక్తి ఉంది, విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాత్నోతి, స్వచ్ఛత తస్య భూషణం. విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వల్ల అర్హత లభిస్తుంది. అయితే జ్ఞానాన్ని పొందిన మనిషికి సంస్కారంతో కూడిన పరిశుభ్రత పరమభూషణంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్ని స్వచ్ఛతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతోంది. ఉపాధ్యాయుడు బడిలో వెలిగించిన స్వచ్ఛత దీపం విద్యార్థుల ద్వారా ప్రతి ఇంటికి విస్తరించి సమాజంలో పెద్ద మార్పుకి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలు ODF ప్లస్ సాధించడంలో ఈ బాలల సైన్యం చేసిన ప్రచారం ఎంతో దోహదపడింది. విశాఖపట్నం తోటగరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీమతి ఎం అనురాధ గారు తమ పాఠశాలలో పాటిస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి తెలియజేస్తున్న వివరాలు ఇప్పుడు విందాం.
2: నమస్తే అండి. మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది మా పిల్లల్లో వచ్చిన మార్పు. మంచి అలవాటు ఒక్క రోజులో రాదు, ప్రతిరోజు గుర్తు చేస్తూ మనమే ఆచరింప చేస్తేనే అది మనలో భాగమవుతుంది. మా స్కూల్లో సుమారు 1400 స్టూడెంట్స్ ఉన్నారు. మాకు చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. ఈ పాఠశాల పరిశుభ్రత కోసము 8 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఇంత పెద్ద ప్రాంగణాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచడం అంటే చిన్న విషయం కాదు. ఒకప్పుడు సిబ్బంది శుభ్రం చేసిన వెంటనే పిల్లలు మళ్ళీ కాగితాలు, ఇతర వ్యర్థాలు అక్కడక్కడ వేసేవాళ్ళు. అందుకే మేము గ్రీన్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి వాటిలోనే వేస్ట్ అంతా వేయాలి అని పిల్లలకు అలవాటు చేయడం ప్రారంభించాం. మొదట్లో చెప్పిన మళ్ళీ కింద వేసేవాళ్ళు, కానీ మేము వదిలిపెట్టలేదు. దాదాపు ప్రతి ఇంటర్వెల్ లో కూడా మీ చుట్టూ ఒకసారి చూడండి, ఏదైనా ఒక కాగితం కనిపించిన డస్ట్బిన్ లో వేయండి అని గుర్తు చేస్తూనే ఉన్నాం. ఈ మార్పు రావడానికి మాకు దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు మా పాఠశాల క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ కి ఒక మంచి ఉదాహరణగా కనిపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజనం కూడా మొదట్లో మాకు పెద్ద సవాలే. తినే ఆహారం కంటే కింద పడేసే ఆహారం ఎక్కువగా ఉండేది. దాంతో మేము అక్కడ కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి ప్రతి టీచర్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ ఎంత కావాలో అంతే ఆహారం తీసుకోండి, కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పడం ప్రారంభించాం. దాంతో ఆహారం వృధా చాలా వరకు తగ్గింది. తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహారం లేదా కింద పడ్డ ఆహారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజెంట్ డస్ట్బిన్స్ లోనే వేస్తున్నారు. ప్రార్థనా కార్యక్రమంలో వారానికి ఒకసారి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయండి.

0: ప్రయత్నిస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా స్వచ్ఛ భారత్ మీద చిన్న చిన్న పాటలు, స్కిట్స్, స్లోగన్స్, కవితలు, కథల పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ ఇవన్నీ నిర్వహించి వాటిలో బెస్ట్ పర్ఫార్మర్ ఏవైతే చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్లో బాధ్యత భావాన్ని పెంచుతున్నాం. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదనే అలవాటు కూడా పిల్లల్లో పెంచుతున్నాం. మన పరిసరాలను మనమే కలుషితం చేయకూడదనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈ రోజు వాళ్ళు నేర్చుకున్న చిన్న మంచి అలవాట్లే రేపు వారి జీవితంలో భాగమవుతుంది. మన దేశం 2047 నాటికి వికసిత్ భారత్ గా ఎదగాలంటే ఈ మార్పు మన పాఠశాల నుంచే మొదలవ్వాలి. స్వచ్ఛ భారత్ మన బాధ్యత, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం, 2047 వికసిత్ భారత్ మన స్వప్నం. ఈ స్వప్నంలో మా 1400 మంది పిల్లలు చిన్న చిన్న అడుగులు కూడా ఒక భాగమే. ధన్యవాదాలు.
1: ఊరుని చూసి దేశాన్ని చూడమనే విధంగా స్వచ్ఛ భారత్ అభియాన్ దేశంలోని ప్రతి గ్రామాన్ని, నగరాన్ని పరిశుభ్రతతో మెరిసేలా చేసి మన పర్యాటక రంగానికి ఊతమిస్తోంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయిన అందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం సాధనలో భారత్ వేగమైన పురోగతిని సాధించి ఐక్యరాజ్య సమితి ప్రశంసలు అందుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం స్వచ్ఛ భారత్ వల్ల భారతదేశంలో లక్షలాది మంది పిల్లల మరణాలు, డయేరియా వంటి అంటువ్యాధులు గణనీయంగా తగ్గాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతి తక్కువ కాలంలో ప్రజల ప్రవర్తనలో మార్పు తెచ్చిన అతిపెద్ద సామాజిక ఉద్యమంగా ప్రపంచ బ్యాంక్ స్వచ్ఛ భారత్ను ప్రశంసించింది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడు ఇలా అద్భుతమైన విజయాలు సాధించవచ్చని ఈ ప్రత్యక్ష ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంతో పారిశుద్ధ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయం, వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు వ్యర్థాలతో పేరుకుపోయిన కొండల్ని కరిగించి హరిత వనాలుగా మార్చడం విశేషం. ఇంటింటి వ్యర్థాల సేకరణ, ప్రజా భాగస్వామ్యం ద్వారా గ్రామీణ పారిశుద్ధ్య విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్కాచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. స్వచ్ఛ భారత్ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించబడుతున్న స్వచ్ఛతా హీ సేవ, ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాలను కోట్లాది మంది భారతీయులు తమ సొంత బాధ్యతగా భావించి ముందుకు నడిపిస్తున్న తీరు అనన్య సామాన్యం. స్వచ్ఛ భారత్ విజయం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఆసియాలోని పారిశుద్ధ్య లోపాలతో బాధపడుతున్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదొక దిక్సూచిగా మారింది. ప్రపంచ వేదికపై స్వచ్ఛ భారత్ సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఒక సరికొత్త చరిత్ర. ఇలా ఒక్కొక్కరుగా మొదలైన ఈ పారిశుద్ధ్య ప్రయాణం కోట్లాదిగా మారి నేడు స్వచ్ఛ భారత విజయ కేతనాన్ని ఎగురువేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: వికసిత్ భారత్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో దార్శనిక భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుంచి.
1: దార్శనిక భారత్. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత, ఉపయోగాలు, ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కెసి నటరాజ్ గారితో పరిచయం వింటారు.
2: అందరికీ నమస్కారం. చాలామంది రైతు సోదరులు వ్యవసాయంలో అత్యధికంగా ఉపయోగించే ఎరువులలో యూరియా మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి పంట సీజన్లో రైతులు లక్షల టన్నుల యూరియాను ఉపయోగిస్తున్నారు. అయితే దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాల నుంచి యూరియా అనేది వేపపూత పూసిన యూరియా రూపంలోనే దొరుకుతుంది. దీన్ని

నీమ్ కోటెడ్ యూరియా అని కూడా అంటారు. దీన్నే వేపపూత పూసిన యూరియా అని కూడా తెలుగులో అంటారు. మరి ఈ వేపపూత పూసిన యూరియా ఎలా తయారవుతుంది?

0: ఈ వేపపూత పూసిన యూరియా ఎలా తయారవు? సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ కేసి నటరాజ్ గారు. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం. సార్
0: సార్ నటరాజ్ గారు, నీమ్ కోటెడ్ యూరియా అంటే ఏమిటి, అది ఎలా తయారవుతుంది, దాని యొక్క ప్రయోజనాలు ఏమంటారు?
1: నీమ్ కోటెడ్ యూరియాను తెలుగులో వేపపూత పూసిన యూరియా అని పిలుస్తారు. అంటే సాధారణ యూరియా గుళికలకు వేప నూనె లేదా వేప గింజల పొడిని పైపూతగా పూయడం ద్వారా తయారు చేసిన యూరియాని వేపపూత పూసిన యూరియా అంటారు. నీమ్ కోటెడ్ యూరియాని ఇంగ్లీష్లో పిలుస్తారని చెప్పాను. అయితే ఇది మన భారతదేశ వ్యవసాయ రంగంలో వినియోగం అవుతున్న నత్రజని ఎరువులలో దాదాపుగా 80-90% యూరియానే వాడకంలో ఉంది. ఇతర దేశాల్లో అమ్మోనియా ద్రావకం, అమ్మోనియా సల్ఫేట్, అమ్మోనియం నైట్రేట్ మొదలైనవి వాడకం వల్ల కాస్త యూరియా వాడకం తక్కువ అని చెప్పాలి. అయితే యూరియా అనేది నత్రజని అందించే ఎరువుల్లో ప్రాథమిక నత్రజనిగా, నైట్రస్ ఆక్సైడ్గా మారి వాయు కాలుష్యానికి దారితీస్తుంది. దీనివల్ల ఎంతో విలువైన ఎరువులు వృధా కావడమే గాక భూసారం క్రమంగా తగ్గిపోయి జలం, వాయు కాలుష్యాలకు దారితీస్తుంది.
0: సార్ నటరాజ్ గారు, ఈ వేప నూనె యొక్క ప్రత్యేకత ఏమంటారు?
1: వేప నూనె యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో గల అజాదిరక్తం పదార్థం దాదాపు 600 రకాల చీడలను నిరోధించే శక్తి కలిగి ఉంది. అలాగే పంటలకు ఏదో విధంగా ఉపయుక్తం అయిన పనులు చేసే పశు పక్షాదులు, చేపలు, తేనెటీగలు, గద్దలు వంటి వాటికి ఎలాంటి హానికారి కాదు. మానవాళికి కూడా ఇది క్షేమకరమే.
0: అంటే ఇది ఎలాంటి హాని చేయదంటారు?
1: ఖచ్చితంగా చేయదు. అది ఎప్పుడైనా మానవాళికి ఉపయోగకరమే వేప అనేది. అటువంటి ఈ అజాదిరక్టిన్ పదార్థం నత్రజని వేగంగా నైట్రిఫికేషన్ అయ్యే చర్యను మందగించేలా చేస్తుంది. యూరియా గుళికలపై దీన్ని పూతగా చేయడం ద్వారా యూరియా తద్వారా నత్రజని వినియోగాన్ని నియంత్రించి దాన్ని ఆదా చేయవచ్చు అనే అంశంపై ప్రయోగాలకు దారితీసింది. తద్వారా ఐసీఆర్ భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఆర్లో వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో దాదాపుగా 30-35 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిశోధనల తర్వాత వేప పూత పూసిన యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగినది.
0: చాలా ప్రయోగాలు చేసిన తర్వాతనే బయటకు వచ్చింది అంటారు?
1: అవునండి. రైతులకు ప్రతి ఒక్క టెక్నాలజీ కానీ ఎరువును కానీ అందించక ముందు మన పరిశోధనా స్థానాల్లో సుదీర్ఘ పరిశోధనలు చేసిన తర్వాతనే రైతులకు అందుబాటులోకి భారత ప్రభుత్వం తీసుకొస్తుంది.
0: సరే నటరాజ్ గారు, ఇప్పుడు వేప పూత పూసిన యూరియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ వేప పూత పూసిన యూరియా వాడటం వల్ల ప్రయోజనాలు ఏమంటారు?
1: ఈ వేప పూత పూసిన యూరియా వాడకం వల్ల ప్రయోజనాలు ఏంటంటే చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా యూరియాలోని నత్రజని మొక్కలకు క్రమంగా నిదానంగా అందుతుంది. అంటే పంట కీలక దశలో మొక్కకు కావలసినంత నత్రజని అందుబాటులోకి వస్తుంది.
0: సరే సార్ నటరాజ్ గారు, ఈ తెగుళ్ళు తర్వాత చాలా వస్తూ ఉంటాయి పంటలకు సంబంధించి. ఏదైతే మనం నీమ్ కోటెడ్ యూరియా అంటున్నామో, వేప పూత పూసిన యూరియా, ఇది తెగుళ్ల నివారణకు ఏ విధంగా దోహదపడుతుంది, అలాగే పర్యావరణ పరిరక్షణకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
1: నీమ్ కోటెడ్ యూరియా తెగుళ్ల నివారణకు కూడా చాలా బాగా దోహదపడుతుంది. ఎలాగంటే వేపలో సహజ సిద్ధమైన కీటక నివారణ గుణాలు ఉండటం వల్ల ఇది పంటకు కొంతవరకు తెగుళ్ళు మరియు పురుగుల నుండి రక్షణ ఇస్తుంది. అదేవిధంగా పర్యావరణ రక్షణకు, ముఖ్యంగా యూరియా వృధా కాకుండా భూగర్భ జలాలు మరియు పర్యావరణ కలుషితం కాకుండా కాపాడుతుంది. అదేవిధంగా రైతులు దాదాపుగా యూరియాను సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే ఉదాహరణకు ఇక 45 కేజీల ఒక బస్తా యూరియా ఒక ఎకరాకి సిఫారసు ఉంటే రైతులు 1.5 బస్తా కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక బస్తా సిఫారసు ఉంటే వాళ్ళు 1.5 బస్తా వాడతారు.
0: ఎందుకంటే తొందరగా పంటలు వస్తాయి.
1: అవును, యూరియా వేసిన వెంటనే పంట పచ్చగా మారుతుంది, కళకళలాడుతుంది, బాగుంటుంది కదా అని
0: ఆ ఉద్దేశంతో
1: ఎక్కువగా వాడతారు. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తంలో దేశం మొత్తంలో యూరియా 2-2.5 లక్షల మెట్రిక్ టన్ అవసరం అవుతుంది ప్రతి సంవత్సరం భారతదేశంలో వ్యవసాయానికి. అయితే ఈ

0: అందువల్ల సాధారణ యూరియా కంటే 5 నుంచి 10% వరకు తక్కువగా వాడినా సరిపోతుంది.
1: అంటే సాధారణం కంటే తక్కువ వాడితే కూడా ఉపయోగపడుతుంది.
0: ఒక 5% నుంచి 10%, ఎందుకంటే అది క్రమంగా నిదానంగా నత్రజని విడుదలవుతుంది, మొక్కకి అందుబాటులో ఉంటుంది, వేస్టేజ్ ఉండదు. అందువలన 5% 10% తక్కువ వాడినా కూడా సరిపోతుంది. అదేవిధంగా వేప పూత పూసిన యూరియాను నేల స్వభావం, వివిధ రకాల పంటలు, పంట రకాన్ని బట్టి సరైన పద్ధతిలో వాడినట్లయితే నత్రజని మొక్కకు అందడం మరింత మెరుగుపడుతుంది. ఉదాహరణకు వరిలో 1 ఎకరాకు 80 నుంచి 100 కేజీలు సిఫారసు అయితే నీమ్ కోటెడ్ యూరియాను పంట కాలంలో దుక్కిలో లేదా నాటిన 1 వారంలో ఒక్కసారి, పిలుకలు తొడిగే దశలో అంటే 25 నుంచి 30 రోజుల మధ్యలో ఒకసారి, చిరుపొట్ట దశలో అంటే 50 నుంచి 60 రోజుల మధ్యలో ఒకసారి, ఈ విధంలో 3 విడతలుగా వేసుకుంటే నత్రజని అందటం చాలా మెరుగుపడుతుంది. అదేవిధంగా మొక్కజొన్నలో అయితే 2 నుంచి 3 విడతలుగా విత్తే సమయంలో, మోకాల లోతు దశలో మరియు పూత పూసే దశకు ముందు వేసుకోవాలి. ఈ విధంగా వేప పూత పూసిన యూరియాను వాడినప్పుడు వివిధ పంటల దిగుబడిలో దాదాపు 30 నుంచి 40% వరకు దిగుబడి పెరిగినట్లు మనకు పరిశోధనలో తేలింది. ఈ విధంగా వరిలో అయితే దాదాపుగా 6% దిగుబడి పెరుగుతుంది, మొక్కజొన్నలో 7.1%, అదేవిధంగా కందిలో 16.8% దిగుబడి పెరిగింది, మరియు చెరుకులో అయితే అత్యధికంగా 17.5% దిగుబడి పెరిగినట్లు వివిధ పరిశోధనల్లో మనకు తేలింది. ఈ విధంగా వేప పూత పూసిన యూరియా వినియోగించడం ద్వారా మొత్తానికి 30 నుంచి 40% వరకు అధిక దిగుబడిని రైతులు సాధించవచ్చు. దాంతోపాటు దాదాపు 50% నత్రజని వృధాగా పోవడం తగ్గించుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్ రైతులకు.
1: దిగుబడితో పాటు వృధాను కూడా తగ్గించుకోవచ్చు,
0: వృధాను 50% వరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ విధానాన్ని భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి మరియు శాస్త్రీయ దృక్పథాన్ని అందించడం వల్ల నత్రజని ఎరువుల కొరతను అరికట్టడం జరిగింది. అదేవిధంగా దిగుమతి చేసుకోవడం వల్ల ఖర్చు అవుతున్న విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా పొదుపు చేయడం జరిగింది. ఇవన్నీ నీమ్ కోటెడ్ యూరియా ద్వారా రైతులకు అందిన ప్రయోజనాలుగా గమనించవచ్చు.
1: సరే నటరాజు గారు, నీమ్ కోటెడ్ యూరియా అంటే వేప పూత పూసిన యూరియాను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటారు?
0: ఇది ఇండస్ట్రీ స్థాయిలో అంటే ఫ్యాక్టరీ స్థాయిలో భారత ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో తయారు చేయబడుతుంది. అది ఎలాగంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉత్తమ నాణ్యతను కలిగి ఉన్న వేప నూనెలు యూరియా గుళికల మీద ఒక పొరంలా పూతను పూసి నీమ్ కోటెడ్ యూరియాను తయారు చేస్తారు. ఈ విధానంపై దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాల పరిశోధనలో ICR అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి మరియు వివిధ వ్యవసాయ యూనివర్సిటీల సిఫారసు మేరకు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇండస్ట్రీ స్థాయిలో అంటే ఫ్యాక్టరీ స్థాయిలో తయారు చేస్తారు. దీంట్లో రైతుల పాత్ర అంతగా ఉండదు. ఒకసారి తయారైన తర్వాత వివిధ ప్రయోగశాలల్లో తరచూ పరీక్షించి నీమ్ కోటెడ్ గుళికల్లో గల నీమ్ ఆయిల్ శాతం కనీసం 350 ppm పార్ట్స్ పర్ మిలియన్ అంటారు, 350 ppm ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా తయారైన నీమ్ కోటెడ్ యూరియాను ప్రత్యేక ఆకారం గల HDPE పాలిథిన్ సంచుల్లో నింపి మార్కెట్లోకి తరలిస్తారు. ఈ నీమ్ కోటెడ్ యూరియా అంటే చక్కటి గోధుమ వర్ణం ఉండాలని, గాఢమైన వేప నూనె వాసన ఉండాలని అపోహలున్నాయి. యూరియా గుళికల్లో అయితే ఆయిల్ శాతం 350 ppm కనీసంగా ఉండటం అనేది ముఖ్యమని మన రైతులు గమనించాలి.
1: ఖచ్చితంగా 350 ppm ఉండాలి.
0: ఉండాలి, అది ఒక నాణ్యతకు పరిమాణం.
1: సరే డాక్టర్ కేసీ నటరాజు గారు, నీమ్ కోటెడ్ యూరియాతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు?
0: నేను ఇందాక చెప్పినట్టు చాలా ప్రయోజనాలు కలిగింది నీమ్ కోటెడ్ యూరియా. ఈ యూరియాలోని నత్రజని నైట్రిఫికేషన్ అనే ఒక చర్య త్వరిత చర్యను మందగించేలా చేసి నత్రజనిని సరైన మోతాదులో పంటకు తగిన సమయమంతా అందేలా చేసి మొక్కకు పోషకాలని అందిస్తుంది. ఈ విధంగా వ్యర్థాన్ని తగ్గించి పొదుపు చేయడం జరుగుతుంది. నీమ్ కోటెడ్ యూరియా సరైన పద్ధతిలో రైతులు వాడినట్లయితే వివిధ పంటల్లో దిగుబడి దాదాపుగా 30 నుంచి 40% పెంచే అవకాశం ఉంది. ఇది చాలా ముఖ్యమైన ప్రయోజనం, ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు 40 నుంచి 50

0: శాతం యూరియా వ్యర్థాన్ని తగ్గించడం ద్వారా 2 మిలియన్ టన్నుల యూరియా వాడకాన్ని మరియు ఉత్పత్తిని భారత ప్రభుత్వం తగ్గించి తద్వారా 1000 కోట్ల పెట్టుబడిని ఆదా చేయొచ్చు. జలవనరులు, వాయు, నేల మొత్తానికి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. యూరియా ఇతరత్ర వాడకాల్లో ముఖ్యంగా పాలు పదార్థాలు, ఇటువంటి పదార్థాల కల్తీ వంటి చెడ్డ పనులను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. దానికి తోడుగా ఎక్కువ కాలం గోదాముల్లో ఉన్న యూరియా గుళికలు గడ్డగట్టి పోకుండా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే గోదాముల్లో ఎక్కువ స్టోరేజ్ పెట్టేస్తే యూరియా గడ్డగట్టిపోతుంది. ఇదే నీమ్ కోటెడ్ యూరియా అయితే అంతగా వేస్టేజ్ కాకుండా ఆ విధంగా కూడా కాపాడుకోవచ్చు. ఈ విధంగా యూరియా యొక్క వ్యర్థాన్ని తగ్గించి దాన్ని దుర్వినియోగాన్ని అరికట్టి మొక్కలకు ఎక్కువ రోజుల పాటు సమర్థంగా పోషకాలని అందుబాటులో ఉంచి భూగర్భ జలాలు కాలుష్యాన్ని తగ్గిస్తూ రైతుల ఆర్థిక స్తోమతకు అందే స్థాయిలో, అంటే మీరు చూడొచ్చు నీమ్ కోటెడ్ యూరియా ఎక్కువ కాస్ట్లీ ఏం కాదు, ఎక్కువ అధిక ధరం ఏం లేదు, అది కూడా ఇంతకు ముందున్న యూరియా ధర రూపంలోనే దాదాపుగా 270 రూపాయలలోనే 45 కేజీల బస్త దొరుకుతుంది.
1: సాధారణ యూరియా మాదిరిగా దొరుకుతుంది,
0: దొరుకుతుంది అంతే, దానికి అంతే కాస్ట్లోనే దొరుకుతుంది, అదే ధరలోనే ఉంటుంది. కాబట్టి రైతులకు ఆర్థిక స్తోమతకి అందే స్థాయిలోనే ఉంటుంది. వ్యవసాయ రంగాన్ని కీలకంగా మారుస్తూ ఎన్నెన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది ఈ నీమ్ కోటెడ్ యూరియా. వేప పూత పూసిన యూరియా వ్యవసాయ రంగాన్ని కీలకంగా మారుస్తూ రైతుల అభివృద్ధి, ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు.
1: సరే డాక్టర్ కేసీ నటరాజ్ గారు, అంటే వేప పూత పూసిన యూరియా ఏ విధంగా తయారవుతుంది, దాని వల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయి, అలాగే నీమ్ కోటెడ్ యూరియా వల్ల రైతులతో పాటు పర్యావరణానికి ఏ విధంగా లాభం కలుగుతుంది, దీన్ని వాడితే పంటలు ఏ విధంగా పండించుకోవచ్చు రైతు సోదరులు అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత, ఉపయోగాలు ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేసీ నటరాజ్ గారితో పరిచయం విన్నారు. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా సరిగమల చిత్రం నుండి కేజే యేసుదాస్ కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

పమగరిదని సగమ పమ గమ పని బ బ బ నిజ ని ప పని నిజ తని దని ద బ మ బ పని నిని తని ద బ మ బ పబ సని ద బ మ గమ పని బ బ మ బ నిజ ని పని సగ సగ గగ్గరి నిజ స సగరి దని ద బ నిని నిజ స సరి దని ద బ మ గగ గగ మ పని సగ మ మగ్గరి స పసత్తి ద బ

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. భారత్ స్విట్జర్లాండ్ దేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. నగరాలు గ్రామాలను పరిశుభ్ర నివాస యోగ్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. రవాణా సాంకేతికతలు, మొబిలిటీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాల ప్రోత్సాహం, సహకార రంగంలో భారత్ స్విట్జర్లాండ్ దేశాలు ఈరోజు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యకుడు గై పార్మలిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త పాత్రికేయుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత అక్టోబర్లో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈఎఫ్టీఏ దేశాలతో భారత్ చారిత్రాత్మక వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేసిందని చెప్పారు. ఐరోపా ఆర్థిక కూటమితో భారత్ కుదుర్చుకున్న మొట్టమొదటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇదేనని ప్రధాని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధి, ఉమ్మడి శ్రేయస్సు కోసం ఇది ఒక

0: ప్రతిష్టాత్మకమైన చట్రాన్ని ఇదొక ప్రతిష్టాత్మకమైన చట్టమని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే 15 నెలల్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ
1: 100 బిలియన్ డాలర్ కా ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 లాఖ్ డైరెక్ట్ జాబ్స్ కే లక్ష్యం కో సాకార్ కరేంగే ఆర్ దోనో దేశో కే బీచ్ ఇన్వెస్ట్మెంట్ కో ఆర్ సుగమ్ బనానే కే లియే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై. ఇస్సే భారత్ కే అగ్రికల్చర్ ఫార్మా టెక్స్టైల్ ఆర్ ఇంజనీరింగ్ గూడ్స్ కి స్విట్జర్లాండ్ మే నిర్యాత్ బఢేగి ఆర్ సాత్ సాత్ భారత్ కే బయోటెక్ లైఫ్ సైన్సెస్ బ్యాంకింగ్ ఆర్ సస్టైనబిలిటీ జేసే మహత్వపూర్ణ క్షేత్రో మే హమ్ నయే స్విస్ ఇన్వెస్ట్మెంట్ కో ఆకర్షిత్ కరేంగే.
0: పెన్షన్ దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 17వ అఖిల భారత పెన్షన్ అదాలత్ లో ఆయన ప్రసంగిస్తూ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఇబ్బందుల నుండి పెన్షన్ పరిపాలన విభాగం నిరంతరం పాఠాలు నేర్చుకుని ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించే దిశగా కృషి చేయాలన్నారు. పెన్షన్ సంబంధిత సేవల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని చెప్పారు. సాంకేతికత, డిజిటల్ విధానాలు అంతిమంగా పెన్షన్దారులకు, వారి కుటుంబాలకు సరళమైన, మరింత అందుబాటులో ఉండే సేవలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ గుర్తింపు, ముఖ గుర్తింపు ఆధారిత యంత్రాంగాల ద్వారా ప్రక్రియలను సరళతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వాగతించారు. వాణిజ్య ఒప్పందాల్లో భారత్ అవలంబిస్తున్న వైఖరిని ఇది ప్రతిబింబిస్తోందని చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మ్యూనిచ్ నాయకుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, అన్ని ఒప్పందాల్లో దీనిని అతిపెద్ద ఒప్పందంగా అభివర్ణించారు. సుమారు 200 కోట్ల ప్రజలు, ప్రపంచ జీడీపీలో 4వ వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక వ్యవస్థలు దీని పరిధిలోకి వస్తాయని చెప్పారు. పోటీతత్వానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తూనే ఈ ఒప్పందం అనుబంధ మార్కెట్ ప్రవేశానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ఒప్పందం కింద భారత్ తన టారిఫ్ లైన్లలో 92.5% అందుబాటులోకి తెచ్చిందని, ఇది వాణిజ్య విలువ పరంగా సుమారు 97% సమానమని నిర్మలా సీతారామన్ వివరించారు. పర్యావరణ పరిరక్షణ, ఆధునిక అభివృద్ది అనేవి రెండు వేర్వేరు మార్గాలు కావని, అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని భారత ప్రపంచానికి నిరూపించిందని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, ఇటీవలి కాలంలో భారత్ తన విధానాలలో పర్యావరణ సమతుల్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని, నగరాలు, గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా, సుస్థిరంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన వివరించారు. ప్రభుత్వం కేవలం విధానాలు, పథకాలను రూపొందించడమే కాకుండా వాటిని ఒక విస్తృత ప్రజా ఉద్యమంగా మార్చిందని పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నారా లేక సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారా అనే అంశంపై ఈసీతో పాటు సీఈసీ మరో 2 ఎన్నికల కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మొదట ప్రతివాదుల నుంచి స్పందనలు కోరుతామని, ఏవైనా చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా లేదా అని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం వార్తాపత్రికల నివేదికల ఆధారంగా ఏకపక్ష ఉత్తర్వులను జారీ చేయలేమని కూడా పేర్కొంది. భారతదేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లిన సమయంలో రష్యా అనేక విధాలుగా భారత్కు అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రష్యాతో భారతదేశానికి చాలా మంచి సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. ఆ వారసత్వమే భారత్ రష్యా సంబంధాలను అనేక విధాలుగా తీర్చిదిద్దిందని చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధం నేడు అంతకుమించి విస్తరించాయని, వీటిలో చాలా వరకు ఆర్థిక సంబంధాలున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య గణనీయమైన వాణిజ్యం, పెట్టుబడులతో పాటు సైనిక, అణు, అంతరిక్ష అంశాలు కూడా ఉన్నాయని జయశంకర్ తెలియజేశారు.
2: India and Russia have historically very good relations. Today, the relationship has widened beyond that. Like any relationship, it is refreshed, it undergoes a change. So, it is very much more to

0: today an economic relationship as well. So there is a military component, there are nuclear component, there are space issues, but there is a significant amount of trade and investment between the two countries. And of course, India's experience has been positive and consistently positive.
1: భారత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే బృహత్తరమైన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం రసాయనాలు పెట్రోకెమికల్ రంగానికి ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో అడ్వాంటేజ్ భారత్ అభివృద్ది చెందుతున్న గ్లోబల్ కెమికల్స్ హబ్ అనే ఇతివృత్తంతో జరిగిన 14వ ఇండియా కెమెడిషన్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనుప్రియ పటేల్ మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం సరఫరా గొలుసులో అంతరాయాల నేపథ్యంలో ఈ రంగంలో స్వావలంబన ఎంతో అవసరమన్నారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుని ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామిగా ఎదగగల శక్తి భారత్కుందని చెప్పారు. రసాయన పెట్రోకెమికల్ పరిశ్రమలు నూతన ఆవిష్కరణలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, విస్తరించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచానికి ఒక రసాయన కేంద్రంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
2: दुनिया भर से और देश भर से हमारे जितने केमिकल्स और पेट्रोकेमिकल इंडस्ट्री से जुड़े हुए लोग हैं, जिसमें इनोवेटर्स, रिसर्चर्स, सभी लोग एक साथ एक मंच पर आके इस सेक्टर के भविष्य की रूपरेखा को तय करेंगे. बहुत सारे बिजनेस कोलैबोरेशंस भी बनाएंगे. आज जो जियोपॉलिटिकल सिचुएशंस हैं उनको देखते हुए हमारे लिए और भारत ने 2047 तक एक डेवलप्ड इकोनॉमी और सेल्फ रिलायंट इकोनॉमी बनाने का लक्ष्य तय किया है.
1: సంచార్ సాతి పోర్టల్ను ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 30 కోట్ల మంది వినియోగించుకున్నారని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేసింది. 2023 మేలో మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్స్ విభాగం అభివృద్ది చేసిన ఈ పోర్టల్ సులభమైన ఇంటర్ఫేస్తో అనుమానాస్పద కాల్స్, సందేశాలపై ఫిర్యాదు చేసేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు నడుస్తున్నాయో తెలుసుకోవడానికి, తద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన హ్యాండ్సెట్ను బ్లాక్ చేయడానికి కూడా ఈ పోర్టల్ సహాయపడుతుంది. హ్యాండ్సెట్ అసలైనదా కాదా అని తెలుసుకోవడానికి కూడా ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 71,909 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 473 పాయింట్ల లాభంతో 72,382 వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 22,555 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.29 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్ స్విట్జర్లాండ్ దేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. నగరాలు, గ్రామాలను పరిశుభ్ర నివాస యోగ్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ యానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశీ చిత్రం నుండి ఎంఎం కీరవాణి, సుజాత మోహన్ ఆలపించిన పాట

ఈ అంశాన్ని గురించి డాక్టర్ సుచరిత సేన్గుప్తా గారి ఆంగ్ల ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భారతీయుడి చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట వింటారు.

0: కార్యక్రమం తర్వాత రుద్రవీణ చిత్రం నుండి మను ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.
1: రండి రండి రండి.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు, ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
1: తమరైన సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమబోటి వారికి ఇక్కడ.
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి ఇటు వస్తే

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా. కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.

0: తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: వరాల వరాల బిఏ ఎల్ఎల్బి పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతిమెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.

మాటలనే సంగతులు చేయడం పని, పని పని సరి పని సరిగా, సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా.

సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి శిష్లా శారద గారి గాత్ర కచేరి వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా స్వామినాథ పరిపాలయ, నాటరాగం, ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు గారి రచనా.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి శిష్లా శారద గారి గాత్ర కచేరి వింటున్నారు. శ్రీమతి బివి దుర్గాభవానీ గారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. కార్యక్రమంలో ఇప్పుడు దేవీ బ్రోవ సమయమిదే, చింతామణి రాగం, ఆదితాళం, శ్యామశాస్త్రి గారి రచనా.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి సిష్లా శారద గారి గాత్ర కచేరి విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: that Chief Election Commissioner Gyanesh Kumar has changed Form 6 of Special Intensive Revision SIR illegally and unilaterally. The Commission clarified that the declaration attached to Form 6 for SIR has been upheld by the Supreme Court. In a social media post, the Commission also said that the order related to SIR in Bihar was issued with the unanimous approval of the Commission on 24th of June last year. President Draupadi Murmu has appointed Chief Justices of three High Courts as judges of the Supreme Court of India. In a social media post, Law and Justice Minister Arjun Ram Meghwal informed that the President appointed Chief Justice of Gujarat High Court, Justice Sunita Agarwal, Chief Justice of Delhi High Court, Justice Devendra Kumar Upadhyay, and Chief Justice of Telangana High Court, Justice Aparesh Kumar Singh, as judges of the Supreme Court. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారం కొన్ని ప్రధాన అంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సంగీతం శ్రీ డి నిచ్చల్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో భద్రాచల రామదాస్ కీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాటి శీర్షికన తెలుగు సినిమా దర్శకులు సి పుల్లయ్య గారి వర్ధంతి, ఇంకా మేఘ్నాథ్ సహా గారి జయంతి, వీరిరువురి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం వైవిధ్య సాహితీవేత్త కవిశేఖర శ్రీ భోగరాజు నారాయణమూర్తి అనే అంశంపై శ్రీమతి భోగరాజు సూర్యలక్ష్మి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి శ్రీలత పాడిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం, ఇంకా పుష్పాంజలి సినీ భక్తి గీతాలు మొదలైన అంశాలుంటాయి. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి గారి గానం ప్రసారమవుతుంది. శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వైలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 9:00 పాటల పల్లకి, 10:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి డాక్టర్ బి లవ్ కుమార్, లెక్చరర్, శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయం. పరిచయకర్త రావల సాయి గిరీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 11:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా సాగరమాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో మూత్రపిండాల ఆరోగ్యం అవగాహన, ఈ అంశాన్ని గురించి డాక్టర్ వైవిఎస్ అనిత గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమం. 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకున్న పాత్రలో శ్రీ రొంగలి స్వామినాయుడు గారు పాడిన రంగస్థల ప్రజలు ప్రసారమవుతాయి. ఇక 5:00 యువవాణి యువజన కార్యక్రమం. 5:55 ఉద్యోగ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం శీర్షికన కుమారి వి అమృతవల్లి పాడిన లలితగీతాలు ప్రసారమవుతాయి. శ్రీ సిహెచ్ ఈశ్వర్ కీబోర్డ్, శ్రీ బి ధనుంజయ తబలా. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం మొదలైన అంశాలుంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రయోజిత కార్యక్రమంలో నేలకు పంటకు సత్వనిచ్చే ద్రవ సేంద్రియ ఎరువులు, రైతు స్థాయిలో తయారీ, పోషక విలువలు మరియు ప్రయోజనాలు, ఈ అంశాన్ని గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సీతారామలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 8:00 దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుంచి. రాత్రి 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. రాత్రి 10:00 హరికథా గానం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తేలో మధ్యన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 1.0 మిల్లీమీటర్గా నమోదైంది. పౌరు విమానాశ్రయం మధ్యన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దప్ప వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:13 దాటి 40 సెకండ్లు అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 925 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51